శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 24వ రోజు, 2026వ సంవత్సరం జూలై నెల 15వ తేదీ, బుధవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 4 సెకండ్లు. శుభోదయం.

కర్మభూమి నాయకులం, ధర్మభూమి సేవకులం, మనకు మనమే పాలకులం, ఫలితమునకు వారసులం. కర్మభూమి నాయకులం, ధర్మభూమి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు సూక్తి సుధ.
1: నేడు సమాజంలో సనాతన ధర్మం అనే పదం విస్తృతంగా వినిపిస్తుంది, కాబట్టి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సనాతనం అంటే శాశ్వతమైన, పురాతనమైన, నిత్యమైన అని శబ్దార్థం. ధర్మం అంటే ధరించేది. దీన్ని కలిపి చూస్తే సనాతన ధర్మం అంటే శాశ్వతమైన జీవన విధానం అని అర్థం. సనాతన ధర్మం యొక్క ప్రధాన సూత్రాలు: ధర్మో రక్షతి రక్షితః, నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మమే నిన్ను రక్షిస్తుంది. సత్యం, న్యాయం, కర్తవ్యం, పరులకు హాని చేయకుండా ఉండడం, నీ వృత్తి, కుటుంబం, సమాజం పట్ల బాధ్యత తీసుకోవడమే ధర్మం. సత్యం వద, సత్యం మాట్లాడు. సత్యం అంటే కేవలం అబద్ధం ఆడకపోవడం కాదు. మనసులో ఏముందో మాటలో అదే ఉండాలి, మాటలో ఏముందో చేతలో అదే ఉండాలి. అహింసో పరమో ధర్మ, అహింసయే గొప్ప ధర్మం. మాటతో, మనసుతో, చేతితో ఏ జీవిని బాధ పెట్టకు. ఇది పిరికితనం కాదు. ధర్మాన్ని కాపాడటానికి కావలసిన చోట శక్తి చూపడం కూడా అహింసయే. గౌతమ బుద్ధుని అహింస, అర్జునుడి యుద్ధం రెండూ సనాతన ధర్మంలోనే ఉన్నాయి. ఉద్దేశం శుద్ధంగా ఉండాలి. పరోపకారార్థం మిదం శరీరం, పరులకు ఉపకారం చేయడం పుణ్యం. ధనవంతుడైనా పేదవాడైనా ఆత్మ ఒకేలా ఉంటుంది. అందుకే అందరినీ సమానంగా చూడు. ఆపద సమయంలో సహాయం చేయి. చేతికి ఎముక లేకుండా దానం చేయడం కాదు, ఆకలితో ఉన్నవాడికి అన్నం, అజ్ఞానంలో ఉన్నవాడికి విద్య ఇవ్వడమే నిజమైన పుణ్యం. కర్మణ్యేవాది కారస్తే మా ఫలేషు కదాచన, కర్మ చేయడమే నీ అధికారం అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు, ఫలితం మీద ఆశ పెట్టుకోకుండా నీ కర్తవ్యాన్ని నిష్కామంగా నిర్వర్తించు. కష్టం మాత్రం నువ్వు చేయి, ఫలితం దేవుడికి వదిలేయి. ఇదే కర్మయోగం. సోమరితనంగా ఉండడం లేక ఫలితం కోసం మాత్రమే పనిచేయడం రెండూ తప్పే. సనాతన ధర్మం పురుషార్థ చతుష్టయం కాంక్షించింది, అంటే ధర్మార్థ కామమోక్షాలను వివరించింది. సనాతన ధర్మం ప్రతీదీ ప్రశ్నించే తెలుసుకో అని చెబుతుంది. అంతేగాని గురువు చెప్పాడు కాబట్టి గుడ్డిగా నమ్ము అని ఎక్కడా చెప్పలేదు. నచికేతుడు యమధర్మరాజుని ప్రశ్నించాడు, అలాగే అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి 18 అధ్యాయాలు ప్రశ్నిస్తూ తెలుసుకున్నాడు. కాబట్టి ప్రతీదీ తెలుసుకోమనే సనాతన ధర్మం బోధిస్తుంది. నిజానికి మన పెద్దలు పెట్టిన ప్రతి ఆచారం వెనుక సైన్స్ దాగి ఉంది. పూజలో కర్పూరం వెలిగించడం గాలిని శుద్ధి చేయడం కోసమే. అలాగే నమస్కారం చేయడం వెన్నుముక వ్యాయామం, గడపకు పసుపు పూయడం, బయట క్రిములకు అడ్డుకట్ట వేయడం, పండగ సమయాలలో గుమ్మానికి మామిడి తోరణాలు ఎక్కువ ఆక్సిజన్ కోసం. ఇలా మనం తరచి చూస్తే మన పెద్దలు పెట్టిన ప్రతి ఆచారం వెనుక నిగూఢంగా సైన్స్ దాగి ఉంది. అయితే ఇవన్నీ పెద్దలు దేవుడి పేరు చెప్పి చేసేవారు. ఇప్పుడు దాన్ని సైన్స్ అంటున్నాం. అయితే ఈ ఆచారాల వెనక మనిషి ఆరోగ్యంగా ఉండడం మరియు ఇంటిని ఆరోగ్యంగా ఉంచడం అనే భావన దాగి ఉందని మనం గ్రహించాలి. నియమాలు, ఆచారాలు మారవచ్చు, కానీ ఈ సూత్రాలు ఎప్పటికీ మారవు. అందుకే దీన్ని సనాతనం అన్నారు. సనాతన ధర్మం వసుదైక కుటుంబం కాంక్షించింది. సర్వే జనా సుఖినో భవంతు అని, లోకంలోని జీవులన్నీ సుఖంగా ఉండాలి. నీ సుఖం కోసం మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్నవారు, లోకంలో గల ప్రతి జీవి క్షేమంగా ఉండాలని కోరుకోవడం వెనుక పర్యావరణ పరిరక్షణ, జీవకారుణ్య భావన మనలో నింపుతుంది. కనుక అహం బ్రహ్మాస్మి, తత్వమసి లాంటి భావనలు వ్యక్తి చైతన్యాన్ని విశ్వ చైతన్యంతో అనుసంధానం చేస్తాయి. నదులు, చెట్లు, జంతువులను దైవంగా కొలవడం వల్ల ప్రకృతి సంరక్షణ మనలో అలవడింది. ధారణా ధర్మ, లోకాన్ని ధరించేది ధర్మం, అంటే మనిషిని మనిషిగా నిలబెట్టేది అని అర్థం. సనాతనమంటే స్తబ్దుగా ఉండడం కాదు. దేశకాల పరిస్థితులను బట్టి ధర్మం మారుతుందని శాస్త్రాలు కూడా చెబుతాయి. అందుకే ఆదిశంకరులు, రామానుజులు, బసవేశ్వరులు, నారాయణ గురు లాంటి వాళ్లు కాలానుగుణంగా సంస్కరణలు తెచ్చారు. సనాతన ధర్మాన్ని గుడ్డిగా భయంతో ఆచరిస్తే అది మూఢనమ్మకం అవుతుంది. అర్థం చేసుకుని వివేకంతో ఆచరిస్తే జీవన విజ్ఞానం అవుతుంది. విలాసవంతంగా జీవించడానికి డబ్బు సంపాదించు, కానీ ధర్మ మార్గాన్ని తప్పకు. ప్రపంచంతో పోటీ పడడానికి వివిధ శాస్త్రాలను చదువుకో, కానీ నీ మూలాలను మర్చిపోకు. ఈ విషయాలన్నీ సనాతన ధర్మం నేర్పిస్తుంది. శుభం భూయాత్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో నామావళి, కృష్ణస్తుతి వింటారు. ముందుగా నామావళి

గుంటూరు లాం ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు ఈ వారం రైతులకు చేసుకోవాల్సిన వ్యవసాయ పనుల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. ముందుగా వరి పంట విషయానికి వస్తే, వెద పద్ధతిలో సాగు చేస్తున్న రైతులు తీసుకోవాల్సిన మెళకువల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఉత్తర కోస్తాలో మరియు కృష్ణా డెల్టాలో వెద పద్ధతిలో సాగు చేస్తున్న రైతులు పడిపోని రకాలను ఎంపిక చేసుకోవాలి. సిఫార్సు చేసిన ఎరువులలో భాస్వరం పూర్తిగా, సగభాగం పొటాషును ఆఖరి దిక్కులో వేసుకోవాలి. నత్రజనిని మొదటి దఫా విత్తిన 15 రోజులకు, రెండవ దఫ పిలకల దశలో మరియు ఆఖరి దఫ అంకురం ఏర్పడే దశలో పొటాష్ ఎరువుతో పాటుగా వేసుకోవాలి. దుక్కి దిన్ని వెద పద్ధతిలో విత్తిన వెంటనే పెండిమిథాలిన్ 38.7% 700 మిల్లీలీటర్లు లేదా పెండిమిథాలిన్ 30% 1000 మిల్లీలీటర్లు ఎకరానికి భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేసుకోవాలి. దమ్ము వేసి వెదజల్లిన పద్ధతిలో విత్తిన 3 నుంచి 7 రోజులకు భూమిలో తేమ ఉండేటట్టు చూసుకొని ఎకరానికి 600 మిల్లీలీటర్లు ఫ్రెటిలాక్లోర్, దానితో పాటుగా సేఫ్నర్ లేదా 4 కిలోల పెన్సల్ఫిరాన్ మిథైల్, దాంతోపాటుగా ఫ్రెటిలాక్లోర్ గుళికలు 20 కిలోల ఇసుకలో కలిపి విత్తనం వెదజల్లిన లేదా డ్రమ్ సీడర్తో విత్తిన పొలంలో సమానంగా చల్లాలి. ఇక ప్రత్తి పంట విషయానికి వస్తే, విత్తే సమయంలో మార్కెట్లో లభించే విత్తనాలకు సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ 10 గ్రాముల కిలో విత్తనానికి లేదా ట్రైకోడర్మా విరిడి 8 గ్రాములు లేదా కార్బాక్సిన్ 75 WP 2 గ్రాములు కలిపి విత్తన శుద్ధి చేయాలి. పంట తొలి దశలో బెట్ట పరిస్థితులు ఏర్పడినట్లయితే లీటర్ నీటికి 20 గ్రాముల పొటాషియం నైట్రేట్ కలిపిన ద్రావణాన్ని వారం నుంచి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఇక కంది పంట విషయం చూస్తే గనక, ఇక నేలల విషయానికి వస్తే, మురుగునీరు పోయే వసతి గల భూములు అనువుగా ఉంటాయి. ఇక నేల తయారీ అయితే వేసవిలో తొలకరి వర్షాలు పడగానే గొర్రుతో మెత్తగా దున్నాలి. ఆఖరి దుక్కిలో హెక్టార్కు 20 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు కలిపి కలిగి దున్నాలి. విత్తడానికి ముందుగా 10 కిలోల విత్తనానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ను పట్టించి విత్తుకోవాలి. ఇక చెరకు పంట విషయానికి వస్తే, చెరకు నాట్లకు ముందుగా ఎకరానికి 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, దాంతోపాటుగా 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను చాళ్లల్లో వేసుకోవాలి. చెరకు నాట్లు 15 జూలైలోగా పూర్తి చేసుకోవాలి. ఆలస్యంగా నాటే పరిస్థితుల్లో ఎకరానికి 20,000 మూడు కళ్ళ ముచ్చెలు వాడి వరుసల మధ్యలో 60 సెంటీమీటర్ల దూరం ఉంచాలి. ఇక మొక్కజొన్న పంట విషయానికి వస్తే, ఎండు తెగులు ఆశించే భూములలో మొక్కజొన్న విత్తేటప్పుడు ట్రైకోడర్మా విరిడి జీవ శిలీంద్ర నాశినిని కిలో విత్తనానికి 10 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేయాలి. దాంతోపాటుగా 2 కిలోల ట్రైకోడర్మా విరిడిని 100 కిలోలు బాగా మాగిన పశువుల ఎరువుతో కలిపి వృద్ధిపరిచి దుక్కిలో వేయాలి. ఇక జొన్న పంట విషయం చూస్తే, కలుపు తీసిన తర్వాత ఎకరానికి నీటిపారుదల క్రింద సాగు చేసినప్పుడు 20 కిలోల నత్రజని లేదా వర్షాధారం క్రింద సాగు చేసినప్పుడు 16 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులను పైపాటుగా పైరులో వేయాలి. ఇక సజ్జ పంట విషయానికి వస్తే, విత్తిన 30 రోజుల తర్వాత ఎకరానికి నీటిపారుదల పంటకు 16 కిలోల నత్రజని, వర్షాధార పంటకు 12 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులను పైపాటుగా పైరులో వేయాలి. ఇక రాగి పంట విషయానికి వస్తే, 21 నుంచి 25 రోజుల వయసు గల నారును నాటుకోవాలి. వెదజల్లే పద్ధతిలో భూమిని మెత్తగా తయారు చేసుకుని విత్తనాన్ని సమానంగా చల్లుకోవాలి. విత్తిన 2 వారాలలోపు ఒత్తు మొక్కలను తీసివేయాలి. ఇక కొర్ర పంట విషయం చూస్తే గనక, ఎకరానికి 8 కిలోల నత్రజని, దాంతోపాటుగా 8 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కులు వేసి కలిగి దున్నాలి. విత్తిన 3 నుంచి 4 వారాల తర్వాత నేలలో తగిన తేమ చూసి పైపాటుగా మరో 8 కిలోల నత్రజనిని వేసుకోవాలి. ఇక వేరుశనగ పంట విషయం చూస్తే గనక, కలుపు నియంత్రణ ఏం చేయాలంటే, విత్తిన వెంటనే ఎకరాకు 1 లీటర్ పెండిమిథాలిన్ 30% లేదా బ్యూటాక్లోర్ 50% లేదా అలాక్లోర్ 50%ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా 24 గంటలలోపు పెండిమిథాలిన్ 30% ఈసి, దాంతోపాటుగా ఇమాజితా పైర్ 2% ఈసీని 5 మిల్లీలీటర్ల లీటర్ నీటిలో కలిపి 5 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇక ప్రొద్దుతిరుగుడు విషయానికి వస్తే, పంట 35 రోజుల వయసున్నప్పుడు అంతర కృషి చేసి బోదలు వేసుకుని మట్టితో మొక్కకు బలాన్ని అందించాలి. అంతర కృషి చేయలేనట్లయితే గనక, గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే క్విజలోఫాప్ ఇథైల్ అనే కలుపు మందును లీటర్ నీటికి 1.25 మిల్లీలీటర్లు చొప్పున కలిపిన మందు ద్రావణాన్ని పిచికారీ చేసి నివారించుకోవచ్చు. ఇక ఆముదం పంట చూసినట్లయితే గనక, కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం లేదా కాప్టాన్
లేదా 2 గ్రాముల సాఫ్ పొడి మందును లేదా 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి లేదా 10 గ్రాముల ట్రైకోడర్మా హార్జియానం కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఇలా చేయటం వలన మొలక కుళ్ళు తెగులు, ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు, ఇంకా కొంతవరకు వడలు తెగులను కూడా అరికట్టుకోవచ్చు. వడలు తెగులు ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజం లేదా 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేయాలి. లేదా 1 కిలో ట్రైకోడర్మా హార్జియానం పొడి మందును 90 కిలోల పశువుల ఎరువు ఇంకా 10 కిలోల వేపపిండితో కలిపి వారం రోజుల పాటు నీడలో మగ్గించి వృద్ధి చేసి విత్తనం వేసే పొలంలో ఆఖరి దిక్కులో చల్లుకోవాలి. విత్తన మోతాదు ఇంకా దూరం ఎలా ఉండాలంటే, ఖరీఫ్ సీజన్లో బరువైన నేలలు, అధిక వర్షపాతం ఉన్న పరిస్థితుల్లో అధిక దిగుబడి ఇచ్చే సూటి రకాలకు ఎకరాకు 2 నుంచి 2.5 కిలోల విత్తన మోతాదు, సంకర రకాలకు 2 కిలోల విత్తన మోతాదు అవసరమవుతుంది. ఈ రెండింటికి మొక్కల మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కల వరుసల మధ్య 60 సెంటీమీటర్లు విత్తే దూరం పాటించాలి. తేలిక నేలలు, తక్కువ వర్షపాతం ఉన్న చోట అధిక దిగుబడినిచ్చే సూటి రకాలకు 4 కిలోల విత్తన మోతాదుతో మొక్కల మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కల వరుసల మధ్య 45 సెంటీమీటర్ల దూరం, సంకర రకాలకైతే 2 నుంచి 2.5 కిలోల మోతాదుతో మొక్కల మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కల వరుసల మధ్య 60 సెంటీమీటర్ల దూరం పాటించాలి. ఖరీఫ్లో మే చివరి వారం నుండి జూలై 31 వరకు తొలకరి వర్షాలకు విత్తాలి. జూలై తర్వాత ఆమదం ఏక పంటగా వేయాలి. కనీసం మొక్కల మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కల వరుసల మధ్య 60 సెంటీమీటర్ల దూరం పాటించాలి. ఎద్దుల వెంట గొర్రుతో విత్తడం లేదా బోదల మీద చేతితో విత్తడం మామూలు పద్ధతి. అనంత విత్తు పరికరంతో ఆమదం విత్తడం ద్వారా తక్కువ సమయంలో అధిక విస్తీర్ణంలో విత్తుకోవచ్చు. మొక్కలు మొలిచిన 20 రోజులకు 6 సార్లకు ఒక మడకసాలు లేదా చివరి అంతరకృషి తర్వాత బోదలు మరియు కాలువలు వేసుకున్నట్లయితే తేమ మరియు మట్టి సంరక్షణ జరుగుతుంది. ఆమదంలో 1:5 నిష్పత్తిలో అంతరపంటలుగా వేరుశనగ, 1:2 నిష్పత్తిలో సజ్జ, జొన్న, గోరుచిక్కుడు, అలసంద, ఇంకా 1:1 నిష్పత్తిలో కంది పంట వేసుకోవచ్చు. ఇక నువ్వుల పంట విషయానికి వస్తే, ఈ పంటకు వెర్రితెగులు ఆశించే అవకాశం ఉంటుంది. ఈ తెగులు పూత సమయంలో ఆశిస్తుంది. మన ప్రాంతంలో సాధారణంగా ఆలస్యంగా వేసిన పంటలలో ఎక్కువగా ఆశిస్తుంది. తెగులు సోకిన మొక్కల్లో పువ్వుల్లోని భాగాలని ఆకుల మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడవు. ఈ తెగులు దీప పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. వీటి నివారణకు తెగులు లక్షణాలు గమనించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను పీకి తగలబెట్టాలి. పైరు మీద డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడోక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా థయామిథాక్సామ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకుని ఈ తెగులు వ్యాప్తి చేసే దీపపు పురుగులను నివారించుకోవాలి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయనున్నామని తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో నాణ్యమైన విద్యుత్ సరఫరా, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నాం.

0: ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతీ నెలా నెలవారీ ఆర్థిక నివేదిక రూపొందించనుందని వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. ఆంధ్రప్రదేశ్లోని 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల విస్తరణ కోసం భూసేకరణకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన రాష్ట ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పోలవరం పర్యాటకాభివృద్ది ప్రణాళికపై గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ రూపకల్పన, స్పిల్వే సుందరీకరణ, సాహస క్రీడా పర్యాటకం, వాటర్ స్పోర్ట్స్ వంటి అంశాల అభివృద్దికి సంబంధించిన ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. ప్రాజెక్టు పనులతో పాటు పర్యాటక అభివృద్ది పనులను కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణలో నాణ్యమైన విద్యుత్ సరఫరా, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జూలకల్లో 4 విద్యుత్ ఉప కేంద్రాలను ప్రారంభించిన ఆయన, ఎర్రవల్లిలో విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ నెలా 12 విద్యుత్ ఉప కేంద్రాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. విద్యుత్ శాఖలో అంబులెన్సు సేవలను ప్రారంభించడం ద్వారా అత్యవసర సేవలను మరింత బలోపేతం చేశామని పేర్కొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 అంతర్జాతీయ వస్త్ర ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ లేపాక్షి స్టాల్ను కేంద్ర జౌళీ శాఖ మంత్రి గిరిరాజు సింగ్ నిన్న ప్రారంభించారు. స్టాల్లో ప్రదర్శించిన శ్రీకాళహస్తి పెన్ కలంకారీ, మచిలీపట్నం బ్లాక్ ప్రింట్ కలంకారీ, నరసాపురం అల్లికలు, ఏలూరు తివాచి వంటి సాంప్రదాయ ఉత్పత్తులను పరిశీలించిన కేంద్రమంత్రి తెలుగు కళాకారుల ప్రతిభను అభినందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట హస్తకళల అభివృద్ది సంస్థ చైర్మన్ పి హరిప్రసాద్ మాట్లాడుతూ, భారత్ టెక్స్ 2026 ద్వారా రాష్ట చేనేత హస్తకళ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతీ నెలా నెలవారీ ఆర్థిక నివేదిక రూపొందించే విధానాన్ని ప్రారంభించిందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ నివేదిక ద్వారా ప్రభుత్వ శాఖల పనితీరు, అభివృద్ది కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవలను ప్రతీ నెలా సమీక్షిస్తామని చెప్పారు. ప్రజాకేంద్రిత పరిపాలన, పారదర్శక వ్యవస్థలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణ ద్వారా పాలన అందించే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలియజేస్తూ,
1: డేటా డ్రివెన్ గవర్నెన్స్ ద్వారా రియల్ టైమ్ రిజల్ట్స్, రియల్ టైమ్ ప్రజల సమస్యల్ని పరిష్కరించే విధంగా పరిపాలన చేయాలని చెప్పేసి అధికారులకి మంత్రులకి సూచనలు చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ప్రతి నెల ఈ మంత్లీ ఎకనమిక్ రిపోర్ట్ మీద సమీక్ష చేసి ప్రతి నెల కూడా మన టార్గెట్స్ ని ఫిక్స్ చేసుకుని ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు మరి సూచన చేశారని చెప్పేసి మనవి చేస్తున్నాను. ఈ వీటి ద్వారా మరి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యని పూర్తిగా నిర్మూలించడానికి కానివ్వండి, వ్యవసాయ రంగం అన్ని రంగాల ప్రజలు కూడా మెరుగుపడటం కోసం మరి ఈ సూచనలు చేశారని చెప్పేసి మనవి చేస్తున్నాను.
0: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రిని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ దృశ్య మాధ్యమం విధానంలో ఢిల్లీ నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సుమారు 75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఆసుపత్రి ద్వారా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని తెలిపారు. చిత్తూరు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కూడా కొత్త ఈఎస్ఐ ఆసుపత్రులను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల 2 దశ విస్తరణ కోసం భూసేకరణకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న మాట్లాడుతూ, రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టుల అభివృద్దిలో భాగంగా మొత్తం 6248 ఎకరాలకు పైగా భూసేకరణ కోసం సుమారు 1638 కోట్ల నిధులకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులతో పోర్టుల సామర్థ్యం పెరుగుతుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.
2: ఇవాళ ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ దేవపట్ల మనోహర్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.

0: ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అంటే ఏంటండి? ఉచితంగాను అందులోను షార్ట్ టర్మ్ అంటే స్వల్పకాలికమైనటువంటి శిక్షణలు ఇస్తారు ఇందులో.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
2: ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ బస్సు యజమానుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చూపిన చొరవకు విజయవాడలో నిర్వహించిన కృతజ్ఞత సభలో రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నిన్న పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన సురక్షితమైన రవాణా సేవలు అందించేందుకు దశలవారీగా విద్యుత్తు బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
3: పరిస్థితుల అనుగుణంగా ఈవీ వెహికల్స్ కొనుగోలు జరుగుతా ఉంది. ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి కూడా ఇప్పటికే 750 బస్సులు కొనుగోలు చేయడం జరిగింది. అవి రేపు జూలై ఈ నెల ఆఖరిలోనే ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్ కి ఈవీ బస్సులు రాబోతున్నాయి. అలాగే 500 సిఎన్జి బస్సులు కొనుగోలు కూడా జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేయడం. దానిలో భాగంగానే 2031 సంవత్సరాన్ని టార్గెట్ గా పట్టుకుని 8500 బస్సులు కొనుగోలు చేసేదానికి కూడా ప్రభుత్వం యొక్క ప్రతిపాదనలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆ దిశగా ముందుకెళ్తాం.
2: మాజీ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం నిన్న సాయంత్రం కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. కాపు ఉద్యమ నేతగా ప్రసిద్ది చెందిన ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. 4 సార్లు శాసనసభ్యుడిగా, 1 సారి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. పద్మనాభం మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారత రాష్ట సమితి అధ్యకులు కె చంద్రశేఖరరావుతో పాటు పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణలో కోర్ అర్బన్ రీజియన్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 20న తక్కువ ఆదాయ వర్గం ఎల్ఐజి గృహాల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనున్న నేపథ్యంలో సంబంధిత అధికారులతో హైదరాబాద్లో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొలిదశలో ప్రతి నియోజకవర్గానికి 500 నుంచి 1000 వరకు ఎల్ఐజి గృహాలను కేటాయించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 43,30,000 మంది విద్యార్థులకు ఈ రోజు నుంచి కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించిన 2,50,000 మంది విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. చిన్న వయసులోనే కంటి సమస్యలను గుర్తించి చికిత్స అందించడం ద్వారా విద్యార్థుల చదువు, ఏకాగ్రత, మానసిక వికాసం మెరుగుపడుతుందని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపు ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏడాది జులై 15న ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించి వారిని సమర్థులైన ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయనున్నామని తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో నాణ్యమైన విద్యుత్తు సరఫరా, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నామన్న ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల నెలవారీ ఆర్థిక నివేదిక రూపొందించనుందని వెల్లడించిన మంత్రి కొలసు పార్థసారథి. ఆంధ్రప్రదేశ్లోని 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల విస్తరణ కోసం భూసేకరణకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన రాష్ట ప్రభుత్వం.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝా. అథ వార్తాః. భారత బ్రిటేన్ దేశయోః మధ్యే వ్యాపక ఆర్థిక వ్యాపార సంధిః అద్య ప్రవర్తతే. तेन सह सामाजिक सुरक्षा संधिरपि या डीसीसी इति द्विगुण अंशदान संधिः नामना प्रसिद्धः क्रियान्वितो जातः। अनेन ब्रिटेन देशे कार्यरतेभ्यः भारतीय व्यावसायिकेभ्यः कार्यावसराः प्रतिस्पर्धा सामर्थ्यं च वर्धिष्यन्ते। एषः सन्धिः तावत् ब्रिटेन देशस्य विपण्यां 99% यावत् शुल्कश्रेणीषु भारतीय वस्तूनां शून्य सीमा शुल्कं सुनिश्चीकरोति, येन भारतीय निर्यातस्य संवर्धनं भविष्यति। नवदिल्ल्यां ह्यः वार्ताहरान् सम्बोधयन् वाणिज्य सचिवः राजेश अग्रवालः इतं सन्धिं भारतस्य व्यापार विकासे महत्वपूर्णं सोपानम् इति अवर्णयत्। प्रशासनेन निगदितं यत् तैः पश्चिमेशिया क्षेत्रस्य घटनाक्रमस्य सूक्ष्मावलोकनं विधीयते। भारतेन होमोर जल संधि मध्यस्थात् सुरक्षित अबाधित नौवहनस्य अथ वाणिज्य प्रवाहस्य आह्वानं पुनः विहितम्। नवदिल्ल्यां वार्ताहरान् सम्बोधयन् विदेश मन्त्रालयस्य प्रवक्ता रणधीर जयसवालः प्रावोचत् यद् वैश्विक स्तरे जनानाम् आर्थिक ऊर्जा सुरक्षां सुनिश्चेतुम् एतत् परमावश्यकं वर्तते। मन्त्रालयेन ईरान देशस्य उपाभियान प्रमुखं समाहूय एकं वक्तव्यं प्रकाशितम्। श्री जयसवालः प्रोक्तवान् यत् प्रशासनेन तेहरान प्रशासनाय स्वकीया गभीरा चिन्ता प्रकटय्य तत्र दुरापन्नानां घटनाक्रमाणां तीव्रा निन्दा विहिता। अस्मिन् आक्रमणे एकस्य भारतीयस्य अमूल्यं जीवनं विनष्टम्, बहवः भारतीय नागरिकाः च व्रणिताः सञ्जाताः, येषु केचन गंभीराः सन्ति। प्रवक्ता अवोचत् यत् भारतेन ईरानं विरुध्य स्वकीयः दृढविरोधः प्रकटितः, सहैव एतादृशानाम् आक्रमणानां सद्यः रोधनाय बलं च प्रदत्तम्। अनेनैव सः तेनोदीरितम् यत् क्लेश शमनाय उभय पक्षाभ्याम् वार्ता मञ्चे समागत्य संवाद राजनययोः मार्गम् अनुसरणीयम्, येन पश्चिमेशिया क्षेत्रे पुनः शान्तिः स्थिरता च सम्भवेत्। वित्तीय अपराध निरोधकेन प्रवर्तन निदेशालयेन महादेव आभासीय द्यूत तन्त्रांश सम्बद्धे कथित धन शोधन प्रकरणे एकस्याः प्रशासनेतर तन्त्रांश वित्तीय प्रौद्योगिकी संस्थायाः अध्यक्षः निगृहीतः। केन्द्रीयाभिकरणेन अचिरमेव तस्य अध्यक्षस्य तस्य कुटुम्बीनाम् अथ तेन स्वयं सञ्चालितानां नियन्त्रितानां च विभिन्नानां व्यावसायिक प्रतिष्ठानां 40,900,000,000,000 रूप्यकाणां स्थावर जंगम सम्पत्तिः विधिवत् कुण्ठिता। असमराज्ये विनाशकारिणः जलाप्लावनस्य स्थितिः अद्यापि नितरां संकटमयी वर्तते, येन राज्यस्य 600 अपि जनपदेषु 37,000+ जनाः अत्यन्तं दुष्प्रभाविताः। शोकाकुले अस्मिन् संकटावधौ शोणितपुर जनपदस्य चारिद्वार मण्डले जले निमज्जनात् एकः जनः पञ्चत्वं गतः। भारतीय ऋतु विज्ञान विभागेन अद्य बिहार ओडिशा राज्ययोः अतिवृष्टिपरा रक्तवर्णीया संचेतना प्रकटिता। ऋतु वैज्ञानिकैः इदमपि संसूचितं यत् ईदृश्येव संकट स्थितिः उत्तर पूर्व भारते छत्तीसगढ़ झारखण्ड पश्चिम बंगाल राज्येषु च श्वः यावत् अश्रान्तं प्रवर्तयिष्यते। पुरुषाणाम् एकदिवसीय अन्ताराष्ट्रिय क्रिकेट प्रतिस्पर्धायां ह्यः रात्रौ त्रिस्पर्धानां श्रृङ्खलायाः प्रथमे द्वन्द्वे बर्मिंघम नगरस्य एस्बेस्टन क्रीडांगणे भारतेन इंग्लैंड दलं 6 पराजितम्। अक्षर पटेलः स्वस्य उत्तम प्रदर्शनाय स्पर्धायाः श्रेष्ठ क्रीडकः इति सम्मानम् अलभत। इति वार्ताः। సమయం 7 దాటి సెకండ్లు పరుగులు తీస్తున్నాయి. ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు 7:15 భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ,
5: సమర్పణ శ్రీ మల్లాది శ్రీరాం ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చు

కోడూరు మాణిక్యరావు. అనంతరం నేరారోపణ చేయబడ్డ వ్యక్తికి చట్టపరమైన హక్కులు, ఈ అంశంపై డాక్టర్ వెంకటరమణారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వినవచ్చు. అనంతరం మహాకవి శివసాగర్ సాహిత్యం ఒక పరిశీలన, ఈ అంశంపై శ్రీమతి పి రుక్మిణి ప్రసన్న గారి ప్రసంగం వినొచ్చు. 8:35 ఫిలిం గీతాలు, 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి గారి గాత్రం వినవచ్చు. 9:30 నమస్తే అమరావతి. ఇక 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం, ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం. అతిథి డి మనోహర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ. పరిచయకర్త రావల సాయి గిరీష్. అనంతరం రాబోయే అతిథి కార్యక్రమం వింటారు. 11:00 గుర్తు చేసుకుందాం, 11:30 ఫిలిం గీతాలు. ఇక మధ్యాహ్నం 12:10 లాహిర్ లాహిరిలో, 12:40 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పించే కార్మికుల కార్యక్రమం వినొచ్చు. మధ్యాహ్నం 1:30 వనితావాణి కార్యక్రమంలో సాంప్రదాయ ఆహార పద్ధతుల్లో ఆహార పరిరక్షణ, ఈ అంశంపై శ్రీమతి బి శ్వేతారాణి బాయ్ గారితో ప్రసంగం వినొచ్చు. లలిత గీతాలు, విశేషాలు ఉంటాయి. 2:30 ఫిలిం గీతాలు, 3:00 ఎన్సిఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 3:30 టీన్ టైం, 4:00 యువలయ కార్యక్రమాలు వింటారు. ఇక సాయంత్రం 4:30 సంస్కృత పాఠం, మృత్యుకటికం నాటకం గురించిన వివరణ 3వ అంకం వింటారు. ఉపాధ్యాయులు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద, విద్యార్థి కె కృష్ణ సాకేత్. 4:45 జానపద సాహిత్యంలో శ్రీ ఎం ప్రశాంత్ కుమార్ బృందం వారిచే జానపద గీతాలు వింటారు. సాయంత్రం 5:00 ఫిలిం గీతాలు, 5:30 ఫిలిం గీతాలు.

ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు వింటున్నారు. సాయంత్రం 6:30 పల్లెసీమల కార్యక్రమంలో గుండె జబ్బులు లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు ధారావాహికలు, గుండె లయలో ఇబ్బందులు పర్యవసానాలు, పేస్ మేకర్ అమర్చుట చికిత్స గురించి డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, బంగాళాదుంప సాగు గురించిన వివరాలు వింటారు. 7:15 ఫిలిం గీతాలు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమర్పించే కార్యక్రమం వినవచ్చు. 8:00 ఇంగ్లీష్ టాక్ కార్యక్రమంలో టాలరెన్స్ ప్రజెంట్ నీడ్ టు నీడ్ ఆఫ్ సొసైటీ ఈ అంశంపై డాక్టర్ జి అనిత గారి ప్రసంగం వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు. 102.2 MHz పై ఆకాశవాణి FM వింటూ ఆనందిస్తున్నారు.

0: స్టూడియోలో సమయం 7:05 కావస్తుంది. తెలుగులో వార్తా ప్రసారం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనను మన దేశం ఖండించింది. పీఓజేకేలో వందలాది మంది బడిపిల్లలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. క్రిటికల్ వ్యూహాత్మక ఖనిజాల వేలం 8వ విడతను కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు.

0: మారుతున్న కాలానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకునే హక్కు పార్లమెంటుకి ఉండడం మన ప్రజాస్వామ్య స్థిరత్వానికి సంకేతమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ ఫ్రాన్స్ని ఓడించి ఫైనల్కి చేరుకుంది. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని ప్రభుత్వం తెలియజేసింది. హార్మోస్ జలసంధి ద్వారా సురక్షితమైన ఆటంకాలు లేని నౌకాయానం వాణిజ్య ప్రయాణాలు సాగాలని మన దేశం మరోసారి పిలుపునిచ్చింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆర్థిక ఇంధన భద్రత ఉండేలా చూసేందుకు ఇది అత్యంత కీలకం అన్నారు. ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ను పిలిపించిన అనంతరం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసిందని రణధీర్ జైస్వాల్ చెప్పారు. భారత్ తన తీవ్ర ఆందోళనను ఇరాన్కు తెలియజేసిందని, అక్కడ జరుగుతున్న పరిణామాలను తీవ్రంగా ఖండించిందని జైస్వాల్ చెప్పారు. ఇరాన్ దాడుల్లో ఒక భారతీయుడు మరణించాడని, పలువురు భారతీయ పౌరులు గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ దాడులను వీలైనంత త్వరగా నిలిపేయాలని డిమాండ్ చేస్తూ, ఈ విషయంపై ఇరాన్ వైఖరి పట్ల భారత్ తన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుందని రణధీర్ జైస్వాల్ చెప్పారు. పాకిస్తాన్ అక్రమిత జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న నిరసనలపై ఒక ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, పీవోజేకేలో జరుగుతున్న నిరసనలు దశాబ్దాలుగా పాకిస్తాన్ సాగిస్తున్న క్రమబద్దమైన దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, దాని అక్రమ బలవంతపు ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్న పరిపాలనాపరమైన అణచివేత ప్రత్యేక పరిణామమేనని చెప్పారు.
1: पाकिस्तान अधिकृत जम्मू कश्मीर में चल रहे विरोध प्रदर्शन, दशकों से चल रहे शोषण, मौलिक अधिकारों का हनन और प्रशासनिक उत्पीड़न का सीधा परिणाम है और प्रमाण भी है. स्थानीय आबादी की जायज शिकायतों को समाधान करने के बजाय वहां का प्रशासन, वहां का सरकार ने अत्यधिक पुलिस क्रूरता का सहारा लिया है. इसमें असहाय लोग, जिसमें महिलाएं भी हैं और बच्चे भी हैं, उनके खिलाफ कार्रवाई की गई है और निहत्थे नागरिक के खिलाफ घातक बल का प्रयोग करना भी शामिल है, जिसके परिणाम स्वरूप
0: పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో స్థానిక ప్రజల సహేతుకమైన ఫిర్యాదులను పరిష్కరించడానికి బదులుగా పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత క్రూరమైన పోలీస్ బలప్రయోగం చేస్తోందని, నిరాయుధ పౌరులపై ప్రాణాంతక శక్తిని ఉపయోగించిందని, దీనివల్ల అనేక మరణాలు సంభవించాయని రణధీర్ జైస్వాల్ అన్నారు. ఈ అరాచకాలు దురాగతాలకు పాకిస్తాన్ పూర్తిగా బాధ్యత చేయాలని మన దేశం అంతర్జాతీయ సమాజం నుంచి ఆశిస్తోందని కూడా విదేశాంగ ప్రతినిధి చెప్పారు. ఇదిలా ఉండగా, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లోని రవాలా కోట్ ఈద్గా మైదానంలో వందలాది మంది పాఠశాల విద్యార్థులు తమ ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో కలిసి యూనిఫామ్ల్లో తరలివచ్చి ఆక్రమిత ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం సాగిస్తున్న అణచివేతను తీవ్రంగా ఖండించారు. పాఠశాల విద్యార్థులు నిన్న భారీ సంఖ్యలో తరలివచ్చి శాంతికి చిహ్నంగా తెల్ల జెండా లోపుతూ, అంతర్జాతీయ మీడియా మాకు కవరేజ్ ఇవ్వాలి అని రాసి ఉన్న బ్యానర్లు ప్రదర్శిస్తూ పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్తాన్ దళాలు జరిపిన క్రూరమైన అణచివేత చర్యల్లో డజన్ల కొద్దీ పౌరులు మరణించారని, గాయపడ్డారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఆ ప్రాంతంలో ప్రస్తుతం కఠినమైన దిగ్బంధనం, కర్ఫ్యూ, పూర్తి బ్లాక్అవుట్ ఉన్నప్పటికీ జమ్మూ కశ్మీర్ ఆక్రమిత ప్రాంతంలో జరుగుతున్న నిరసనలు పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతానికి మధ్య అనేక దశాబ్దాలుగా ఉన్న ఉద్రిక్తతను మరోసారి తెరపైకి తీసుకొచ్చాయి. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల 8వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 20 క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకులు ఇందులో ఉన్నాయని, వీటిలో కొత్తగా గుర్తించిన 13 బ్లాకులతో పాటు రెండవ ప్రయత్నం కింద ఆఫర్ చేస్తున్న 7 బ్లాకులు కూడా ఉన్నాయని గనుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మాలిబ్డినం, గ్రాఫైట్, గ్లాకోనైట్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, టైటానియం, టంగ్స్టన్, పొటాష్, లిథియం, సెసియం, రుబిడియం ఈ క్రిటికల్ మినరల్స్లో ఉన్నాయి. స్వచ్ఛమైన ఇంధనం, అధునాతన తయారీ రంగం, ఎరువులు, రక్షణ, ఇతర వ్యూహాత్మక రంగాలకు ఈ ఖనిజాలు ఎంతో కీలకమైనవి. ఇప్పటి వరకు 7 విడతల వేలం పూర్తి కాగా మంత్రిత్వ శాఖ మొత్తం 88 కీలక వ్యూహాత్మక ఖనిజ బ్లాకుల్లో 56 బ్లాకులను విజయవంతంగా వేలం వేసి 63% పైగా విజయవంతమైన రేటు సాధించింది. వరుస వేలం రౌండ్లలో పరిశ్రమల నుంచి లభించిన స్పందన, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారదర్శక పోటీతత్వ మార్కెట్ ఆధారిత వేలం విధానంపై

0: పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న నమ్మకాన్ని ఈవేళ ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత ప్రజాస్వామ్య స్థిరత్వానికి, జాతీయ సమగ్రతకు రాజ్యాంగమే పునాది అని, అదే సమయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా దేశ అవసరాలు తీర్చేందుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకుందని చెప్పారు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. న్యూఢిల్లీలో ద వాయిస్ ఆఫ్ జస్టిస్ జస్టిస్ గవాయ్ స్పీక్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఉపరాష్ట్రపతి మాట్లాడారు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రసంగాలు, ఉపన్యాసాలు, ఆలోచనల సంకలనంగా ఈ పుస్తకాన్ని ప్రచురించారు. అనుభవం, రాజ్యాంగ క్రమశిక్షణ, ప్రజా బాధ్యతలతో కూడిన న్యాయపరమైన ఆలోచనలను ప్రతిబింబించే ఒక ముఖ్యమైన రాజ్యాంగ పత్రంగా ఈ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. రాజ్యాంగ బద్ధత, చట్టబద్ధమైన పాలన, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిపాలనపై విలువైన అంతర్దృష్టిని ఈ పుస్తకం అందిస్తుందని, రాజ్యాంగ చర్చలను, చట్టపరమైన విద్వత్తును మరింత బలోపేతం చేస్తుందని ఉపరాష్ట్రపతి అన్నారు.
1: This publication is much more than a compilation of speeches and reflections. It is an important constitutional and institutional document reflecting judicial thought shaped by experience, constitutional discipline and public responsibility. The title The Voice of Justice is particularly meaningful because justice in a constitutional democracy is ultimately sustained by reason, fairness, restraint and institutional trust.
0: జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని తాగునీరు పారిశుద్ధ్య విభాగం 10వ సంచిక డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ పేయజల్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. సామాజిక భాగస్వామ్యం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన తాగునీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు జలజీవన్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయడంపై ఈ కార్యక్రమంలో చర్చించారు. నీటి సరఫరా సేవల గురించి వివరిస్తూ ఆ విభాగం కార్యదర్శి అశోక్ కేకేమిన, జల్ సేవ అంకళన్ కింద దేశవ్యాప్తంగా ఇప్పటికే 100,000కు పైగా పనులను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ పర్యవేక్షణతో పాటు ఈ మిషన్ కింద సృష్టించిన ఆస్తుల బాధ్యతను ఇకపై గ్రామ పంచాయతీలు, గ్రామ నీటి పారిశుద్ధ్య కమిటీలు చూసుకోవాలని ఆయన చెప్పారు. భారతీయ సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మెనన్ నిన్న రాత్రి భారత కాలమానం ప్రకారం 8:17 రష్యాకు చెందిన సోయూస్ MS-29 వ్యోమనౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి దూసుకువెళ్లారు. శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక ప్రదర్శనలపై దృష్టి సారించే లక్ష్యంతో 8 నెలల సుదీర్ఘ మిషన్లో భాగంగా ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో బస చేస్తారు. స్పెయిన్ ఫీఫా ప్రపంచకప్ 2026 ఫైనల్లోకి దూసుకువెళ్లింది. నిన్న రాత్రి అమెరికాలోని టెక్సాస్లో డల్లస్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్పై 2-0 తేడాతో ఘన విజయం సాధించింది. తమ మొదటి ప్రపంచ కప్ ట్రోఫీ గెలుచుకున్న 16 ఏళ్ల తర్వాత లా రోజా అని పిలిచే స్పెయిన్ జట్టు ఆదివారం రాత్రి న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా లేదా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ రాత్రి అట్లాంటాలో మరో సెమీఫైనల్ 4లో కితన్సారి ఛాంపియన్ అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. బర్మింగ్హామ్లో నెట్బాక్స్టన్లో నిన్న రాత్రి జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లోని మొదటి వన్డే ఇంటర్నేషనల్లో భారత్ ఇంగ్లాండ్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో T20 టెస్టుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో తమ ఓటముల పరంపరకు తెరదించుతూ భారత జట్టు సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే రేపు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనను మన దేశం ఖండించింది. క్రిటికల్ వ్యూహాత్మ ఖనిజాల వేలం 8వ విడతను కేంద్ర బొగ్గుగనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ ఫ్రాన్స్ని 2-0 తేడాతో ఓడించి ఫైనల్కి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సంన్యాస యోగము
2: 72వ శ్లోకం.

అచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. పార్థ, వృధాదేవి పుత్రుడవైన ఓ అర్జున, ఏతత్ ఈ గీతాశాస్త్రము త్వయా నీచేత ఏకాగ్రేణ చంచలం కానట్టి చేతసా మనస్సుతో శృతం కచ్చిత్ వినబడినదా? ధనంజయ, పరుల కోసం ధనాన్ని ఆర్జించిన ఓ అర్జున, తే నీ యొక్క అజ్ఞాన సమ్మోహ అజ్ఞానం వల్ల జనించిన అవివేకము ప్రణష్టః కచ్చిత్ పూర్తిగా తొలగిందా?

అచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. ఓ అర్జున, పార్థ, ధనంజయ, నేను ఉపదేశించిన ఈ భగవద్గీత శాస్త్రాన్ని నువ్వు ఏకాగ్రమైన మనస్సుతో విన్నావా? నీకు అజ్ఞానం వల్ల కలిగిన అవివేకం పూర్తిగా నశించిందా? అర్జునుడికి శోకమోహాలు ఆవేశించబట్టి అతడు ధర్మాధర్మాల విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేక భగవానుణ్ణి శరణు వేడగా ఆయన ఈ గీతాశాస్త్రోపదేశం చేశాడు. అర్జునుడి యొక్క శోకానికి కారణం అతడి మోహం. మోహం అంటే అవివేకం. అవివేకం అంటే విడదీసి చూడలేకపోవడం. వేటిని విడదీయడం? ధర్మ అధర్మాలను విడదీయాలి. ఆత్మ ఏదో అనాత్మ ఏదో విడదీసి చూడాలి. ఇలా విడదీసి చూడడం చేతకాకపోవడానికి కారణం అజ్ఞానం. ధర్మ అధర్మాల అవివేకం, ఆత్మ అనాత్మల అవివేకం అని మోహం రెండు రకాలు. ఈ రెండిటినీ కలిపి సూచించడం కోసమే భగవానుడు అజ్ఞాన సమ్మోహ అన్నాడు. శోకమోహాలు తమ మూల కారణమైన అజ్ఞానంతో సహా నశించాయా అని భగవానుడు అర్జునుణ్ణి ప్రశ్నిస్తున్నాడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: కార్యక్రమంలో తర్వాత
1: నేరారోపణ చేయబడ్డ వ్యక్తికి చట్టపరమైన హక్కులు గురించి న్యాయవాది డాక్టర్ వెంకటరమణారెడ్డి గారితో పరిచయం వింటారు.
2: తరచూ నేరం మోపబడ్డటువంటి వ్యక్తులు వాళ్ళని వాళ్ళు ఎలా రక్షించుకోవాలో తెలియనటువంటి పరిస్థితి, వాళ్ళని ఎలా డిఫెండ్ చేసుకోవాలో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఇలా నేరారోపణ చేయబడ్డ వ్యక్తికి అరెస్టుకు ముందు వారికి కొన్ని హక్కులు, అలాగే అరెస్టు తర్వాత కూడా వారికి కొన్ని చట్టపరమైనటువంటి హక్కులు ఉన్నాయి. ఇవి మనతో పంచుకోవటానికి డాక్టర్ వెంకటరమణారెడ్డి గారు, హైకోర్టు న్యాయవాది, మన స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం అండి.
3: నమస్తే సార్.
2: వెంకటరమణారెడ్డి గారు, ఇటీవల కాలంలో చూస్తే ఏది సరి అయిన కేసో, ఏది అనవసరంగా మొప్పపడ్డ కేసో, అనేక వాటిలో అలాగే జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ అంశం చాలా ప్రధానమైనటువంటిది. నేరారోపణ చేయబడ్డ వ్యక్తికి చట్టపరమైనటువంటి హక్కులు ఏమున్నాయి చెప్పండి.
3: వాస్తవంగా మన ఆధునిక సమాజంలో చూసినట్లయితే నేరారోపణ చేయబడిన వ్యక్తిని అందరూ కూడా దోషి అనుకుంటారు. చట్ట ప్రకారంగా అతను నేరారోపణ చేయబడిన వ్యక్తిని మనం దోషి అనం, ముద్దాయి అంటాం. అంటే దీని యొక్క నేరారోపణ ఏదైతే చేయబడిందో మోపబడిందో దాన్ని చట్ట ప్రకారంగా అతను నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేంతవరకు కూడా ఆయన ముద్దాయిగానే పరిగణించబడతారు. ఎప్పుడైతే నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడంలో ఫెయిల్ అవుతారో అప్పుడు మాత్రమే ఆయన్ని దోషి అని మనం పిలవలసిన అవసరం ఉంటుంది. 2010కి ముందు ఈ యొక్క క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో చట్టానికి అమలు ముందు ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు వారి యొక్క ఆలోచన ఏమంటే, సరైనటువంటి పందాలో న్యాయానికి సంబంధించినటువంటి ఏవైతే మౌలిక సూత్రాలు ఉన్నాయో, సహజ న్యాయ సూత్రాలు ఉన్నాయో, వాటిని పోలీసు వారు విస్మరిస్తున్నారు అనేటువంటి భావన అనేటువంటి దాన్ని పారద్రోలాలనేటువంటి యొక్క ఉద్దేశంతో ఈ యొక్క లా కమిషన్ యొక్క సూచనల మేరకి ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేటువంటి దాన్ని సవరించడం అనేటువంటిది జరిగిందండి.
2: మరి ముఖ్యంగా అందులో ఆ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో వాళ్ళు చెప్పినటువంటి అంశాలు, వారు సూచించినటువంటి హక్కులు ఏంటి? ముఖ్యంగా మీరు చెప్పినటువంటి ఆ ముద్దాయి అనబడేటటువంటి వ్యక్తికి అరెస్ట్కి ముందర వారికి ఉన్నటువంటి హక్కులు ఏంటి?
3: వాస్తవానికి ఏ వ్యక్తి మీద అయితే నేరారోపణ చేయబడిందో, ఆ వ్యక్తి మీద నేరారోపణ చేయబడినప్పుడు భారత యొక్క శిక్షా స్మృతి, ఇండియన్ పెనల్ కోడ్లో అంటే నేరారోపణ చేయబడిందో దానికి ఫాలో అవ్వాల్సిన అంశాల గురించి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో నిర్దేశించడం జరిగిందండి. ఒక్కసారి ఒక వ్యక్తి మీద నేరారోపణ చేయబడినప్పుడు లలిత కుమారి వర్సెస్ స్టేట్ అనేటువంటి కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించినటువంటి మౌలిక సహజ న్యాయ సూత్రాలకి అనుగుణంగా ఎప్పుడైతే నేరారోపణ చేశారో ఆ నేరారోపణకు సంబంధించినటువంటి కంప్లైంట్ తీసుకొని ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం అనేటువంటిది నిర్దేశించబడినటువంటి అంశం అండి. ఎప్పుడైతే పోలీస్ అధికారికి ఒక కంప్లైంట్ అందుతుందో ఆయన తక్షణమే దాన్ని ఎఫ్ఐఆర్గా నమోదు చేసి తగు ప్రాథమిక విచారణ చేపట్టవలసిన అవసరం అనేటువంటిది మ్యాండేటరీ అని సుప్రీంకోర్టు వారు తేటతెల్ల చేయడం జరిగిందండి.
2: ఇప్పుడు వారి ఆ ఎఫ్ఐఆర్లో వారికి ఏదైనా జరిగింది అని అనుకుని అప్పుడు వారిని అరెస్ట్ చేయొచ్చా?
3: వాస్తవానికి అరెస్టు చేయడానికి అంటే ఇంతకుముందు 2009-2010కి సంబంధించినటువంటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అమెండ్మెంట్స్కి పూర్వం అయితే పోలీసు వారే స్వయంగా నిర్ణయం తీసుకొని అరెస్ట్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉండేదండి. ఈ విధమైన అంశాల గురించి సుప్రీంకోర్టు వారు సుదీర్ఘంగా కొన్ని అంశాల గురించి చర్చిస్తూ ఆర్పి కపూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనేటువంటి దాంట్లో కొన్ని సూత్రాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఈ యొక్క పోలీసు యొక్క అధికారం అనేటువంటి దుర్వినియోగం అవుతుంది, ఏ వ్యక్తిని మనం అరెస్టు చేయాలి, ఏ వ్యక్తిని మనం అరెస్టు చేయకూడదు అనేటువంటి విచక్షణాధికారాన్ని సమూలాగ్రంగా పరిశీలించకుండా ప్రతి ఒక్క వ్యక్తిని అరెస్టు చేయడం అనేటువంటి చట్టవిరుద్ధంగా ఉంటుంది. అంతేకాకుండా అతనికి ఉన్నటువంటి వ్యక్తిగత హక్కులు భంగం అవుతాయి. ఆ విధంగా ఏ వ్యక్తినైతే మనం అరెస్ట్ చేస్తామో అతనికి సంబంధించినటువంటి బాధ్యత అంతా కూడా ప్రభుత్వం వారు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ అవసరం లేనటువంటి పరిస్థితుల్లో కూడా కొంత

0: అటువంటి అంశాలకు సంబంధించి మేము విచారణ నిమిత్తము మీ యొక్క హాజరీ కోరుతున్నాము. మీ దగ్గర ఈ నేరారోపణ తప్పు అవాస్తవం అను నిరూపించేటువంటి ఏదైనా అంశాలుంటే వాటితోటి 3 దినముల వ్యవధిలో మాకు తిరుగు సమాధానం ఇవ్వండి అని 41A నోటీస్ ద్వారా వాళ్ళని అడగవలసినటువంటి అవసరం ఉన్నదనేటువంటి దాన్ని నిర్దేశించడం జరిగిందండి. దీనికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు కూడా అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ అనేటువంటి దాంట్లో సుప్రీంకోర్టు వారు కొన్ని గైడ్లైన్స్ కూడా జారీ చేశారండి. దాని ప్రకారంగానే ప్రస్తుతం ఉన్నటువంటి ముద్దాయిగా ఆరోపింపబడిన వారి యొక్క హక్కులు, అతని యొక్క అరెస్టుకు సంబంధించిన విషయాల్లో న్యాయస్థానానికి, పోలీసు వారికి కూడా కొన్ని భేదాభిప్రాయాలు, కొన్ని విధమైనటువంటి చర్చలు అనేటువంటి దాన్ని తలెత్తున్నాయండి. వీటన్నిటికీ సంబంధించినటువంటి గైడ్లైన్స్ అనేటువంటిది తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ప్రతి ఒక్క వ్యక్తిని వృధాగా అరెస్ట్ చేయకండి, అతని దగ్గర నుంచి కొన్ని వివరాలు మీరు సేకరించండి, ఆ సందర్భంలో నేరం అనేటువంటిది రుజువైతే మాత్రమే ఆయన అరెస్ట్ చేయండి, అది నేరం రుజువవుతుంది అనేటువంటి అంశాలకి సంబంధించి ఆయన ఏదైతే రుజువు కాలేనటువంటి అంశాన్ని ఆయన సబ్మిట్ చేయలేకపోయాడు వాటిని పరిశీలించిన తర్వాత మాత్రమే విచక్షణ అధికారాన్ని చట్టానికి లోబడి వ్యక్తిగత హక్కులకు భంగం కలగకుండా చేయమని చెప్పి నిర్దేశించడం జరిగిందండి.
1: మరి ఇక్కడ అంటే ఆయన యాంటిసిపేటరీ బెయిల్ అవి తీసుకోవచ్చా?
0: అంటే యాంటిసిపేటరీ బెయిల్ అనేటువంటి దానికన్నా ముందు ఈ మధ్య మన ఉన్నత న్యాయస్థానాలు 41A నోటీసు మీరు కంపల్సరీగా ఇచ్చున్నారా లేదా అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసిన దరిమల ఒకవేళ 41A నోటీసు కనుక ఇవ్వని పక్షంలో వారికి పోలీసు వారికి డైరెక్షన్ ఇస్తూ ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని తగు ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది. 41A నోటీస్ అనేటువంటిది 7 సంవత్సరాల గరిష్ట శిక్ష కాలం ఏదైతే ఉన్నదో అలాంటి కేసులకు సంబంధించి 498A కేసు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ అనే దాంట్లో నిర్దేశించినప్పుడు ఈ విషయాన్ని 41A నోటీస్ అనేది 7 సంవత్సరాలలోపు కనుక తక్కువ శిక్ష పడేటువంటి అంశాలు ఉన్నప్పుడు మాత్రమే, నేరం చేపట్టదగిన నేరారోపణ చేసినప్పుడు మాత్రమే దీన్ని ఫాలో అవ్వాలని చెప్పిందండి. ఈ యాంటిసిపేటరీ బెయిల్ అనేటువంటిది కొంతమంది సమాజంలో పలుకుబడగలిగిన వ్యక్తులు, రాజకీయంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, సామాజికంగా కానీ ఉన్నటువంటి వాళ్ళు ఈ యాంటిసిపేటరీ బెయిల్ అనే దానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు కూడా కోర్టులు ఏమని నిర్దేశిస్తాయంటే దాంట్లో ఇప్పుడున్నటువంటి CRPC అమెండ్మెంట్ యాక్ట్ను పరిశీలన చేసుకొని ఇతనికి 41A నోటీస్ ఇచ్చారా లేదా, 41A నోటీస్ కనుక ఇవ్వని పక్షంలో 41A నోటీస్ ఇచ్చి అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్లో ఏ విధమైనటువంటి దిశానిర్దేశం చేసింది సుప్రీంకోర్టు, ఆ గైడ్లైన్స్ అన్నీ ఫాలో అవ్వమని చెప్పి సూచించడం జరుగుతుందండి.
1: మరి మీరు వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లకుండా అనే మాట వాడారు, పోలీసు వారి చర్యలు ఉండాలి అని. ఏమిటి ఆ వ్యక్తిగత హక్కులు? అవి వాటికి ఏ రకమైన భంగం కలుగుతుంది, ఎలా కలగకుండా వారు చూసుకోవాలి?
0: వ్యక్తిగత స్వేచ్ఛ అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేటువంటి జరిగితే అతనికి ఉన్నటువంటి వ్యక్తిగత స్వేచ్ఛ అనేటువంటిది భంగం కలుగుతుందండి. వ్యక్తిగత స్వేచ్ఛ భంగం కలగకుండా ఉండాలి అంటే ప్రతి కేసులో కూడా అరెస్టు చేయవద్దు అనేటువంటి దాన్ని నిర్దేశించారండి. ఆ వ్యక్తిగత స్వేచ్ఛ, అతనికి ఉన్నటువంటి యొక్క ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటికి భంగం కలగకుండా పోలీసు వారి యొక్క దర్యాప్తు అనేటువంటిది కొనసాగాలనేటువంటి దాన్ని దాంట్లో నిర్దేశించడం జరిగిందండి.
1: ఇంకొకటి ఏంటంటే అరెస్ట్ చేసినప్పుడు వెంటనే అది మీడియాకు తెలియటము, దాన్ని మీడియా వెంటనే బ్లోఅప్ చేసి అంత చేయటం, ఆ తర్వాత అక్కడ ఏమి జరగలేదు అనేటటువంటిది వచ్చిందనుకోండి, ఈ లోపుగా ఆయన పరువు ప్రతిష్టలకు చాలా భంగం కలుగుతుంది కదా. మరి అలాంటి పరిస్థితుల్లో అది కూడా ఇప్పుడు ఈ నేరారోపణ చేయబడ్డ వ్యక్తికి ఉన్న ప్రాథమిక హక్కులకి భంగం వాటిల్లినట్టే కదా.
0: తప్పనిసరిగా అండి. దానికి సంబంధించే మలీషియస్ ప్రాసిక్యూషను ఏదైతే అలిగేషన్స్ ఉన్నాయో దాని మీద కూడా పోలీసు వారు చట్టప్రకారంగా చర్యలు తీసుకునేటువంటి వెసులుబాటు ఉన్నది. అందువల్లనే చాలా గోప్యత అనేటువంటి దాన్ని పాటించమని చెప్పి సుప్రీంకోర్టు నిర్దేశించడం జరిగిందండి. ఎప్పుడైతే నేరారోపణ చేశారో చేయంగానే ఒక వ్యక్తికి ఒక నోటీస్ ద్వారా 41A నోటీస్ ద్వారా ఇచ్చి అతనికి తగు వెసులుబాటు ఇచ్చి అతనిని అరెస్టు చేయవలసిన అవసరం ఉన్నదా? ఒకవేళ అతన్ని కనుక అరెస్టు చేయకపోతే ఈ దర్యాప్తుకి ఏమైనా ఆటంకం కలిగిస్తాడా? ఒకవేళ అతన్ని అరెస్టు చేయకపోతే సమాజంలో మరొక నేరం చేసే అవకాశం ఉన్నదా? ఒకవేళ ఆ వ్యక్తిని అరెస్టు చేయకపోతే అతను ఈ యొక్క పరిధిని దాటిపోయి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఈ యొక్క కేసుని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోకుండా ప్రయత్నం చేస్తాడనే అంశాల మీద కూడా వాళ్ళు పూర్తి విచారణ చేసి దానికి సంబంధించిన ఒక నివేదిక తయారు చేసిన తర్వాత మాత్రమే అరెస్టు చేయాలనేటువంటి దాన్ని సుప్రీంకోర్టు నిర్దేశించడం జరిగిందండి. ఆ సహజ మౌలిక సూత్రాలకు అనుగుణంగానే, సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగానే వ్యక్తిగత హక్కులకి భంగం కలగకుండా వ్యవహరించాలనేటువంటి దాన్ని దాంట్లో నిర్దేశించడం జరిగిందండి.
1: ఇక్కడ ఇంకా 2 అంశాలు ఉన్నాయండి. కొన్ని సందర్భాల్లో ఉన్నత స్థానాల్లో ఉండే వ్యక్తుల్ని బెదిరించడానికి, వారి పరువు ప్రతిష్టల్ని దెబ్బతీయడానికి చేసేటటువంటి ప్రయత్నాలు కొన్ని ఉంటాయి. రెండో సందర్భంలో ఉన్నత స్థానాల్లో ఉండే

0: అటువంటి వ్యక్తులు వాళ్ళ మీద వచ్చినటువంటి నేరారోపణల్ని ఏదో రకంగా పవర్ ఉపయోగించి అసలు దానిలోంచి బయటకు వచ్చేసేటట్టుగా కామప్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఈ రెండు సందర్భాల్లో సమన్వయం ఎలా చేస్తారు పోలీస్ వారు? అక్కడ వీరికి కానీ వారికి కానీ ఉండే హక్కులేంటి?
1: ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, ఏ వ్యక్తి మీద, ఒక సమాజంలో ఒక పలుకుబడిన వ్యక్తినే మనం ఏ అనే వ్యక్తిని తీసుకుందాం, ఆయన మీద ఒక తీవ్రమైన నేరారోపణ చేశారు. ఈ తీవ్రమైనటువంటి నేరారోపణకి సంబంధించిన ప్రాథమిక సాక్ష్యాధారాలన్నీ సేకరించవలసిన బాధ్యత పోలీసు వాళ్ళకు ఉన్నది. ఆ విధంగా సేకరించేటప్పుడు ఎవరైతే నేరారోపణకు ప్రేరేపించారో, ఒక దురుద్దేశపూర్వకంగా ఒక నేరాన్ని ఆ వ్యక్తి మీద ఆపాదించారో, వాళ్ళు తప్పనిసరిగా కొన్ని సాక్ష్యాధారాలన్నింటినీ క్రియేట్ చేయడం జరుగుతుందండి. అలా క్రియేట్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి, నాకు ఈ విధమైనటువంటి వాటిని నిరూపణ కాకుండా నేను దానిని కోర్టులో డిస్ప్రూవ్ చేయగలను అనేటువంటి అంశాలకు సంబంధించి వివరణ ఇచ్చుకోవడానికి మాత్రమే ఈ అవకాశం కల్పించారండి అర్ణేష్ కుమార్ అనేటువంటి దాంట్లో. అదే తీవ్రమైన 7 సంవత్సరాలకు పైకన్నా కూడా శిక్ష పడేటప్పుడైతే, అప్పుడు కూడా చూడవలసింది ఏంటంటే, ప్రతి ఒక్క కేసులో కూడా ఎవరైతే ముద్దాయి అనేటువంటి వ్యక్తి ఈ యొక్క పరిధిని తప్పించుకొని పోవటం కానీ, ఏదైతే సాక్ష్యాలను మాఫీ చేయడం కానీ జరుగుతుందా అనేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే చేయవలసిన అవసరం ఉంది. ఒకవేళ అట్లాంటి సమాజంలో పరువు కలిగిన వ్యక్తిని కనుక ఏదైనా ఇబ్బందులకు గురి చేస్తే అతను చట్ట ప్రకారంగా పరిహారం పొందేటువంటి హక్కు కూడా ఉందండి. చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు వారు ఇలా చేసినటువంటి ఎస్పీ స్థాయి వ్యక్తులను కూడా సస్పెండ్ చేయటము, వారి మీద శాఖాపరమైన దర్యాప్తుకు ఆదేశించడం అనేటువంటి జరిగింది. కాబట్టి వీటన్నింటినీ సమన్వయం చేసుకొని మాత్రమే పోలీసు వాళ్ళు వెళ్లవలసిన అవసరం ఉందండి. పోలీసు వాళ్ళు కూడా ఎప్పుడు తమ పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండటానికి కోసమే వాళ్ళకి దిశానిర్దేశం చేయడానికి అనుక్షణం వారి యొక్క సుపీరియర్ ఆఫీసర్సు వాళ్ళకి చట్టంలో జరుగుతున్నటువంటి మార్పులు, సుప్రీంకోర్టు ఇస్తున్నటువంటి తీర్పులు, వాటికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది ఇటీవల కాలంలో బాగా చూస్తున్నామండి. అంతకుముందు ఇంత అవేర్నెస్ లేదు. మీడియా పెరిగిపోవడం వల్ల మీరు చెప్తున్నటువంటి దాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్లయితే, ఏ విధమైనటువంటి అవకాశం లేకపోయినప్పటికీ కూడా ఒక వ్యక్తి మీద నేరారోపణ చేస్తారు. అతను ఉన్నత స్థాయి వ్యక్తి, కేవలం ఏంటంటే అతను పరువు భంగం కలిగించాలి. తద్వారా అతను ఏ విధంగా సామాజికంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, నైతికంగా కానివ్వండి, ఆర్థికంగా కానీ పతనం చేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఇలాంటి సందర్భాల్లో పోలీసు వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేటువంటి దాని మీద దిశానిర్దేశం చేయడం కోసం తరచు సుప్రీంకోర్టులు రివ్యూ చేస్తూ ఉంటాయండి, లా కమిషన్స్ రివ్యూ చేస్తూ ఉంటాయి. సుప్రీంకోర్టు లా కమిషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయం కూడా దర్యాప్తు అధికారులకు అవగాహన కల్పించడం అనేటువంటిది జరుగుతున్నటువంటి అంశం అండి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క వ్యక్తి తన యొక్క ఉనికి భంగం కలిగే విధంగా అంటే పోలీస్ అధికారి వ్యవహరించడం అనేటువంటిది ఒక నమ్మకం అండి. ఆ నమ్మకం ఉన్నబట్టే ఈరోజు సమాజంలో ఏదైనా ఉన్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు యొక్క యాక్టివ్ పార్టిసిపేషన్ తోటి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థానాల యొక్క యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ తోటి ఈ సమన్వయం కలిగిస్తూ జరుగుతున్నటువంటి యొక్క నేపథ్యంలోనే ఈ 41A CRPC అనేటువంటి దానికి అమెండ్మెంట్ చేయడం జరిగిందండి.
0: మనం ఈ రోజున నేరారోపణ చేయబడ్డ వ్యక్తికి అరెస్టుకు ముందు వారికి ఉన్నటువంటి హక్కులేంటో మనం తెలుసుకున్నాము. నమస్కారం అండి.
1: నమస్తే సార్.
2: మీరింతవరకు నేరారోపణ చేయబడ్డ వ్యక్తికి చట్టపరమైన హక్కుల గురించి న్యాయవాది డాక్టర్ వెంకటరమణారెడ్డి గారితో పరిచయం విన్నారు.
3: కార్యక్రమంలో చివరిగా
4: కార్యక్రమంలో ఇప్పుడు కేజీ సత్యమూర్తి గారి జయంతి సందర్భంగా మహాకవి శివసాగర్ సాహిత్యం ఒక పరిశీలన. ఈ అంశాన్ని గురించి శ్రీమతి పి రుక్మిణి ప్రసన్న గారి ప్రసంగం వినండి.
5: విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది. చిన్నారి పువ్వు రాలిపోతూ చిరునవ్వుతో కాపును వాగ్దానం చేసింది. అడవి దహించుకుపోతూ దావానలాన్ని వాగ్దానం చేసింది. సూర్యాస్తమయం చేతిలో చెయ్యి వేసి సూర్యోదయాన్ని వాగ్దానం చేసింది. అమరత్వం రమణీయమైనది. అది కాలాన్ని కౌగిలించుకొని మరో ప్రపంచాన్ని వాగ్దానం చేసింది. ఇటువంటి అమృతవాక్యాలు రాసి మహాకవిగా అమరత్వాన్ని పొందిన కంబం జ్ఞాన సత్యమూర్తి కెజి సత్యమూర్తి శివసాగర్గా మారి పూర్తిస్థాయి ప్రజా ఉద్యమ కవిత్వంను సృష్టించారు. తూర్పు పవనం వీచినోయ్, తూర్పు దిక్కెరుపెక్కెనోయ్ అంటూ పాడిన ప్రతి పదం, చెప్పిన ప్రతి మాట జనాన్ని చేరుకుంది. కారణం, ప్రజల నుంచి నేర్చుకున్నది మళ్లీ ప్రజలకు అందేలా చేయాలన్న ఆలోచన. ప్రపంచ సాహిత్యమంతా ప్రేమ లేదా యుద్ధం అత్యధిక స్థాయిలో సాహిత్యాన్ని ఆక్రమించిన, సాహితీకారుణ్ణి ఆకర్షించిన రెండు అంశాలు. సాంప్రదాయ కవిత్వపు గోడల్ని బద్దలు కొట్టుకుని శ్రీశ్రీలాగా నర్రెంక సెట్టు కింద నరుడో భాస్కరుడా అంటూ జన సామాన్యుని నోళ్లల్లో నానిన దోళపాట విప్లవ గీతమయ్యింది. చదువుకోని చదువురాని నాలుకల మీద నాట్యం చేసింది. కవిత్వం అట్టడుగు వర్గాలకు చేరువయ్యింది, వాళ్ల సొంతమయ్యింది. శివసాగర్ పేరుతో పాడే పాట కవిత్వము ఇప్పపూల వాసనలని, నెత్తుటి ఉద్విగ్నతలని అడ్డుకుంది. శివసాగర్ను ఇండియన్ హూచిమిన్ అని, భారతదేశపు పాబ్లో నెరుడా అని సాహితీలోకం అభివర్ణించింది. శివసాగర్ దృష్టిలో ఏ ఉద్యమకారుని కన్నా మరే కవి కన్నా ప్రజలు తక్కువ కాదు. శబ్ద సౌందర్యం కన్నా చెప్పాలనుకున్న విషయం కవిత్వం అయ్యింది, వీరి రచనలో పాటయ్యింది. ప్రజల పాట, ప్రజల బాధ, ప్రజా ఉద్యమానికి గొప్ప కవిత్వం అయ్యింది. శివసాగర్ జనంతో కలిసి బతికిన కవి గిరిజనుల పల్లె పనుల పాటలు విన్నాడు. దాన్ని ఉద్యమ సాహిత్యంగా, జన విముక్తి గీతాలుగా మలిచాడు. కవిత్వం కన్నా పాట అవసరాన్ని గుర్తించినాడు శివసాగర్. పాటనే ప్రాణంగా, ప్రజా విముక్తికి మార్గంగా శివసాగర్లాగా మనకు ప్రజా కవి గద్దర్ కూడా ఒకరుగా కనిపిస్తారు. సత్యమూర్తి ప్రతి కవిత వెనుక ఒకే నేపథ్యం ఉంటుంది. ఒక పోరాట గాథ ఉంటుంది, ఒక ఆకలి బాధ ఉంటుంది. ఏ పలుకు ఊహామాత్రం కాదు, ఏ పోలిక సత్యదూరం కాదు. ఒక్కో కవిత కూడా జనసామాన్యుని నాలుకల మీద ఆడడానికి ఇబ్బంది పడదు. కన్నీళ్లు ఇంకుపోయిన కనులతో ఇక మాకోసం విలపించెను, రండర్రా, ఏ జామునైనా రండి, నా కుటీరం తలుపులు అన్ని జాములా మీకోసం తెరిచే ఉంచాను. ఎన్నాళ్ళు వేదన ఈ మాతృఘోష, ఎంతటి తపన ఈ మాతృఘోష. ప్రేమికుడు కాలేనివాడు నిజమైన ప్రజాకవి కాలేడు. ఈయన కళానికి బలమైన ధిక్కార గొంతుక. అలలపై నిఘా, అలలుకనే కలలపై నిఘా, అలలపై అనురాగం చూపించే చిరుగాలి సితార సంగీతంపై నిఘా అంటూ గొప్ప రచనలు అందించారు. ప్రజలను చైతన్యం చేసే రివల్యూషనరీ అక్షరం కవి అని ప్రకటించిన ప్రజా చైతన్య కవి శివసాగర్. శివసాగర్ ప్రతి పోలిక, జనంలో ఉండే ప్రతి వస్తువుని కవిత్వంతో వాడటం మొదలెట్టాడు. నా మల్లియ రాలెనో, నీ మొగలి కూడా రాలెను, నా మల్లియ నీ మొగలి ఆకాశం చేరునా అంటూ మావో గీతాల్ని అసలు కంటే గొప్ప స్ఫూర్తితో స్మృతి కవితలుగా రాసుకున్నాడు శివసాగర్. విప్లవ సాహిత్యం, ఉద్యమ కవిత్వం ఒక దగ్గర ఆగిపోయిన తర్వాత ఎటు అన్న స్తబ్దకాలంలో ప్రజల్లోకి మరింత చొచ్చుకుపోయే సరళ భాషలో, జన జీవితాల్లో భాగమైన పాటకు సాహిత్యాన్ని తుమ్మపూలతో, గుమ్మెత్తే ఇప్పతూల వాసనలతో నింపేశాడు శివసాగర్ జనం గొంతుక. వీరి ఉద్యమం నెలబాలుడు. కవితలు యువకుల చేతుల్లో ఉండడానికి కారణం అవి ప్రజల భాషలో వచ్చిన పదాలు అవడం వల్లే. జనం పెదాల మీద చిందాడాయి. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా పోరాట సాహిత్యాన్ని పుణికిపుచ్చుకున్న వ్యక్తీకరణ, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన తీరు, సుదీర్ఘ ప్రజా చైతన్యంతో ఆయన సాహిత్య సాంస్కృతిక అవగాహన రాబోయే కాలానికి ఆయన కవిత్వాన్ని నిలబెడుతూనే ఉంటుంది. ప్రజల కోసం ఉరితీయబడ్డ పాట నుండి, చెరపడ్డ జలపాతం నుండి, గాయపడ్డ కాలి బాట నుండి, ప్రాణవాయువు నుండి, వాయులీనం నుండి తిరిగి వస్తాను, తిరిగి లేస్తాను, నా కోసం ఎదురుచూడు అంటూ కడలి జాగర్తలో తన కాలపు పోరాటాన్ని, దాని అడుగుల్ని లాంగ్ మార్చిగా రిజిస్టర్ చేశాడు. కవిత్వం అంటే అల్కమీ కాదు, అది రైతు దున్నే మట్టి పరిమళం అని చెప్పించాడు. ముద్దుగ పూలలోనో, ఈదురు గాలులోనో కనిపిస్తాడు. పొలం దున్నే నాగేటి చానళ్లలోనో, ఒక అడవి పిల్లాడి గొంతులోనో మళ్లీ పుట్టి తీరుతాడు. పశ్చిమగోదావరి జిల్లా అడవి కొలంలోని అగ్నిపద్యంగా విరబూసిన సత్యమూర్తి, దళిత క్రైస్తవ కుటుంబ నేపథ్యంలో ఉన్న విద్యావంతులైన తండ్రి అలనాపాలంలో ముక్కుపచ్చలారని బాల్యదశను చక్కదిద్దుకున్నాడు. తండ్రి కొన్నాళ్లు ఆర్మీలో పనిచేశాడు, తరువాత ఉపాధ్యాయునిగా పనిచేశారు. శివసాగర్కు భార్య, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సిద్ధార్థ, ప్రసన్నరావు, శ్రీదేవి, అనుపములు. తన స్వగ్రామం శంకరంపాడు ముంగిటలోని కొల్లేరు సరస్సులో కలువ పూలతో ఊసులాడి, చేపలతో చెలిమిచేసి, నత్తగుళ్ల గజ్జకట్టి ప్రకృతి సౌందర్యారాధనను అర్థం చేసుకున్నాడు. విశాఖ తీరంలో యుద్ధ వాతావరణంలో ఫిరంగి మోతలకు, సైరన్ కోతలకు ఎదురొడ్డి నిలిచే గండు మగటిమి నేర్చుకున్నాడు. గుంటూరు ఏసీ కాలేజీ గ్రంథాలయంలో సత్యమూర్తి తన సాహిత్య అభిరుచిని మరింత మెరుగుపరుచుకున్నాడు. శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, నండూరి వంటి కవుల సాహిత్య అధ్యయనం పట్ల అభ్యుదయ దృష్టితో పాటు కాల్పనిక స్పృహను కూడా ఆయన పెంపొందించుకున్నాడు. ఉపాధ్యాయునిగా, పాత్రికేయునిగా, విప్లవోద్యమ నిర్మాతగా, దళిత నాయకునిగా, మేధావిగా, తాత్వికునిగా, అన్నింటికీ మించి అసాధారణ కవిగా బహుముఖమైన శివసాగర్ ప్రస్థానం నిజంగా ఒక లాంగ్ మార్చ్. కుటుంబాన్ని వదిలేసి విప్లవోద్యమ మార్గంలో ముందుకెళ్ళారు.

అడుగు చాటలు తడిమి చూస్తే త్యాగాలతో నిండిన నిప్పు కణికం, కొలిమిగుండా ప్రయాణించగలిగే గెలుపు సత్తా కనబడుతుంది. కాలం మరవలేని కమనీయ స్ఫూర్తి శివసాగర్. ఆయన కవన చంద్రుడు. సూర్యచంద్రులు రాత్రింబవళ్లకు వెలుగు ఆయువు పంచినట్లు ఈ మహాకవి విశ్వకవి సమకాలీన సామాజిక ఉద్యమ సాహిత్యానికి ప్రాణవాయువు. ఒక మహావృక్షం కన్నుమూస్తూ విత్తనాల గింజల్ని వాగ్దానం చేసిన విధంగా అనంత చైతన్యాన్ని రాసిపోసిన అరుణతారగా శివసాగర్ నింగినద్రోహించారు. ప్రజావిముక్తి పోరాటంలో వెన్నుగా దన్నుగా పెన్నుగా ఆయుధంగా పాటల తూటాను పేల్చిన అసమాన్య సాంస్కృతిక సమరయోధుడు. నాగేటి చాళ్లలో నక్షత్రాలను నాటి ఇప్ప పువ్వుల్లో నిప్పు పువ్వుల్ని రగిలించి కారు చీకట్లో కాంతిసిరులు పండించిన నిత్య కృషీవలుడు. వసంతకాల మేఘ గర్జన్ను తనలోకి తర్జుమా చేసుకుని ప్రచండ జన సంగీతాన్ని వినిపించిన సత్యమూర్తి అంబేద్కర్ కుల నిర్మూలనా తత్వాన్ని అందిపుచ్చుకొని నల్ల నల్లాని గీతాలను ఆలపించారు. అంతర్జాతీయ పోరాటాలకు ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాలకు సంఘీభావం ప్రకటించాడు. 1968 నుండి 1972 వరకు గెరిల్లా విప్లవ గీతాలు, 72 నుండి 73 మధ్యకాలంలో రాసిన జనం ఊపిరితో మరియు 10 వసంతాలు ఆయన రచనలు వచ్చాయి. 1931-2012 కాలంలోని రచనలను శివసాగర్ కవిత్వం పేరుతో రఘుల్ ప్రచురణగా డాక్టర్ గుర్రం సీతారాములు వీటిని ప్రచురించారు. తరువాత ఉద్యమం నెలబాలుడు వచ్చింది. రంగనాయమ్మకు సమాధానంగా అంబేద్కర్ సూర్యుడు షేక్ మసూద్ బాబాకు అంకితమిస్తూ వారితో ఆవిష్కరింపజేశారు. విజయవాడ విశ్వేశ్వరరావు గారు జాగ్తే రహు పేరుతో కొన్ని ముఖ్యమైన కవితల్ని కవితా సంపుటిగా ముద్రించారు. ఆయన రచనలో అటు శౌర్యాన్ని, మొగలి పువ్వులలో ఉండు సౌందర్యాన్ని రంగరించి అపూర్వ సృజన శిల్పాన్ని ఆవిష్కరించిన అగ్రశ్రేణి కవి సత్యమూర్తి అనుట అతిశయోక్తి కాదు. వీరు కొన్నాళ్లు విజయవాడ తిరువూరు మధ్యలోని జీకొండూరు తన పెద్ద కుమారుని దగ్గర నూజివీడి మండలంలోని రేగుంట గ్రామంలోనూ నివసించారు. వీరు దళితులకు ఏకీకృతం చేసేందుకు సామాజిక విప్లవ సమాఖ్యను ఏర్పాటు చేశారు. ఎదురీత, నలుపు వంటి పత్రికల్లో వీరికి భాగస్వామ్యం ఉంది. మంగళగిరిలోని చార్వాకాశ్రమంలో కొన్నాళ్లు ఉన్నారు. అలాగే దళిత మహాసభ వ్యవస్థాపకులు కత్తి పద్మారావు గారు స్థాపించిన లుంబిని వనంలో కొన్నాళ్లున్నారు. వీరు రాసిన నాచెల్లి చంద్రమ్మ పాటను ఎర్రమందారం సినిమాగా తీయటం జరిగింది. ఆ చిత్రానికి ఆ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు లభించింది. స్వయంగా విప్లవంలో పాల్గొని గొప్ప కవిత్వం రాసిన శివసాగర్ వంటి వారు ప్రపంచ సాహిత్య చరిత్రలో చాలా అరుదుగా ఉంటారని డాక్టర్ అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు శివసాగర్ను కొనియాడారు. శివసాగర్ పాటతో సరితూగే మరొక గేయం తెలుగుతో పాటు ఇతర సాహిత్యాలలోనూ లేదని 3 దశాబ్దాల క్రితమే ప్రముఖ సాహితీ విమర్శకులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చేకూరి రామారావు ప్రతిపాదించారు. శివసాగర్ విశ్వకవి అని పలువురు సాహితీవేత్తలు అభివర్ణించారు. అపూర్వ సంవిధాన గరిమతో ఉదాత్త మౌఖిక సాహిత్య విలువలతో పాటను కవిత్వాన్ని ఉన్నతీకరించడంలో శివసాగర్ చారిత్రాత్మకమైన పాత్రను పోషించారు. కవితా సందేశానికి జీవిత కార్యాచరణకు మధ్య వ్యత్యాసం లేకుండా గౌరవంగా ఉన్నత వ్యక్తిత్వంతో బతికిన శివసాగర్తో శ్రీశ్రీయే కాదు మరెవరూ సాటిరారు అని పలువురు సాహితీవేత్తలు అభిప్రాయపడ్డారు. నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు తుదికంట విద్రోహంతో పోరాడతాను అని ఉద్యమం నెలబాలుల్లో ఎలుగెత్తి చాటుతాడు. మరతుపాకులు మోగినా, విషపు జ్వాలలు చెలరేగినా ప్రజామార్గంలో మునుముందు సాగిపోయిన వారు శివసాగర్. తన 80వ దశకంలో ఉన్ననాడు కూడా ఆయన ప్రజల కోసం తన యవ్వనాన్ని తిరిగి ఇవ్వమని కవిత్వం ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. ఎంకి పాటల వరవడిని విడనాడి కిన్నెరసాని ప్రవాహాన్ని దాటి గుంటూరు నుండి గుడివాడ వరకు చేరుకున్న శివసాగర్ వామపక్ష రాజకీయాల ఎరుకతో జాతీయోద్యమం, తెలంగాణ రైతాంగ ఉద్యమాల ప్రభావంతో కార్మిక నాయకుడిగా తనను తాను తీర్చిదిద్దుకున్నాడు. ప్రజానాట్య మండలి శివసాగర్లో చిగురిస్తున్న సృజనాత్మక భావాలకు ఎర్రని పందిళ్లు వేసింది. గుడివాడలో డిగ్రీని అభ్యసించి విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి జీవనోపాధి కోసం ఓరుగల్లు చేరుకున్నారు. కొండపల్లితో కలిసి పోరుబాటకెగిశారు. తెలుగు సాహిత్యంలో ఒక శూన్యం ఏర్పడింది. దాన్ని పూరించగల సత్తా చారిత్రకంగా దళిత శక్తికే ఉంది అంటూ తెగేసి చెప్పిన శివసాగర్ సమర్థవంతంగా భర్తీ చేసి సారవంతమైన సృజన మాన్యాన్ని ఈ తరం కవులకు ఇమానుముగా ఇచ్చారు. కమ్యూనిస్టు పోరాట విరమణ తర్వాత ఆ పార్టీ నాయకులందరూ ఓటు రాజకీయాలు వైపు వలసపోయినప్పుడు శ్రీశ్రీ
దాశరథి లాంటి కవులు మాయాలోకానికి షికారికి వెళ్లినట్లు విశాఖ విద్యార్థులు అభ్యుదయ అధినాయకుల్ని గల్లాపట్టి నిలదీశారు. ప్రజల వైపు నిలబడి ప్రజల పక్షాన శాశ్వతంగా నిలబడే ప్రత్యామ్నాయ సాహిత్య శక్తి కోసం విశాఖ విద్యార్థులతో పాటు కాలం కూడా ఆశగా ఎదురుచూసిన తరుణంలో ప్రజల వైపు నిలబడి విప్లవకారినిగా ఆవిర్భవించిన శివసాగర్ ఆధునిక తెలుగు సాహిత్యాన్ని మరొక మలుపు తిప్పారు. వారి భావాల్లో అణు విస్ఫోటనాన్ని రగిలించి వస్తుశిల్పాల్లో నవచేతన విద్యుత్తును ప్రసరించిన మైక్రోస్కోపిక్ వ్యూలో కవిత్వాన్ని కథంతొక్కించాడు. భారతీయ అలంకార శాస్త్రానికి భిన్నంగా కవి వ్యక్తిత్వాన్ని మహోన్నతంగా నిర్వచిస్తూ సామాజిక పీడల నుండి విముక్తి చేయగలిగిన వాడే నిజమైన కవి అన్నాడు శివసాగర్. గెరిల్లా గీతాలు, జనం ఊపిరిలో 10 వసంతాలు సంపుటాల ద్వారా విప్లవ సాహిత్య ఉద్యమానికి తాత్విక రహదారి నిర్మించడం నరుడో భాస్కరుడా, చెల్లి చంద్రమ్మ, తోటరాముడు, గంగ దాటెల్లకే చెల్లమ్మ, మొనగాడు తమ్ముడిని ముసలిమింగేసింది లాంటి పాటల్లో ఉద్యమ ఉద్ధృతిని, విప్లవ కర్తవ్యాన్ని, ప్రతిఘటనాత్మక చైతన్యాన్ని ఉద్వేగభరితంగా ఆవిష్కరించడంలో శివసాగర్ అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. తొలి రోజుల్లో శ్రీశ్రీ స్ఫూర్తితో కవిత్వం రాసిన శివసాగర్ తరువాతి కాలంలో ముఖ్యంగా తన పాటల్లో శ్రీశ్రీని కూడా ప్రభావితం చేసి తిరుగులేని సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు శివసాగర్. గతి తార్కిక దృష్టితో ఉత్పత్తి శక్తుల ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లోని అట్టడుగు ప్రజల నాలుకల మీద నుండి ఆదివాసీల స్వేద బిందువుల్లో నుంచి అరుదైన బాణీలను, సజీవ పలుకుబడులను పరిగ్రహించి తదనుగుణంగా వస్తురూపాలను పుటం పెట్టుకోవటం వల్ల శివసాగర్ రచనలో సైద్ధాంతిక గాఢత, భావ సౌందర్యం ఉట్టిపడుతుంది. సూర్యుని అరచేత పట్టి రైతు దుక్కి దున్నును, ఫ్యాక్టరీలో చందమామ మరచక్రం తిప్పును, ఈనిన వరిచేను పాలు పోసింది, పాలు పోసిన చేను కర్ర వంచింది లాంటి భావనల్లో శివసాగర్ శిల్పం విన్యాసం ఉర్రూతలూగిస్తుంది. ఉరికంబం మీద నిలిచి ఊహాగానం చేసెదా, ఉరికంబం మీద నిలిచి తీయని కలలననే గాంచెదా అంటూ శివసాగర్ విప్లవ కాల్పనిక దృష్టితో తెలుగు కవిత్వానికి గొప్ప వైవిధ్యాన్ని అందించారు. వాస్తవికత, కాల్పనికతల సమ్మిళిత శైలి స్వాప్నికుడైన శివసాగర్ వాక్యాల నిండా ప్రతిధ్వనిస్తుంది. క్రియాశీల కాల్పనికవాదం జీవితం పట్ల ఉన్నతమైన ఆశావహ దృక్పథాన్ని పెంపొందిస్తుందని నమ్మిన శివసాగర్ తన రచనల్లో సోషలిస్ట్ స్వప్నిక ధోరణి పరమ రమణీయంగా తొణికిసలాడుతుంది. నా నెత్తురు కోనేరులో నవలోకం వికసిస్తుంది, నా మృత్యువు సన్నిధిలో జీవన రవళి వినిపించును అంటూ బతుకుపై ఆశను వినిపిస్తారు. నీవు నరికిన నా శిరస్సును ప్రజలు మళ్లీ నాకు ఇస్తారు, నీవు పెరికిన నా కనుగుడ్లను కాలం కన్నులుగా పొదుగుతారు అంటూ ప్రగతిశీల శక్తుల విజృంభణను ఏకోన్ముఖంగా కవిత్వీకరించిన విప్లవ కాల్పనిక వాదానికి శివసాగర్ విజయ పతాకాలెత్తారు. విప్లవం జీవితంలోని అన్ని కోణాలను సృజించాలని, వర్గంతో పాటు కుల అంతరాలను అనివార్యంగా గుర్తించాల్సిన అవసరం ఉందని శివసాగర్ తర్కబద్ధంగా రుజువు చేశారు. ఈ నేపథ్యంలో శివసాగర్ జన స్రవంతులతో కలిసి కారంచేడు, చుండూరు సృష్టించిన ప్రభంజనంతో మమేకమయ్యారు. వర్గ కుల పోరాటాలను సమన్వయం చేస్తూ సామాజిక విప్లవ సాధన కోసం పరిశ్రమించారు. దళిత బహుజనుల కలల పంటగా ఎన్నికల రాజమార్గంలో ప్రవేశించిన రాజకీయంగా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని సాహితీ సాంస్కృతిక రంగాల్లో ఆయన సామ్రాట్గా చిరస్థాయిగా వెలుగొందారు. విప్లవ సాహిత్య సారథిగా వాసికెక్కిన శివసాగర్ దళిత సాహిత్యవాదానికి సౌందర్య దృష్టిని అందించారు. శంభూకుడు పెదాలపై చిరునవ్వుతో అంటూ ఇప్పుడు నడుస్తున్నది పరమచండాల చరిత్రను తిరగరాశారు. పౌరాణిక సంఘటనలను తలకిందులుగా అభివర్ణిస్తూ అణగారిన వర్గాల్లో పెళ్లుబిగుతున్న ఆత్మగౌరవ చైతన్యాన్ని కవిత్వీకరించారు. అంబేద్కర్ భావధారలను తన సాహిత్యం ద్వారా వ్యాప్తి చేశారు. నల్లసూర్యుడి పాటతో దళిత ఈస్థెటిక్స్ ను జనజీవాలందించారు. దళితుల తాత్విక పోరాట పరిణామ క్రమాన్ని సజీవ నుడికారంతో ఈ పాటలో శివసాగర్ సాక్షాత్కరింపచేశారు. ఆకుసెప్పుల సూర్యుడు, ఎద్దుకూర సూర్యుడు, సద్దిబువ్వ సూర్యుడు, కల్లుగీత సూర్యుడు, మాతంగి సూర్యుడు అంటూ దళిత బహుజన రాజకీయ స్వరూప స్వభావాలను చర్చించారు. పురివిప్పిన సూర్యుడు అంటూ బుద్ధధమ్మాన్ని సాంస్కృతిక విప్లవంగా సంభావించారు. దళితవాద కోణంలో నుండి ఆధునిక తెలుగు సాహిత్యాన్ని వర్గీకరించాలని సవర్ణ విమర్శకులు సూచించటంతో పాటు దళితవాదం మరో ఛాందసవాదం కారాదని ఆయన తన జాతి బిడ్డలకు జాగ్రత్తగా చెప్పారు. సత్యమూర్తి మలిదశ తెలంగాణ ఉద్యమం పురిటి నొప్పులు పడుతున్నప్పుడే తెలంగాణలో బహుజన రాజ్యం అంటూ చాటింపు వేశారు. శివసాగర్ జైత్రయాత్ర,
విప్లవ దళిత ఉద్యమాల గుండా ప్రపంచీకరణ వ్యతిరేక పోరాటాల వరకు అవిచ్ఛిన్నంగా కొనసాగింది. ఇలాంటి విస్తృతమైన

0: ఉద్యమం వాస్తవికత భారతీయ భాషల్లో మరే ఇతర కవిలోనూ కనపడదు. మావోని అనువదించినా, హూచిమిన్ని ఆంధ్రీకరించినా నిస్సర్గ సుందరమైన దేశీయ సొగసు శివసాగర్ రచనల్లో మిలమిలా మెరుస్తుంది. సూర్యుడు నేతగాడు తన కిరణాల ధారలతో ఆకాశ మగ్గం మీద ఇంద్రధనస్సు వ్యూహాన్ని నేస్తాడు. సూర్యుడు వేటగాడు తన కిరణాల బాణాలతో ఆకాశ అరణ్యంలో చీకటి చిరుతపుల్లల్ని వేటాడుతాడు. సూర్యుడు ప్రియుడు కోటి కిరణాల తొలికాంతిలో ఆకాశమంతస్తు దిగి భూదేవి మోగ కనుల్ని మనసా ప్రేమిస్తాడు అంటూ తన అద్భుత వ్యక్తీకరణతో సౌందర్యాత్మకంగా కవిత్వం రాయడంలో శివసాగర్కు మరెవరూ సాటిరారు. రాజీలేని వ్యక్తిత్వం, ఎవరికీ తలవంచని ధీరోదాత్త నైజం శివసాగర్ సొంతం. అందుకే ఆయన మహాకవుల్ని, సాయుధ పోరాట సార్వభౌముల్ని, బడా రాజకీయ నాయకులను తన కవిత్వం ద్వారా ధిక్కరించారు. అంబేద్కర్ సూర్యుడి గ్రంథంతో రంగనాయకమ్మ ఆగిపోయిన భావాల మాసిన పెన్నును పగలగొట్టారు. శోధించటం, ప్రశ్నించటం, ఎప్పటికప్పుడు నిజాలు నెగ్గుతేల్చటం శివసాగర్ నిరంతర వ్యాసాంగం. ఈ మేధోమదనం వల్లనే ఆయన మహామనిషిగా, దళిత విప్లవ ఋషిగా సజీవంగా మనగలిగారు. ఆకాశమంత జీవన చైతన్యాన్ని భూమి కాగితంపై ముద్రించి సముద్ర ఘోషతో సంతకం చేసిన అణగారిన ప్రజలకు అంకితం చేశాడు శివసాగర్. ప్రముఖ కవి కోయి కోటేశ్వరరావు శివసాగర్ అమరత్వాన్ని ఈ విధంగా చెప్పారు. సత్యానికి చావులేదు, మహాసాగరానికి మరణం.
1: మీరింతవరకు కేజీ సత్యమూర్తి గారి జయంతి సందర్భంగా మహాకవి శివసాగర్ సాహిత్యం ఒక పరిశీలన. ఈ అంశాన్ని గురించి శ్రీమతి పి. రుక్మిణి ప్రసన్న గారి ప్రసంగం విన్నారు.

102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు వార్త విపంచి. లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బీడీ, లైమ్ స్టోన్, డోలమైట్, ఐరన్, మాంగనీస్ గనులు, క్రోమా, మైకామైన్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరానికి గాను స్కాలర్షిప్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడానికి ఆహ్వానిస్తున్నారు. ఆఖరు తేదీ 1 నుండి 10 సంవత్సరాలు పదవ తరగతి చదివేవారు 31/8/2026 11 సంవత్సరాల నుండి ఫెలోషిప్ డిగ్రీ చదివేవారు 31/10/2026 దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు లేక కళాశాలల్లో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహాయానికి అర్హులు. ఇతర వివరాల కొరకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.gov.application/form లాగిన్ అనే వెబ్సైట్ని చూడవచ్చు, లేదా ఆఫీస్ ఆఫ్ ద వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నెంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు. వార్తా విపంచి విన్నారు. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు.

ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ అభిషేక్ ముఖోపాధ్యాయ్. ద హెడ్లైన్స్: ఇండియా యూకే కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ కమ్స్ ఇన్ టు ఫోర్స్, ప్యాక్ట్ అన్లాక్స్ డ్యూటీ ఫ్రీ యాక్సెస్ ఫర్ నియర్లీ 99% ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్. సెంట్ అనౌన్సెస్ 8,508 crore rupees ప్యాకేజ్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ఇన్ వెస్ట్ బెంగాల్. గవర్నమెంట్ లాంచ్ ఏ ట్రాంచ్ ఆఫ్ ఆక్షన్ ఫర్ క్రిటికల్ అండ్ స్ట్రెటేజిక్ మినరల్ బ్లాక్స్ టుడే. US resumes blockade of Iranian ports in response to Iran's attacks on commercial ships in Strait of Hormuz. In football, Spain storm into final of FIFA World Cup after 2-0 victory over France. Argentina to take on England in the second semi-finals tonight. And in cricket, India beat England by 6 wickets in the first ODI of the 3-match series at Edgbaston.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: పల్నాడు జిల్లా సమాచార లేఖ విందాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గత నెల 21వ తేదీన పల్నాడు జిల్లాలో యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 ముగింపు కార్యక్రమంలో భాగంగా నర్సరావుపేట పట్టణంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించిన యోగా కార్యక్రమం ఘనంగా సాగింది. వేలాది మంది యోగా సాధకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఒకే చోట చేరారు. యోగా చేద్దాం, ఆరోగ్యాన్ని పొందుదాం అంటూ నినదిస్తూ ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, శాసనసభ్యుడు అరవింద బాబు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం లింగంగుంట గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత నెల 20వ తేదీన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధులు విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజావేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను ముఖ్యమంత్రి సందర్శించారు. కర్నూలు కడపలో 330 కోట్ల రూపాయల చొప్పున 15 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించే చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్లకు లింగంగుంట్ల నుంచి శంకుస్థాపన చేశారు. వేదికపై నుంచి రాష్ట్రంలోని 46.86 లక్షల మంది రైతులకు జమ చేసే 3125 కోట్ల రూపాయల అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధుల చెక్కును రైతులకు అందించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టామని, ప్రస్తుతం మన రాష్ట్రంలో 31% పచ్చదనం

0: దీనిని 50% తీసుకెళ్లాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో 8 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి నిర్ణయించామన్నారు. ఈ చెత్త ద్వారా విద్యుత్తును తయారు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు, స్వచ్ఛ రథాల ద్వారా గ్రామాలు పట్టణాల్లో చెత్తను సేకరించి నిత్యావసర వస్తువులు ఇస్తున్నామన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు మన్యంవీరుడు అల్లూరు సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఇతర పోలీసు అధికారులు కలిసి గత నెల 4వ తేదీన జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ, అల్లూరు సీతారామరాజు భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడని కొనియాడారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజన ప్రజలను సమీకరించి అహర్నిశలు పోరాడి దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను అర్పించిన మహావీరుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ప్రతి ఒక్కరూ అల్లూరు సీతారామరాజు సేవాభావం, క్రమశిక్షణ, ధైర్య సాహసాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధతతో పనిచేయడం ద్వారా దేశ సేవలో భాగస్వాములు కావాలని తెలిపారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవిక మిషన్ పథకం ద్వారా పల్నాడు జిల్లాలోని గ్రామాల రూపురేఖలు మారడంతో పాటు కూలీలందరికీ పూర్తి ఉపాధి భరోసా లభిస్తుందని జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా అన్నారు. నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామంలో జూలై 2వ తేదీన నిర్వహించిన విబిజీ రామ్జీ కార్యక్రమం ప్రారంభోత్సవంలో చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి ఆమె స్వయంగా పలుగు చేతపట్టి పనులు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ సభల ద్వారా ఆమోదం పొందిన పనులను ప్రాధాన్యత క్రమంలో విబిజీ రామ్జీ పథకం ద్వారా మరింత పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. ఈ పథకం కింద గ్రామీణ మౌలిక వసతులు, నీటి సంరక్షణ, విపత్తు నిర్వహణ, జీవనోపాధి పనులకు అవకాశం ఉంటుందన్నారు. అంగన్వాడీ భవనాలు, రోడ్లు, చెక్ డ్యాములు, ఫారం పాండ్ల నిర్వహణ, విపత్తుల నిర్వహణ కింద చెరువు కట్టల సంరక్షణ వంటి పనులు చేపడతారన్నారు. 2 చుక్కల మందుతో పోలియో దూరం అవుతుందని, నిండు జీవితాన్ని కాపాడవచ్చునని నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు అన్నారు. గత నెల 28వ తేదీన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రమైన నరసరావుపేట ఏరియా వైద్యశాలలో 5ఏళ్ల లోపు వయసు గల బాలబాలికలకు చుక్కల మందు వేసే కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. మాచర్లలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటు వెనుక ఎంతో కృషి ఉందని, కేంద్రం అనుమతులు సాధించి తరగతులను ప్రారంభించడం గర్వంగా ఉందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. వెనుకబడిన పల్నాడు ప్రాంత అభివృద్ధి విద్యతోనే సాధ్యమన్నారు. గత నెల 24వ తారీఖున మాచర్ల పీడబ్ల్యూడీ కాలనీలో జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో కేంద్రీయ విద్యాలయాన్ని ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మానందరెడ్డి, జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఇప్పటి వరకు పల్నాడు జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో 8వ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కొత్తపల్లి శ్రీను, వ్యాఖ్యానం కోండ్రు భరత్ రత్నాకర్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: చిత్రగీతాలు వింటారు.
2: కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా శతమానం భవతి ఈ చిత్రానికి అనురాగ్ కులకర్ణి, రమ్యా బెహ్రా, మోహనా గారు, బృందం గారు అందించిన పాట, ఆలపించిన పాట. సంగీతం మిక్కీ జేమేయర్, రచన రామజోగయ్య శాస్త్రి.

కొన్ని అనివార్య కారణాల వల్ల ఇందాక చెప్పిన సాంగ్ ప్లే చేయలేకపోతున్నామండి. సో తర్వాత మీరు వినబోయే పాట నీ స్నేహం. ఈ చిత్రానికి ఉషా గారు ఆలపించిన పాట, రచన సిరివెన్నెల.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
5: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
6: తర్వాత వినబోయే పాట ఆరెంజ్. ఈ చిత్రానికి నరేష్ అయ్యర్, నదీష, యువి జాకి బృందం వారు ఆలపించిన పాట. సంగీతం హారిస్ జయరాజ్, రచన వనమాలి.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: చివరిగా మీరు వినబోయే పాట శతమానం భవతి. ఈ చిత్రానికి అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రా, మోహన బృందం వారు పాడిన పాట. సంగీతం మిక్కీ జే మేయర్, రచన రామ్ జోగయ్య శాస్త్రి.

102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి గాత్రం వింటారు. మొరబెట్టితి, తోడి రాగం, మిశ్రచాపు తాళం, త్యాగరాజస్వామి కీర్తన.

నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.

నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండ. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.

యువత అభ్యున్నతే రాష్ట్ర ప్రగతి. ఇది అందరికి తెలిసిన విషయమే. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఒక్క నినాదాన్ని తీసుకుంటూ 2014 సంవత్సరంలో పీపీపీ మోడల్లో మన ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని స్థాపించడం జరిగింది. అప్పట్లో ఇది రాష్ట్రంలో మొత్తం పైన స్కిల్లింగ్ అంటే శిక్షణ ఇవ్వడం, అలాగే ఔత్సాహిక పారిశ్రామికవేత్తను తయారు చేయడం ఒక లక్ష్యంగా పెట్టుకుని 2 కోట్ల మందిని తయారు చేయాలన్న లక్ష్యంగా పెట్టుకుని వచ్చినటువంటి ఆర్గనైజేషన్ అది. అంతేకాకుండా ఏంటంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి పరిశ్రమలు, చుట్టూ ఉన్నటువంటి పరిశ్రమలకు అవసరమైనటువంటి నిపుణత కలిగినటువంటి వనరులను అందించాలనే కాన్సెప్ట్తో

0: కూడా మనం ఈ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగిందండి.
1: సార్, దేశవ్యాప్తంగా అమలవుతూ ఉన్న స్కిల్ ఇండియా మిషన్ యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి? ఇందులో యువతకు కలిగే ప్రయోజనాలు ఏమిటంటారు?
0: స్కిల్ ఇండియా అంటే ఎంటైర్ మన భారతదేశం మొత్తం తీసుకుంటారండి. ఇందులో ఏంటంటే 40 కోట్ల మంది భారతీయుల్ని స్కిల్ సిటిజన్స్ గా మార్చాలనే కాన్సెప్ట్ తో వచ్చినటువంటిది. ఇందులో ఉచితంగా శిక్షణ ఇవ్వడము, ఇచ్చిన శిక్షణకి సరైనటువంటి సర్టిఫికేషన్ ద్వారా తగినటువంటి ఉద్యోగం కల్పించాలి, అలాగే ఔత్సాహిక పారిశ్రామికవేత్తను తయారు చేయాలి దేశంలో అన్నటువంటి కాన్సెప్ట్ తో వచ్చినటువంటిది స్కిల్ ఇండియా కాన్సెప్ట్ అది. అలాగే మనం ఈ స్కిల్ ఇండియా తెచ్చినటువంటి కాన్సెప్ట్ అంతా కూడా మనం మన రాష్ట్రంలో ఏపీఎస్ఎస్డిసి అంటే ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్నామండి మనం.
1: సార్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన PMKVY అంటే ఏమిటి? ఈ పథకం ద్వారా ఎలాంటి శిక్షణా కార్యక్రమాలను అందిస్తూ ఉన్నారు?
0: ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అంటే ఏంటండి, ఉచితంగాను అందులోను షార్ట్ టర్మ్ అంటే స్వల్పకాలికమైనటువంటి శిక్షణలు ఇస్తారు ఇందులో. అంతేకాకుండా నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ అని ఒక కేటగరైజేషన్ ఆఫ్ స్కిల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ NSQF అంటే మీకు చెప్తాను అర్థమయ్యేలా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్ అనే ఒకటి వృత్తి విద్యా తీసుకున్నామనుకోండి, అందులో ఈ NSQF లెవెల్స్ 1 నుంచి 10 వరకు ఉంటాయి. జస్ట్ లైక్ గ్రేడింగ్ లాగా అనమాట, 1 to 10. ఫర్ మనం చదువుకునేటువంటి ఐటీఐ పిల్లలు చదువుకుంటే చదువును తీసుకుంటే మనకి ఇందులో ప్రాథమికమైన బేసిక్ అవగాహన కలిగి ఉండడాన్ని NSQF 3 అని కింద తీసుకుంటాం. తర్వాత కొంత నిపుణత వాళ్ళకి పెరిగింది అనుకోండి, కోర్సును బట్టి లేకపోతే టెన్యూర్ బట్టి 1 ఇయర్ చదువుతారా 2 ఇయర్స్ పడుతుంది చదువుతారా అన్న కాన్సెప్ట్ ని బట్టి వాళ్ళకి NSQF లెవెల్స్ పెరుగుతాయి, 3 to 4, 4 to 5 అనమాట. ఈ విధంగా ఈ స్కేలింగ్ అనేది ఉంటుంది, స్కిల్లింగ్ స్కేల్ అనమాట ఇది NSQF అనేది. ఉచిత స్వల్పకాలిక శిక్షణ ఇవ్వడమే కాకుండా ఈ NSQF అనుసరించి ఐటి, హెల్త్ కేర్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్ వంటి చిన్న చిన్న ఉన్నటువంటి శిక్షణ రంగాల్లో శిక్షణ అందించడం PMKVY ద్వారా ప్రముఖమైనటువంటి లక్ష్యము. ఇది మనం ఆంధ్రప్రదేశ్ లో మనం ఏపీఎస్ఎస్ ద్వారా అమలు చేస్తున్నామండి.
1: సార్, అంటే ఈ యొక్క PMKVY, సో దీనిలో చేరేందుకు దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుందంటారు?
0: అభ్యర్థి చేరాలనుకుంటే PMKVYలో చేరి శిక్షణ పొందాలనుకునే వ్యక్తి ఒక 15 to 45 ఇయర్స్ అంటే 15 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్కులై ఉండాలి. వాళ్ళు ఆ నేటివిటీకి సంబంధించిన ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఇందులో ఆన్లైన్ ద్వారా గానీ ఆఫ్లైన్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. స్కిల్ ఇండియా పోర్టల్ అని ఉంటుందండి ఇందులో, ఇందులో దాని ద్వారా కూడా మనం చేరొచ్చు. లేదంటే దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా స్కిల్ సెంటర్స్, మన APSSDC రన్ చేసిన స్కిల్ సెంటర్ లో వెళ్ళి మనం నమోదు చేసుకోవచ్చు అండి. వెరీ సింపుల్ ఇందులో.
1: సార్, మరి శిక్షణ పూర్తయ్యాక అందించే సర్టిఫికేట్లకు మనకి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంటుందంటారా? సో వాటి ద్వారా ఉద్యోగ అవకాశాలు ఎలాగా మెరుగుపడతాయంటారు?
0: అవునండి, డెఫినెట్ గా అండి. ఇది గవర్నమెంట్ త్రూ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అనమాట, అలాగే స్టేట్ గవర్నమెంట్ ద్వారా చేయించేటువంటి ఈ శిక్షణ కార్యక్రమాలు అన్నిటికీ కూడా ఏంటంటే ప్రాపర్ వేలో అసెస్మెంట్ ఉంటుంది. అసెస్మెంట్ అంటే వాళ్ళకి టెస్టింగ్, నేర్చుకున్నటువంటి శిక్షణకు టెస్ట్ చేసి ఆ అసెస్మెంట్ ద్వారా వాళ్ళకి సర్టిఫికేట్ ఇష్యూ కూడా అవుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఇది త్రూ అవుట్ అవర్ కంట్రీ, మన భారతదేశం మొత్తంలో కూడా ఇవి విలువ ఇవ్వబడతాయి ఇవన్నీ కూడా, ఈ సర్టిఫికేట్స్. దాని ద్వారా ఉద్యోగాలు పొందేదానికి కూడా అవకాశం చాలా బాగుంటుంది. మన APSSDC ద్వారా జరిగే ఏ స్కిల్ కోర్స్ అయినా కూడా సర్టిఫికెట్ ఇస్తామండి, అది చాలా ప్రామాణికమైనది అది.
1: సార్, కేంద్ర ప్రభుత్వాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా APSSDC అమలు చేస్తున్న ముఖ్యమైన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి సార్?
0: అంటే మన దగ్గర ఏంటంటే, మన రాష్ట్రంలో ఇప్పుడు ముఖ్యంగా తీసుకున్నాం అనుకోండి, మన దగ్గర ఏంటంటే మనకి CM స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్స్ అని మనం ఇంజనీరింగ్ కాలేజెస్ లో పెట్టుకున్నామండి. అంటే ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి విద్యార్థులకి ఈ కరెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో ట్రైనింగ్స్ ఇవ్వడం, వాళ్ళకి దానివల్ల ఉద్యోగత పెరిగేలా చూసేలా CM స్కిల్ సెంటర్స్ అని CM అనేసి 98 సెంటర్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజ్ లో. పర్టికులర్ గా CM స్కిల్ సెంటర్స్ ఎక్సలెన్స్ సెంటర్స్ ద్వారా ఇప్పటివరకు 114,000 మంది ట్రైనింగ్ చేయడం కూడా జరిగింది. అలాగే స్టేట్ మొత్తం తీసుకుంటే కూడా మనం 485 ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే డిగ్రీ కాలేజెస్ లో కూడా వీటిని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ లో డిజిటల్ స్కిల్స్, డాటా సైన్స్, ఆటోమేషన్ లాంటి కోర్సెస్ కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద వాళ్ళకి అందించి ఇప్పటికే 2 లక్షల మంది చదువుకుంటున్నట్టు విద్యార్థుల్ని ఇప్పటి వరకు మనం ట్రైన్ చేయడం జరిగిందండి. అలాగే కాకుండా ఏంటంటే మనకు APSSDC స్కిల్ హబ్స్ అని, స్కిల్ స్పోక్స్ అని, ఎంటర్ప్రెన్యూర్షిప్ ట్రైనింగ్స్, PMKVY ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా అమలు చేస్తున్నాం మనం. ప్రత్యేక యువతకు మహిళలకు గ్రామీణులకు కూడా ప్రాధాన్యం ఇస్తూ ఈ రకమైనటువంటి శిక్షణ కార్యక్రమాలన్నీ చేస్తున్నామండి మనం.
1: సార్, ప్రస్తుతం మీరు ఏ రంగాల్లో శిక్షణ అందిస్తున్నారు సార్? అంటే మీరు చెప్పినట్టు ఐటీ, ఆరోగ్య రంగం, ఎలక్ట్రానిక్స్, ఇలాగ కొన్ని రంగాలు చెప్పారు కదా, ఇటువంటి రంగాలలో అవకాశాల గురించి కూడా ఒకసారి వివరిస్తారా?

0: ఏపీఎస్ఎస్టీసీ ప్రస్తుతం యువత అవసరాలు, అలాగే పరిశ్రమలు, దగ్గరగా ఉన్నటువంటి పరిశ్రమల అవసరాన్ని బట్టి కూడా అనేక రంగాల శిక్షణ ఇస్తున్నాం మనము. ఇప్పుడు ముఖ్యంగా ఐటీ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో తీసుకుంటే డేటా అనలిటిక్స్ లో ఇస్తున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, పవర్ బిఐ లలో ట్రైనింగ్ ఇస్తున్నాం. అలాగా మనం హెల్త్ సెక్టార్ తీసుకుంటే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ అసిస్టెంట్, హెల్త్ కేర్ సపోర్ట్ సర్వీసెస్ కూడా ఇస్తున్నాం మనం. ఎలక్ట్రానిక్స్ రంగాన్ని తీసుకుంటే మనకు ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఈఎస్డిఎం అంటే ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా ట్రైనింగ్స్ ఇస్తున్నామండి. లాజిస్టిక్స్ రంగంలో తీసుకుంటే ముఖ్యంగా వేర్ హౌస్ మేనేజ్మెంట్, సప్లై చైన్, డ్రైవింగ్ అండ్ లాజిస్టిక్ అసోసియేట్ కింద వారికి ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. నిర్మాణ రంగం తీసుకుంటే ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్, మేసన్స్, సైట్ సూపర్వైజరు ఇలాంటివి ఈటీలో మనం ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. పర్యాటకం మరియు హాస్పిటాలిటీ రంగాల్లో తీసుకుంటే హోటల్ మేనేజ్మెంట్, ఫుడ్ అండ్ బెవరేజెస్, టూర్ గైడ్, హౌస్ కీపింగ్, ఈ రకములు ఈ సంబంధించినటువంటి జాబ్ రోల్స్ లో ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అండి, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనము చర్చించుకోవాల్సిన అవసరం ఏముందంటే, మనం హెల్త్ కేర్ సెక్టార్ తీసుకుంటే మనం ఇక్కడ మన రాష్ట్రానికో లేకపోతే భారతదేశంలో ఉపయోగపడేలానే కాకుండా ట్రైనింగ్స్ ని మనం ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ లేకపోతే జపాన్ లాంటి ఏషియన్ కంట్రీస్ ఇక్కడంతా కూడా మనకి మన నర్సింగ్ చేసినటువంటి అభ్యర్థులకి మంచి డిమాండ్ ఉందండి. అక్కడ అక్కడ ఎక్కువ మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నందున వారికి కూడా ఏమని చేస్తున్నామంటే, వాళ్ళకి ఆ దేశాల్లో పనిచేయాలంటే యూరోపియన్ దేశాల్లో కానీ లేకపోతే జపాన్, కొరియా ఇలాంటి కంట్రీస్ లో పనిచేయాలనుకుంటే ఆ దేశానికి సంబంధించినటువంటి లాంగ్వేజ్ నేర్చుకోవాలి. వాళ్ళు కనీసం మన ఇంటర్మీడియట్ లెవెల్ స్థాయినా ఉండాలి, భాషలో పట్టు ఉండాలి. అదే ఉద్దేశంతో మనం పోయిన గత సంవత్సరం నుంచి మనం ఏం చేస్తున్నామంటే, మన నర్సింగ్ విద్యార్థులకి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో లేదా విదేశాల్లో వెళ్ళి పని చేయాలి, ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో వారందరికి కూడా మనము విదేశీ విద్యను కూడా అంటే విదేశ భాషలను కూడా మనం వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. ఆ మొట్టమొదటగా మనం ఏంటంటే జర్మన్ లాంగ్వేజ్ నర్సింగ్ గ్రాడ్యుయేట్స్ కి జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్స్ ఇవ్వడం మన రాష్ట్రంలో, అందులో కూడా ఇప్పటికి లాస్ట్ ఇయర్ మనం స్టార్ట్ చేశాం. ఇప్పటికే దాదాపు 110 మంది భయపడి జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకొని వెంటనే వాళ్ళకి ఉద్యోగాలు కూడా స్థిరపడబోతున్నారు త్వరలో. అలాగే జపనీస్ లో కూడా మనం ట్రైనింగ్స్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం ఈ ఇయర్ నుంచి. ఈ విధంగా ఎక్కడైతే అవసరం అయితే ఉందో, మన యువతకి అయితే ఎక్కడైతే ఉద్యోగాలు లభిస్తాయో, అలాగే ఎక్కడైతే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో ఆ రంగాల్లో మనము కృషిస్తూ పోతూనే ఉందండి ఏపీఎస్ఎస్డిసి అవసరాలను బట్టి.
1: సార్, మీరు ప్రస్తావించడం జరిగింది పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులు అని చెప్పి. సార్ సార్ మరి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందించేందుకు పరిశ్రమలతో ఏపీఎస్ఎస్డిసి ఏ విధంగా సమన్వయం చేస్తుందంటారు?
0: అవునండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి ఇది. మీరు అడిగిన దాని గురించి నేను ఒకటి మీకు వివరణ ఇస్తాను. మనం ఈ సంవత్సరం ఏం చేశామంటే, ప్రతి జిల్లాకి ఉన్నటువంటి మన 28 జిల్లాల రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒక జిల్లాకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్, సమగ్రమైనటువంటి స్కిల్ ప్లాన్ ఒకటి తయారు చేసుకోవాలనేటువంటి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం వర్క్ చేశామండి. అందులో ఇందులో స్కిల్ డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ అంటాం అది ప్రతి జిల్లాకి ఒక. ఇందులో ఏంటంటే గతంలో ఏమయ్యేదంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేక జాబ్ మేళాస్ కానీ లేకపోతే ప్లేస్మెంట్ యాక్టివిటీస్ అంటే ట్రైనింగ్స్ ఇచ్చిన తర్వాత ప్లేస్ చేసేటువంటి యాక్టివిటీస్, వాళ్ళు ఉద్యోగాల్లో చేర్చేటువంటి యాక్టివిటీ, రకరకాల డిపార్ట్మెంట్స్ అన్ని కూడా 4-5 డిపార్ట్మెంట్లు చేసేది, చేసే కార్యక్రమం ఒకటే, చేసే పని ఒకటే, కానీ 4-5 డిపార్ట్మెంట్లు చేసేటివి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్, సిడ్యాప్ అని, తర్వాత ఏపీఎస్ఎస్డిసి అని, న్యాక్ అని, ఓవర్సీస్ మ్యాన్ పవర్ అని, ఇలా రకరకాలుగా ఆర్గనైజేషన్ పనిచేసేటివి. కానీ ఈ సంవత్సరం నుంచి ఏంటంటే ఈ 5 స్కిల్ డెవలప్మెంట్ మీద పనిచేసే ఆర్గనైజేషన్ అన్ని కూడా ఒకే గొడుగు కింద అంటే ఒకే డిపార్ట్మెంట్ గా ఫామ్ చేసింది గవర్నమెంట్. సో ఈ సంవత్సరం ఏం జరిగిందంటే ప్రతి జిల్లాకి డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేయడంలో ఏం చేశామంటే, ఆ నియర్ బై మన ఆ జిల్లాకు ప్రతి జిల్లాకు ఒక నిర్దిష్టమైనటువంటి మొదటి నుంచి వచ్చేటువంటి ఉద్యోగాలు కల్పించే రంగాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోస్తాకి వెళ్తే మనము అగ్రికల్చర్ అంటే వ్యవసాయం అనేది మనకి ఎక్కువగా ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు వెళ్ళామనుకోండి, అక్కడ సోలార్ ఆధారిత అంటే సౌర విద్యుత్ సంబంధించినటువంటి ఎక్కువ పరిశ్రమలు వస్తూ ఉంటాయి. అలాగే మన గుంటూరు తీసుకున్నాం అనుకోండి, అమరావతి ఉంది, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎక్కువ ఉంది, ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి పరిశ్రమలు వస్తున్నాయి, కొన్ని ఆహార ఆధారిత పరిశ్రమలు వస్తున్నాయి. ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక రకమైనటువంటి ఉన్నాయి. అలాగే కాకుండా ఇప్పటికే ఉన్నటువంటి ఇండస్ట్రీస్ తో కూడా ఉన్నటువంటి ఇండస్ట్రీస్ లో ఉన్నటువంటి యాజమాన్యాలతో కూడా చర్చించి వారికి ఎలాంటి మ్యాన్ పవర్ అంటే మానవ వనరులు అవసరమో అది కూడా కనుక్కొని, ఇంకా భవిష్యత్తులో రాబోయే అవకాశాలు అటువంటి వివిధ రంగాలను కూడా గుర్తించి వీటిని అన్ని కలబోతగా తీసుకొని ప్రతి జిల్లాకు ఒక స్కిల్ డెవలప్

0: ప్లాన్ తయారు చేసుకున్నామండి. ఇలా వచ్చినటువంటి 28 జిల్లాల నుంచి వచ్చిన డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్స్ ను కలిపి స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ గా చేసుకుని, ఆ అందులో వచ్చినటువంటి ఎంతమందిని ట్రైనింగ్ ఇవ్వాలి, ఎంతమందిని ప్లేస్ చేయాల్సిన అవసరం ఉంది ఈ సంవత్సరం అన్నది ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక రూపొందించుకున్నాం. ఈ విధంగా ప్రణాళికలు తయారు చేసుకునే సమయంలోనే దగ్గర ఉన్నటువంటి ఆ పరిశ్రమల్ని, వారి అభిప్రాయాల్ని తీసుకొని మనం ప్లాన్ చేసుకుంటున్నామండి. ఇది ఇందులో ఈసారి జరిగినటువంటి ఒక మంచి మార్పు.
1: సార్, మరి శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు ఉద్యోగాల కల్పనలో ఏపీఎస్ఎస్టీసీ ఏ విధంగా జాబ్ మేళాస్ అండ్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తుందంటారు?
0: ఈ ట్రైనింగ్ అయిన పిల్లలు, అలా కాకుండా మామూలుగా ట్రైనింగ్ ఇవ్వకుండా కొంతమంది చదువుకొని రెగ్యులర్ గా చదువుకున్నటువంటి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న పిల్లలందరికీ కూడా ఏంటంటే, రాష్ట్రంలో మనకు 175 అంటే 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం ప్రతి నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి ఒక జాబ్ మేళా ఒకటి కండక్ట్ చేయబడుతుంది. ప్రతి ఒక్క నియోజకవర్గం అంటే ప్రతి ఒక్క నియోజకవర్గము సంవత్సరంలో 4 జాబ్ మేళాలు అక్కడ నిర్వహించడం జరుగుతుంది. అక్కడ ఏంటంటే ఆ నియోజకవర్గంలో చేయడం కాన్సన్ట్రేటెడ్ గా చేయడం అంటే అందరికి కూడా ఎక్కువ మందికి సమాచారం ఇవ్వడం, ఎక్కువ మంది పిల్లలు మొబైలైజ్ చేయడం, ఎవరైతే అవసరమైనటువంటి ఉన్నారో, ఎవరైతే వర్క్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సమాచారం అందించి, చుట్టూ ఉన్నటువంటి అభ్యర్థులు అవసరమైన పరిశ్రమల నుంచి ఇండెంట్ తీసుకోవడం, వాళ్ళందరినీ ఒక చోటు చేర్చి 175 అసెంబ్లీ కాన్స్టిట్యూయన్స్ లో జాబ్ మేళ కండక్ట్ చేస్తున్నామండి. ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో 3 నెలలకు ఒకసారి జరుగుతాయి.
1: సార్, గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువత అంటే నిరుద్యోగ యువత కోసం, మహిళల కోసం, దివ్యాంగుల కోసం, సో ఇటువంటి వారికి ప్రత్యేకంగా మనకి నైపుణ్యాభివృద్ధి సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయంటారే?
0: అవును, ఉన్నాయండి. యాక్చువల్గా ఏంటంటే వారికి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, కావదా ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇస్తున్నాం మనం కూడా. మనం గతం ముందుగా ఇంత ముందుగా చెప్పుకున్నట్టు ఏంటంటే మన దగ్గర ఉండే ప్రత్యేకమైన స్కిల్ హబ్స్ ఉన్నాయి, స్కిల్ సెంటర్స్ ఉన్నాయి. వీటిలో కూడా ఏంటంటే ఎక్కువ వాళ్ళు కూడా ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి ఏది ఏ ట్రైనింగ్ అయితే వాళ్ళు జాబ్ రోల్లో అయితే వాళ్ళు ఫిట్ అవుతారో, వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటుందో అందులో ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకు కూడా కొంచెం ముందుగా వాళ్ళని కొంచెంగా వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం, ట్రైనింగ్స్ ఇవ్వడం, తర్వాత వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందండి.
1: సార్, మీరు ఇందాక ప్రస్తావించడం జరిగింది కళాశాలల్లోనే అంటే డిగ్రీ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థుల కోసం మీరు కళాశాలల ద్వారానే కొన్ని ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు అందిస్తున్నామని చెప్పి చెప్పారు కదా సార్, సో వాటికి సంబంధించిన వివరాలు సార్?
0: అంటే ఇప్పుడు మనకి ఏపీఎస్ఎస్డిసి ద్వారా ఏంటంటే కొత్తగా వస్తున్న టెక్నాలజీస్ లో వీటిలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ తో అయితే ఏమి లేకపోతే ఆర్గనైజ్ తో ఏంటి మన కొలాబరేషన్స్ ఉంటాయి, కొలాబరేషన్స్ చేసుకుంటుంది. ఎప్పటికప్పుడు ఏపీఎస్ఎస్డిసి అవసరాన్ని గమనించి ఏదైతే టెక్నాలజీ అనేది వస్తుందో దానితో ఆ సంస్థలతో కొలాబరేట్ చేసుకుంటుందండి. ఆ కొలాబరేట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఆర్గనైజేషన్స్ ద్వారా ఏదైతే పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళకి ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కాలేజెస్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ పాలిటెక్నిక్ ఐటీఎస్ లో వీటికి యాడ్ ఆన్ స్కిల్స్ గా, యాడ్ ఆన్ స్కిల్ అంటే వాళ్ళు రెగ్యులర్ కోర్స్ నడుస్తూ ఉంటుంది, బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే మనం ఈ ఇంటర్ కొత్త న్యూ టెక్నాలజీస్ ని మనం కొలాబరేట్ అయినటువంటి సంస్థల ద్వారా అక్కడ వాళ్ళకి ఆఫ్లైన్ మోడ్ లో కానీ ఆన్లైన్ మోడ్ లో కానీ వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి అందులో సర్టిఫికేషన్ ఇప్పించబడుతుందండి. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ వచ్చింది ఇప్పుడు మనకి కొత్తగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, పిల్లలు మామూలు రెగ్యులర్ గా చదువుకుంటుంటారు. ఇది కూడా ఒక కోర్స్, 1 అవర్ లేకపోతే హాఫ్ అన్ అవర్ కింద వాళ్ళకి యాడ్ ఆన్ కోర్స్ కింద వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం. క్వాంటమ్ టెక్నాలజీస్ వచ్చింది, అలాగా దాన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం. ఈ విధంగా వాళ్ళకి రెగ్యులర్ గా జరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్ కి యాడ్ ఆన్ గా ఇవ్వడం జరుగుతుందండి.
1: సార్, మనం చూస్తూ ఉన్నాము అంటే ఈ రోజుల్లో స్వయం ఉపాధి అండ్ స్టార్టప్స్ ఈ రంగానికి ప్రాధాన్యత పెరుగుతూ ఉంది అండ్ గవర్నమెంట్ కూడా మనకి ప్రోత్సాహకాలు కూడా అందిస్తూ ఉంది. సో ఈ విధంగా స్టార్టప్స్ ప్రారంభించాలనుకునే యువతకు మన ఏపీఎస్ఎస్డిసి ఏ విధంగా సహాయం అందిస్తుంది?
0: ఏపీఎస్ఎస్డిసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్వయం ఉపాధి మరియు స్టార్టప్లు ప్రారంభించాలనుకుంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వారందరికీ కూడా ఏంటంటే ఎంటర్ప్రీనర్షిప్ ట్రైనింగ్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి. అందులో ఆ ట్రైనింగ్ లో వాళ్ళకి ఏంటంటే బిజినెస్ ప్లాన్ ఎలా తయారు చేసుకోవాలి, లేదంటే ఆల్రెడీ అందులో నిష్ణాతులు అయినటువంటి స్పెషలిస్ట్ తో వాళ్ళ క్లాసులు చెప్పించడం, అలాగే మార్కెటింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మీద వాళ్ళకి ట్రైనింగ్లు ఇప్పించడం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద బ్యాంకులు ఫైనాన్షియల్ సంస్థలతో సమన్వయం చేయడం, లోన్ సపోర్ట్ సబ్సిడీలు ఏమైనా స్కీమ్స్ ఉంటే వాళ్ళకి అందరూ కూడా అవగాహన కల్పించి వాళ్ళు అటువైపు వెళ్లేలా వాళ్ళు ఎంకరేజ్ చేయడం, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటుందండి.
1: సార్, మన రాష్ట్రంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటారు? గ్రామీణ ప్రాంత యువతకు ఇవి అందుబాటులో ఉన్నాయంటారు?
0: అవునండి, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూయన్స్ లో మనం ముందే అనుకున్న జాబ్ మేళాలు కండక్ట్ చేస్తున్నామని, అంటే మన ఉనికి అక్కడ ఉంది. అలాగే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ కూడా పెట్టుకున్నాం మనం. అక్కడే ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ కానీ ఏదన్నా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో మనం స్కిల్ హబ్ గా దాన్ని

0: ఎస్టాబ్లిష్ చేసుకున్నాం అన్నట్టు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని క్రియేట్ చేసుకొని. అలాగే డిగ్రీ కాలేజ్ అయితే తీసుకున్నాం అనుకోండి, గతంలో మీకు ఇంతకు ముందే చెప్పినట్టుగా ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ అని చెప్పాను నేను, ఏది డిగ్రీ కాలేజెస్ లో. అదే ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకున్నాం అనుకోండి, సీఎం స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్స్ అంటాం. ఈ విధంగా వాటిని అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకొని, ఆ పేర్లతో ఎస్టాబ్లిష్ చేసుకొని, కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కావాలి, కంప్యూటర్స్ అయితే ఏమి, లేకపోతే ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాబ్స్, ల్యాబ్ సంబంధించినవి కానీ, ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీస్ అంటే మనకు, అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆల్మోస్ట్ కవర్ అవుతాయి. కాబట్టి గ్రామీణ యువత అనేది చాలా ప్రధానమైనది అండి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇప్పుడు స్కిల్ ఎకో సిస్టమ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లో, ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో తీసుకుంటే స్కిల్ ఎకో సిస్టమ్ అనేది ఇట్స్ వెరీ స్ట్రెంగ్త్ అండి, చాలా బలంగా ఉంది. ఇప్పుడు మనం ఒక కాలేజీ తీసుకున్నామనుకోండి, అక్కడ మనం కోఆర్డినేటర్ అనే పేరుతో మనకు స్కిల్ కోఆర్డినేటర్స్ ఉంటారు. అలాగే జిల్లాకు వచ్చామనుకో, జిల్లా ఆఫీసులు 4-5 ఆఫీసులు ఉన్నాయి మనకి. జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటారు, జిల్లా ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ ఆఫీసర్ డెసో అంటాం. ప్రీవియస్లీ ఇంతకుముందు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అనేవాళ్ళం, ఇప్పుడు జిల్లా ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ ఆఫీసర్ అంటాం డెసో అని. అలాగే సిడాప్ సంస్థ నుంచి వాళ్ళు ట్రైనింగ్స్ ఇస్తుంటారు, గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. అక్కడి నుంచి మనకి జాబ్ డెవలప్మెంట్ జేడిఎంస్ అని ఉంటారు అక్కడ. అలాగే నాక్ సెంటర్స్ ఉన్నాయి, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేసి, అది కూడా మన కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ప్యూర్ గా ఇచ్చేటువంటి ట్రైనింగ్స్ ఇచ్చేటువంటి ఆర్గనైజేషన్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆంధ్రప్రదేశ్. దానికి సంబంధించినటువంటి స్టాఫ్, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు జిల్లా స్థాయిలో. ఇలా తీసుకుంటే స్కిల్ ఎకో సిస్టమ్ లో చాలా మంది ఫంక్షనరీస్ ఉన్నారు, అది గుర్తించడం, వాళ్ళని కలవడం, వారి నుంచి లబ్ధి పొందడం అనేది చాలా ఈజీ అండి ఇప్పుడు.
1: సార్, రాబోయే రోజుల్లో ఏపీ ఎస్ఎస్డిసి చేపట్టబోయే కొత్త కార్యక్రమాలు, లక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా? సో వాటి వివరాలు.
0: పరిశ్రమలకు ఏమవసరం, పరిశ్రమలో చుట్టూ ఉన్నటువంటి పరిశ్రమలు ఏ రకమైన మార్పులు వస్తున్నాయి, వాళ్ళకి ఎలాంటి మానవ వనరులు మనము కల్పించగలం, అలాగే మన దగ్గర చదువుకుంటున్నటువంటి యువతకు ఎలాంటి టెక్నాలజీస్ కానీ, లేకపోతే వేరే స్కిల్స్ కానీ వాళ్ళకి ఇంపార్ట్ చేస్తే వాళ్ళకు ఉద్యోగ్యత, అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి అన్న కాన్సెప్ట్ తో ఎప్పుడు నిరంతరం, ఎప్పుడు కూడా అండి ఫుల్ స్టాప్ అన్న కాన్సెప్టే ఉండదు ఏపీఎస్ఎస్డిసి లో. ఎవ్రీ టైమ్ ఏది చేస్తే మనం ఎక్కువ యువతకు అందుబాటులోకి వస్తాం, యువతకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పిస్తామనే కాన్సెప్ట్ తోనే ఎవ్రీడే డిస్కషన్స్ నడుస్తుంటాయి ఏపీఎస్ఎస్డిసి లో. అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని అధునాతన కార్యక్రమాలు చేయాలని కూడా ఆ ప్లాన్ చేసుకుంటున్నామండి. ఆల్రెడీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అయిన ఏఐ, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ స్కిల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్, డ్రోన్ టెక్నాలజీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద వచ్చేటువంటి వివిధ జాబ్ రోల్స్, వీటన్నిటిపైన కూడా మనం దృష్టి పెడుతున్నాం. అలాగే ఏంటంటే, ఇంతకుముందు మీతో మనం డిస్కస్ చేసుకున్నట్టుగా, మన పిల్లలకి, మన దగ్గర చదువుకున్న పిల్లలకి ఇంజనీర్స్ అయితే మీ, డాక్టర్స్ అయితే మీ, లేకపోతే ఫిజియోథెరపిస్ట్లు అయితే మీ, నర్సెస్ అయితే మీ, హెల్త్ కేర్ కానీ, లేకపోతే ఇంజనీరింగ్ కానీ, వారికి వేరే దేశాల్లో కూడా ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనేది కూడా మనం స్టడీ చేస్తున్నాం. మన అందుకోసం ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంటే ఓమ్ క్యాప్ అని, మనకు ఓవర్సీస్ ప్లేస్మెంట్ కోసం ఒక మనకు ఆర్గనైజేషన్ ఉంది, అది కూడా స్కిల్ ఎకో సిస్టమ్ లో ఒక భాగమే. అది కూడా ఏ భాషను వాళ్ళకి నేర్పితే, పిల్లలకు, మన పిల్లలకు నేర్పితే వాళ్ళు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు వస్తాయి. జపాన్ పంపాలంటే జపనీస్ వచ్చి ఉండాలి, యూరోపియన్ కంట్రీస్ పోవాలంటే, ఏ కంట్రీకి ఒక పిల్లల్ని పంపాలనుకుంటే ఆ కంట్రీకి స్పెసిఫిక్ గా ఉండేటువంటి లాంగ్వేజ్, ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీకి పంపాలంటే జర్మన్ లాంగ్వేజ్ రావాలి, అలాగే మనం ఇటలీ పంపాలంటే ఇటాలియన్ రావాలి. ఆ విధంగా ఎక్కడైతే అవసరం అయితే ఉందో, మేము ప్లాన్ చేస్తున్నాం జర్మనీకి, ప్లాన్ చేస్తున్నాం జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తున్నాం, జపనీస్ కి మన పిల్లల్ని మన హెల్త్ కేర్ సెక్టర్ నుంచి పంపాలనుకుంటున్నాం. అందుకోసం జపనీస్ ని ఎలా నేర్పించాలనేటువంటి కాన్సెప్ట్ ఆలోచిస్తున్నాం. టెక్నాలజీ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది కాబట్టి, వీళ్ళకి ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో మన ఇంజనీరింగ్ పిల్లలకి యాడ్ ఆన్ కోర్సుల కింద గాను, లేకపోతే ఆల్రెడీ మనతో కొలాబరేట్ అయినటువంటి సంస్థల ద్వారా వాళ్ళకి ఎవ్రీడే వాళ్ళకి శిక్షణ ఇప్పిస్తున్నాం. దానివల్ల వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుందండి. ఇది ఏది బెస్ట్ మన పిల్లలకి, ఏది బెస్ట్ ఏది నేర్పించాలన్న కాన్సెప్ట్ లోనే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ పనిచేస్తుంది. ప్రభుత్వం కూడా అదే విధంగా ఆదేశాలు ఇస్తుంది, అటువైపే మనం పనిచేస్తున్నాం అటువైపు కానీ.
1: సార్, నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉద్యోగం లేదా స్వయం ఉపాధి పొందాలనుకునే యువతకు మీరు ఇవ్వాలనుకునే సందేశం సార్?
0: ఇప్పుడు యువత అంటే దే ఆర్ బాగా మెచ్యూర్డ్ అండి, పిల్లలంతా బాగా మెచ్యూర్డ్ గతంతో పోలిస్తే. వాళ్ళ కింద వాళ్ళ అరచేతిలో వాళ్ళ మొబైల్ ఫోన్ లోనే వాళ్ళు ప్రపంచాన్ని దర్శించవచ్చు, ప్రపంచంలో జరిగే ఏ ఇష్యూ అని కూడా వాళ్ళు క్షణాల్లో తెలుసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, తెలుసుకోవాలన్నటువంటి ఒక అభిలాష, ఎదగాలనేటువంటి ఒక పట్టుదల ఉండాలండి పిల్లలకి. ఉంటే డెఫినెట్ గా మనకు ఆపర్చునిటీస్, అంటే అవకాశాలు మనకు అందుబాటులోనే ఉంటాయి. కాబట్టి మామూలుగా అనవసరమైనటువంటి విషయాల కోసం సమయం వృధా చేసుకోకుండా రోజు

0: 1 అవరు, 1 గంట లేదా 2 గంటలు వాళ్ళు ఏదన్నా ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో కొత్తగా వస్తున్నటువంటి సాంకేతికత పైన దృష్టి పెట్టడం, లేకపోతే వేరే జనరల్ అవేర్నెసెస్ నేర్చుకోవడం, లేకపోతే వేరే లాంగ్వేజెస్ నేర్చుకోవడం, ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళ పురోభివృద్ధికి వాళ్లే కొంత ఆలోచించుకొని స్వయం నిర్ణయం, స్వీయ ఎవాల్యుయేషన్ అంటాం కదండి, సెల్ఫ్ ఎవాల్యుయేషన్, వాళ్ళకి వాళ్ళే ఎవాల్యుయేట్ చేసుకోవడం వాళ్ళకి ఏం అవసరము, ఈ పోటీ ప్రపంచంలో మనము ముందుండాలి, ముందుకు పోవాలనుకుంటే ఏం నేర్చుకుంటే బాగుంటుంది, ఏం నేర్చుకుంటే మనం ముందుకెళ్ళగలం, ఈ పోటీ ప్రపంచంలో తట్టుకోగలం అన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఒక్కసారి వాళ్ళు ఆలోచించుకొని ఏదన్నా నేను నేర్చుకోవాలి, లేకపోతే ఎమర్జింగ్ టెక్నాలజీలు నేర్చుకోవాలి, లేకపోతే ప్రభుత్వం నుంచి పొందేటువంటి ఏమైనా ఉన్నాయనుకుంటే చాలా అవైలబిలిటీ ఉన్నాయి. ఇప్పుడు గతంలో పోలిస్తే ఇప్పుడు మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి, అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏ మాత్రము మూల్యం చెల్లించకుండా, డబ్బులు పే చేయకుండానే మనం ఇవన్నీ పొందొచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మన APSSDC ఉంది, మనకి ఇంటిగ్రేటెడ్ పోర్టల్ ఉంది, నైపుణ్యమని ఏపీ స్టేట్ ఇంటిగ్రేటెడ్ పోర్టల్ అది, అందులో మనం ఒకసారి అందులో రిజిస్టర్ అయ్యి అందులో జరిగేటువంటి వచ్చేటువంటి అవకాశాలు కూడా చెక్ చేసుకోవచ్చు. ఏం ట్రైనింగ్స్ నడుస్తున్నాయి కొత్తగా, దేంట్లోనే మనం జాయిన్ కావచ్చా, మనకు కావాల్సిన ఉపయోగపడతాయా, ఏ ట్రైనింగ్స్ నడుస్తున్నాయి, ఏ కార్యక్రమాలు ఉన్నాయి అనేటన్నీ కూడా మనం నైపుణ్యం పోర్టల్ నుంచి తీసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఒక నైపుణ్యమే కాదు, నేర్చుకోవాలనుకుంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, నైపుణ్యంతో పాటు మనది ఓన్ పోర్టల్, మన స్టేట్ పోర్టల్, అలా కాకుండా చాలా ప్రైవేట్లో కూడా చాలా పోర్టల్స్ ఉన్నాయి, నేర్చుకోవాలనుకోవాలి, ఎదగాలని వాళ్ళు కలగాలి.
1: సార్, ఈనాటి ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని నైపుణ్యాభివృద్ధికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ కోర్సెస్కి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: మీకు కూడా ధన్యవాదాలండి, మీ ద్వారా రాష్ట్ర యువతకి చేరువైనందుకు, వారిని అందరూ కూడా మీ ద్వారా కలుస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు, వారికి కూడా శుభాశీస్సులు, ధన్యవాదాలండి.
1: ఇంతవరకు ఇవాళ ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ దేవపట్ల మనోహర్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం 102.2 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. రావోయీ అతిథి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రానికి SP బాలసుబ్రహ్మణ్యం, S జానకి బృందం పాడిన పాట

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: తర్వాత వినబోతున్న పాట జల్సా. ఈ చిత్రానికి బాబా సిగ్వాల్, అలాగే సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన సిరివెన్నెల.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: తర్వాత వినబోయే పాట సైనికుడు. ఈ చిత్రానికి కార్తీక్, హరిణి, కారుణ్య, మాలతి ఆలపించిన పాట. సంగీతం హారిస్ జయరాజ్, రచన కులశేఖర్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: తర్వాత వినబోతున్న పాట ప్రేమాభిషేకం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గారు పాడిన పాట. రచన దాసరి నారాయణరావు.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: తర్వాత వినబోతున్న పాట రాక్షసుడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన పాట, రచన వేటూరి.

తర్వాత వినబోతున్న పాట అభిలాష. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన పాట. రచన వేటూరి.

0: తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏమీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏమీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.
1: ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 MHz పై. సమయం 11:00. గుర్తు చేసుకుందాం కార్యక్రమానికి స్వాగతం. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఈరోజు యొక్క ప్రత్యేకతలు, ఇంకా పుట్టినరోజులు అలాంటి విశేషాలన్నీ తెలుసుకుంటూ ఉందాం. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటూ ఉంటారు. ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి, మాట్లాడుకుంటూ ఉందాం. 1893 విజయనగరంలో విశాఖపట్నం మధ్య రైల్వే లైన్ మొదలైన డే అన్నమాట ఈరోజు. ఇలాంటివి మాట్లాడుకుంటూ ఉందాం ఓ పాట తర్వాత. వినబోయే పాట ప్రియురాలు పిలిచింది. చిత్రానికి శంకర్ మహాదేవన్ పాడారు, ఏ రెహమాన్ సంగీతం, ఏం రత్నం, శివగణేశన్ సాహిత్యం.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట పెళ్లి పందిరి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట, రచన గురుచరణ్.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. మింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయన

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
2: ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏమిటనగా దుర్గాబాయి దేశ్ముఖ్. ఈవిడ ఇదే రోజున జన్మించడం జరిగింది. అనగా జులై 15 1909 జన్మించారు. భారత స్వాతంత్ర సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త. చెన్నై, హైదరాబాదులలో ఉన్న ఆంధ్ర మహిళా సభలను ఆమె స్థాపించారు. సో ఇలాంటి విశేషాలు మరిన్ని మీరు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం. సో ఇప్పుడు ముందుగా మీకోసం ఒక మంచి పాట.

నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

0: గుర్తు చేసుకుందాం.
1: గుర్తు చేసుకుందాం కార్యక్రమం వింటున్నాం కదా. ఇంతకుముందు మీరు చెప్పారు దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారి గురించి, వారి ఎంతటి గొప్పవారో చెప్పారు కదా. వారు అందుకున్న అవార్డుల గురించి కూడా చెప్దాము. 1975 భారత ప్రభుత్వం పద్మభూషణ్, అదే సంవత్సరంలో ఆవిడ భర్త సిడి దేశ్ముఖ్ కూడా పద్మభూషణ్ అవార్డుని పొందారన్నమాట. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు వీరు. 1971 నెహ్రూ లిటరసీ అవార్డుని వయోజన విద్యా సేవలకు గుర్తింపుగా వచ్చిందన్నమాట ఈ అవార్డు. ఇలాంటి విశేషాల కోసం ట్యూన్ చేసి వింటూ ఉండండి 102.2 MHz పై ఆకాశవాణి FM.
0: నువ్వు వస్తా అంటే నేను వద్దంటాను ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట, సిరివెన్నెల రచన.

0: ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో. నెక్స్ట్ ఎవరి గురించి మాట్లాడుకుందామండి?
1: నెక్స్ట్ వచ్చేసి జులై 15వ తేదీన ఇదే రోజున జన్మించారు 1920 దాట్ల వెంకట నరసరాజు గారు. నరసరాజు గారని వీరు సత్యనపల్లిలో జన్మించారు. వీరు డివి నరసరాజు అని చెప్తూ ఉంటారు. సినీ కథా సంభాషణల రచయితగా సుప్రసిద్ధులయ్యారన్నమాట. వీరు రచించిన సినిమాలు ఏంటంటే 1954 పెద్ద మనుషుల సినిమాతో రచయితగా సినీ రంగ ప్రవేశం చేశారు. 1951 పాతాళ భైరవి సినిమా 100 ఉత్సవంలో ఒక ప్రదర్శన చేశారు, ఒక నాటకాన్ని చేశారన్నమాట. ఆ నాటకం చూసిన కేవీ రెడ్డి గారు గుండమ్మ కథ, భక్త ప్రహ్లాద, యమగోళ, రంగుల రాట్నం, మనసు మమత, దొంగరాముడు ఇలాంటి 92 సినిమాలకి పైగా కథను మాటలను సమకూర్చారన్నమాట వీరు. ఇలాంటి విశేషాల కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం. నెక్స్ట్ ఏ సాంగ్
0: మీరు వినబోయే పాట? మావి చిగురు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట.

మీరు విన్న ఈ పాటతో గుర్తు చేసుకుందాం కార్యక్రమం సమాప్తం. 102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. చిత్రగీతాల్లో ముందుగా నాగా ఈ చిత్రానికి కార్తీక్ చిన్మయి బృందం పాడిన పాట, సంగీతం దేవా, సాహిత్యం ఏఎం రెహమాన్.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగ చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
6: తర్వాత వినబోతున్న పాట బాయ్స్. ఈ చిత్రానికి కార్తిక్, చిత్ర, శివరాముని అందించిన పాట. సంగీతం AR రెహమాన్.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: వన్ ఆర్ 2.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తూ ఉన్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట జానకిరాముడి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రం పడిన పాట. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
5: ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. ఫిలిం గీతాల తర్వాత వినబోయే పాట అతిథి చిత్రానికి నవీన్ రీటా పాడారు. మణి శర్మ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం అందించిన పాట.

0: External Affairs Randhir Jaiswal reiterated India's call for a safe and unimpeded navigation and the flow of commerce through the Strait of Hormuz. In a related development, Union Minister for Ports, Shipping and Waterways, Sarbanand Sonowal, has launched a comprehensive Seafarer First initiative to safeguard Indian seafarers operating in the conflict-affected region. In FIFA Cup football, Spain stomped into the finals, stunning France by 2-0 in the first semi-final clash at Dallas Stadium in Texas last night. In the other semi-final, defending champions Argentina will face England at Atlanta Stadium tonight. The match is scheduled to begin at 12:30 a.m. Indian time. Benchmark domestic equity indices were trading over 0.5% higher in the forenoon session today. The Sensex rose 495 points to 77,550, while the Nifty gained 139 points to 24,191 when reports last came in. The Met Department has issued a red colour warning for heavy to very heavy rainfall, with isolated extremely heavy rainfall over Odisha today, while in eastern and northeastern states, including Chhattisgarh, there is a forecast for heavy to very heavy rainfall till tomorrow. Hot and humid weather conditions are expected over Delhi, Haryana, Chandigarh, coastal Karnataka, north interior Karnataka, Punjab, Rayalaseema and Uttar Pradesh till tomorrow. And that is the end of this news bulletin.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 12:10 వస్తుంది. లాహిరి లాహిరిలో
2: ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట నువ్వు నాకు నచ్చావు. ఈ చిత్రానికి టిప్పు హరిణి పాడిన పాట, రచన సిరివెన్నెల.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: PM जय अब गरीबों की जय बन गई है।

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషాలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
2: కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట నువ్వు లేక నేను లేను. ఈ చిత్రానికి ఉష ఆలపించిన పాట. రచన వై కాశీ విశ్వనాథ్.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయువారు BIS విజయవాడ బ్రాంచ్.
3: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
4: తర్వాత వినబోతున్న పాట నాయక్. ఈ చిత్రానికి హరిచరణ్, శ్రేయా ఘోషల్ గారు ఆలపించిన పాట. సాహిత్యం వేటూరి సుందరరామూర్తి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. భారత యునైటెడ్ కింగ్డమ్స్ వాణిజ్య ఒప్పందం ఈవేళ మల్లోకి వచ్చింది. మన దేశ ఆర్థిక అభివృద్ధిలో ఇది ఒక కీలకమైన పరిణామమని పలువురు కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజాల వేల 8వ విడతను కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకుని రాకపోవడంతో ప్రజలకు ఆ వ్యవస్థలో విశ్వాసం సన్నగిల్లిపోతుందని యునైటెడ్ నేషన్స్లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ అన్నారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలో ఈవేళ జరిగే 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. భారత యునైటెడ్ కింగ్డమ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈరోజు అమల్లోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుతూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. భారత్ యుకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రారంభోత్సవానికి గుర్తుగా ఈ మధ్యాహ్నం కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యునైటెడ్ కింగ్డమ్కు ఎగుమతి సరుకును పంపేలాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్, కస్టమ్స్ అధికారులు, ఇతర భాగస్వామ్య పక్షాల సహకారంతో ఒక ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. భారత యుకేల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈరోజు అమల్లోకి వచ్చిన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ ఇది భారత ఆర్థిక వృద్ధిని, ప్రపంచ భాగస్వామ్యాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగని పేర్కొన్నారు. ఈ ఒప్పందం వల్ల ఎగుమతులు పెరుగుతాయని, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు కొత్త అవకాశాలు లభిస్తాయని, భారతీయ పరిశ్రమలకు మద్దతు లభిస్తుందని, యూకేలో పనిచేస్తున్న వృత్తి నిపుణులకు ప్రయోజనం చేకూరడంతో పాటు ఉద్యోగాలు, పెట్టుబడులకు కొత్త మార్గాలు సుగమమవుతాయని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే, ప్రపంచవ్యాప్త అవకాశాలను విస్తరించే వికసిత్ భారత్ విజన్కు తోడ్పడే ఇటువంటి ఒప్పందాలను భారత్ నిరంతరం సాధిస్తోందని రక్షణ మంత్రి చెప్పారు. మరోవైపు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ భారత యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం దేశ ఆర్థిక ప్రయోజనాలను బలోపేతం చేస్తూ రైతులను, వ్యవసాయ రంగాన్ని రక్షించే ఒక మైలురాయి లాంటి చర్య అని కొనియాడారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఈ ఒప్పందం ఒక విప్లవాత్మకమైన ముందడుగని ఆయన అన్నారు. ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ జలంధర్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జలంధర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ను ప్రారంభించడంతో పాటు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునికీకరించిన మరో 74 రైల్వే స్టేషన్లను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. దీంతోపాటు పంజాబ్లోని అమృత్సర్ను ఉత్తరప్రదేశ్లోని వారణాసితో అనుసంధానించే సరికొత్త రైలు సంత్ రవిదాస్ ఎక్స్ప్రెస్ను కూడా ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. జలంధర్ చేరుకోవడానికి ముందు మోదీ చండీగఢ్లోని పంజాబ్

0: మంచి ఆరోగ్యం ప్రతి ఆకాంక్షను నెరవేర్చడానికి శక్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సంస్కృత సుభాషితాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ ఆయన ఈ విషయాలు తెలియజేశారు. నేటి యువత ఈ గుణాలను అందిపుచ్చుకుంటూ దేశం గుర్తింపును మరింత బలోపేతం చేస్తున్నారని మోదీ అన్నారు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల 8వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 20 కీలక వ్యూహాత్మక ఖనిజాల బ్లాకులు ఇందులో ఉన్నాయని, వీటిలో కొత్తగా గుర్తించిన 13 బ్లాకులతో పాటు రెండో ప్రయత్నం కింద ఆఫర్ చేస్తున్న 7 బ్లాకులు కూడా ఉన్నాయని గనుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మాలిబ్డినమ్, గ్రాఫైట్, గ్లాకోనైట్, రేర్ఎర్త్ ఎలిమెంట్స్, టైటానియం, టంగ్స్టన్, పొటాష్, లిథియం, సీసీఎం, రుబిడియం ఈ ఖనిజాల్లో ఉన్నాయి. స్వచ్ఛమైన ఇంధనం, అధునాతన తయారీ రంగం, ఎరువులు, రక్షణ, ఇతర వ్యూహాత్మక రంగాలకు ఈ ఖనిజాలెంతో కీలకమైనవి. ఇప్పటి వరకు 7 విడతల వేలం పూర్తి కాగా గనుల మంత్రిత్వ శాఖ మొత్తం 88 క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజ బ్లాకుల్లో 56 బ్లాకులను విజయవంతంగా వేలం వేసి 63% పైగా విజయవంతమైన రేటు సాధించింది. వరుస వేలం రౌండ్లలో పరిశ్రమల నుంచి లభించిన బలమైన స్పందన, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారదర్శక, పోటీతత్వ, మార్కెట్ ఆధారిత వేలం విధానంపై పెట్టుబడిదారులు పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ ఏఐఆర్ న్యూస్ _HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి సంస్కరణలు చేపట్టడంలో విఫలమవడం, ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలు సమర్థవంతంగా పరిష్కరించలేకపోవడం వల్ల యునైటెడ్ నేషన్స్పై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందని మన దేశం హెచ్చరించింది. యునైటెడ్ నేషన్స్లో మేకింగ్ మల్టీలేటరలిజం ఫిట్ ఫర్ ద ఫ్యూచర్ అనే అంశంపై జరిగిన మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ, ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణల్లో భద్రతా మండలి అర్థవంతంగా జోక్యం చేసుకోలేకపోయిందని, ఇది అంతర్జాతీయ శాంతి భద్రతలు కాపాడే సామర్థ్యం పైన ప్రశ్నలు లేవనెత్తుతోందని అన్నారు.
1: The Security Council has been ineffective in putting an end to human suffering among the affected populations. The foundational principle for the establishment of the United Nations, maintenance of international peace and security, has therefore been called to question. The underlying reason for inadequacies of the Security Council is evident. An 80-year-old architecture designed for the 1940s is ill-equipped to address contemporary challenges. As a collective, the UN has not been able to move the needle on reforming the Security Council.
0: 80 నాటి యునైటెడ్ నేషన్స్ నిర్మాణం నేటి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏమాత్రం సరిపోదని, భద్రతా మండలి సంస్కరణలపై చర్చలు కేవలం ప్రసంగాలకే పరిమితమై ఎటువంటి స్పష్టమైన పురోగతి లేకుండా అంతులేని చక్రంగా నిలిచిపోయాయని హరీష్ అన్నారు. పూరి నగరంలో శ్రీ జగన్నాథస్వామి జగత్ప్రసిద్ధ రథయాత్రకు సర్వం సిద్ధమైంది. నిన్నటి పవిత్ర నవయవన దర్శనం అనంతరం ఈ వార్షిక రథోత్సవం కోసం విస్తృతమైన సాంప్రదాయ పరిపాలనాపరమైన భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూరి పవిత్ర పుణ్యక్షేత్రమంతటా జయ జగన్నాథ్ అనే పవిత్ర నామస్మరణ మారుమోగుతుండగా, రేపు ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే మతపరమైన ఉత్సవాల్లో ఒకటైన జగన్నాథ్ బలభద్ర దేవి సుభద్ర సుదర్శనుల మహారథయాత్రను కళ్లారా చూసేందుకు పూరి సిద్ధమవుతోంది. ఈ వార్షిక యాత్ర శ్రీ జగన్నాథ్ ఆలయం నుంచి బయలుదేరి శ్రీ గుండెచ ఆలయానికి పవిత్ర ప్రయాణానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ పవిత్ర రథోత్సవంలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరికి చేరుకున్నారు. ఒడిశాలో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలతో పాటు అనేక చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈరోజు బీహార్లో, రేపటి వరకు ఈశాన్య భారత్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ అంచనా వేస్తోంది. అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్, లదాఖ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే తెలంగాణలో ఈరోజు పిడుగులు, బలమైన గాలులతో కూడిన ఉరుములతో కూడా జల్లులు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. స్పెయిన్ ఫీఫా ప్రపంచకప్ 2026 ఫుట్బాల్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. నిన్న రాత్రి అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లస్ స్టేడియంలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో ఫ్రాన్స్పై 2-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది.

తమ మొదటి ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకున్న 16 ఏళ్ల తర్వాత లా రోజా అని పిలిచే స్పెయిన్ జట్టు ఆదివారం రాత్రి న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా లేదా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ రాత్రి అట్లాంటా స్టేడియంలో జరగనున్న 2వ సెమీఫైనల్ పోరులో కితన్సారి ఛాంపియన్ అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. బర్మింగ్హామ్లోని బాస్టన్లో నిన్న రాత్రి జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లోని మొదటి వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. రెండో మ్యాచ్ రేపు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. భారత యునైటెడ్ కింగ్డమ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈరోజు అమల్లోకి వస్తోంది. మన దేశ ఆర్థిక అభివృద్ధిలో ఇదొక కీలకమైన పరిణామమని పలువురు కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. క్రిటికల్ స్ట్రాటజిక్ ఖనిజాల వేలం 8వ విడతను కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకుని రాకపోవడంతో ప్రజలకు ఆ వ్యవస్థలో విశ్వాసం సన్నగిలిపోతుందని యునైటెడ్ నేషన్స్లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈవేళ జరిగే 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో పోషకాహార నిపుణురాలు డాక్టర్ సదరం రమ్యగారితో పోషకాహారం ప్రాధాన్యత గురించి పరిచయ కార్యక్రమంలో తెలుసుకుంటాం. పరిచయకర్త శ్రీమతి కె. ఇందిర.
1: మనకి ఆహారం ఎంత అవసరమో వాటిలో ఉన్న పోషక విలువల గురించి తెలుసుకోవడం కూడా అంతే అవసరం. మరి ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ రమ్య సదరం గారు వచ్చారు. వారితో మాట్లాడి పోషక ఆహారం అంటే ఏమిటి, దాని అవసరం ఎంత ఉంది తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ రమ్య సదరం గారు.
2: నమస్తే అండి.
1: డాక్టర్ గారు, ముందుగా పోషక ఆహారం అంటే ఏమిటి వివరిస్తారా?
2: పోషక ఆహారం అంటే ఇట్స్ బ్యాలెన్స్డ్ డైట్ అండి. అంటే మనం తీసుకునే ఆహారంలో ప్రతిదీ కూడా ఒక ప్రపోర్షన్లో మనం తీసుకోవాలన్నమాట. మనకి టోటల్గా 5 ఫుడ్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. అందులో వీ హ్యావ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్. సో ఈ 5 ఫుడ్ గ్రూప్స్లో ఏ ఒక్కటి మనకి లోపించినా కూడా దానివల్ల డెఫిషియన్సీస్ అనేవి వస్తాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్, అవి ది ఆర్ ద ఎనర్జీ సోర్సెస్. మనకి మొత్తం మనకి ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది ఎనర్జీ మనకి దాని నుంచే వస్తుంది అనమాట. సో మనం తీసుకునే ఫుడ్లో ఆల్మోస్ట్ 50-60% కార్బోహైడ్రేట్స్ నుంచే రావాలి. అలానే కమింగ్ టు ప్రోటీన్స్, దే ఆర్ మజిల్ బిల్డింగ్ బ్లాక్స్. మన కండరాలన్నీ కూడా మంచిగా ఎదగాలి, అలానే రిపేర్ సిస్టమ్స్ ఇన్ ఆర్ బాడీ అనేవి జరగాలి, ఇమ్యూనిటీ పెరగాలి అంటే ప్రోటీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫ్యాట్స్. సో ఫ్యాట్స్ అందరూ ఏంటంటే అదొక ఎనిమీ లాగా చూస్తారండి ఫ్యాట్స్ని, బట్ గుడ్ ఫ్యాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దేనికంటే మన ప్రతి ఒక్క సెల్ బాడీలో ఫంక్షన్ అవ్వాలంటే ఫ్యాట్స్ అనేవి ఉండాలి. అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ కమింగ్ టు విటమిన్స్ అండ్ మినరల్స్, ఇవి మైక్రోన్యూట్రియన్సే కానీ మెటబాలిజం మన బాడీలో జరగాలి అంటే విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇవన్నీ మనం సమపాలల్లో తీసుకుంటేనే ఇట్ బికమ్స్ అ బ్యాలెన్స్డ్ డైట్.
1: ఒక సమతుల్య ఆహారం కావాలంటే ఇవన్నీ ఉండాలంటారు. ముందుగా కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు మనకి చాలా అవసరం అంటారు. మరి పిండి పదార్థమే మనకి ఎనిమీ అనేది కూడా అంటున్నారు.
2: అవునండి.
1: ఆ లిమిట్ ఎక్కడ డిసైడ్ చేయాలండి? ఎంత కార్బోహైడ్రేట్స్ మనం తినాలి, ఎంత తినకూడదు, ఏంటి గుడ్ కార్బ్, ఏంటి బ్యాడ్ కార్బ్, అది వివరిస్తారా?
2: అవునండి. సో కార్బోహైడ్రేట్స్ అనేవి కంప్లీట్గా మనం అవాయిడ్ చేయాల్సినవి కాదండి, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది ఎనర్జీ మన కార్బ్స్ నుంచి వస్తుంది అనుకున్నాం కదా. సో అసలు గుడ్ కార్బ్స్ అంటే ఏంటి, బ్యాడ్ కార్బ్స్ అంటే ఏంటి? సో ఈ బ్యాడ్ కార్బోహైడ్రేట్స్ అంటే మనకి రిఫైన్డ్ షుగర్స్ కానివ్వండి, లేకపోతే రిఫైన్డ్ గ్రెయిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ వైట్ రైస్, వైట్ ఫ్లోర్ అంటే మైదా,
1: మైదా పిండి,
2: ఎస్ మైదా పిండి, నెక్స్ట్

0: ఏంటంటే ఆల్ ద బేకరీ స్టఫ్, జంక్ స్టఫ్, లైక్ అంటే మనకి ఇప్పుడు పిజ్జాస్ అని, బర్గర్స్ అని, కూల్ డ్రింక్స్ అని, ఇవన్నీ ఏం చేస్తాయంటే మనం తీసుకున్న తర్వాత ఒకవేళ షుగర్స్ కనుక చెక్ చేసామనుకోండి, ఒక స్పైక్ అంటే సడన్గా గ్లూకోజ్ అనేది రైజ్ చేసేస్తుంది బాడీలో. అలానే కాసేపు అయిన తర్వాత, లైక్ బ్రేక్ఫాస్ట్లో మనం సింపుల్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నాము, తర్వాత మళ్ళీ లంచ్లోని వైట్ రైసే తీసుకున్నాము, అప్పుడు ఏమవుతుంది, బ్రేక్ఫాస్ట్ తీసుకున్న 1 అవర్కి ఒక స్పైక్ ఆఫ్ గ్లూకోజ్ వస్తుంది, అలానే మళ్ళీ లంచ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక స్పైక్ వస్తుంది. మరి అదే మోతాదులో ఆ గ్లూకోజ్ మనకి బాడీలోకి ఎంటర్ అవ్వాలంటే ఇన్సులిన్ కూడా రిలీజ్ అవ్వాలి, అది కూడా అదే స్పైక్లో రిలీజ్ అవుతుంది. సో ఆ ఇన్సులిన్ స్పైక్స్ అనేవి మెయిన్ కల్ప్రిట్ అనమాట మనకి డయాబెటిస్ కానివ్వండి, ఒబేసిటీ కానివ్వండి. సో మెయిన్గా అవన్నీ కూడా ఇన్సులిన్ స్పైక్స్ వల్లే వస్తాయండి. సో మనకి గుడ్ కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తాయి అని అంటే, బాడీలో ఈవెన్ లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ అనేవి మెయింటైన్ చేస్తాయి, అంటే గ్లూకోజ్ ని స్లోగా రిలీజ్ చేస్తాయన్నమాట. సో అప్పుడు ఆ ఇన్సులిన్ స్పైక్స్ అనేవి ఉండవు. సో మనకి ఇలాంటి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ కానివ్వండి, లేకపోతే ఒబేసిటీ ప్రాబ్లమ్స్ కానీ చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. సో అసలు ఈ గుడ్ కార్బోహైడ్రేట్స్ ఏంటి అంటే, హోల్ గ్రెయిన్స్, అంటే మనకి బ్రౌన్ రైస్ కానివ్వండి, లేకపోతే మిల్లెట్స్ కానివ్వండి, అండ్ ఆల్ ద లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ విచ్ హావ్ లాట్ ఆఫ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్నవన్నీ కూడా గుడ్ కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ పూర్తిగా అవాయిడ్ చేయడం సొల్యూషన్ కాదు, గుడ్ కార్బోహైడ్రేట్స్ ఇంక్లూడ్ చేసుకోండి, బ్యాడ్ కార్బోహైడ్రేట్స్ అనేవి అవాయిడ్ చేసుకోవాలన్నమాట.
1: ఇప్పుడు ప్రోటీన్కి వస్తే, ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది, అది ఎంతవరకు మనకి హెల్ప్ చేస్తుంది చెప్తారు?
0: సో ప్రోటీన్స్ అనేవి ఇప్పుడు మజిల్ బిల్డింగ్ బ్లాక్స్ అనుకున్నాము. సో అట్ ద సేమ్ టైమ్ మన బాడీని రీజనరేట్ అవ్వడానికి, అంటే రిపేర్ ఆఫ్ టిష్యూస్ అవ్వడానికి ప్రోటీన్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఇవి మనకి నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో ఉంటాయి, వెజిటేరియన్ సోర్సెస్లో కూడా ఉంటాయి. అయితే నాన్ వెజిటేరియన్ సోర్సెస్లోకి వస్తే కనుక లీన్ మీట్స్ అనేవి ప్రిఫర్ చేయమంటామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చికెన్, మటన్, ఫిష్లో ఏది మంచిది అని అంటే మటన్ అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకంటే ప్రోటీన్ ఉన్నా కూడా మనకి అన్నెసెసరీ ఫ్యాట్ అనేది మటన్ లో ఎక్కువ ఉంటుంది. సో అది అవాయిడ్ చేయాలి.
1: డాక్టర్, ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అండి. ఈ మధ్య మార్కెట్ లో చాలా ప్రోటీన్ పౌడర్లని, ప్రోటీన్ షేక్లని వచ్చేసాయి, అది ఎంతవరకు మంచిది? ఇంకా ప్రోటీన్ తీసుకోవడానికి ఇంకా బాడీ యాక్టివిటీకి ఏదైనా సంబంధం ఉందా?
0: నేనైతే ఈ ఆర్టిఫిషియల్ ప్రోడక్ట్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం లేదనే చెప్తానండి. ఎవరికైతే ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంటుందో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రోయింగ్ చిల్డ్రన్ కానివ్వండి, లేకపోతే కొంతమంది స్పోర్ట్స్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు, సో ఆ మజిల్ బిల్డింగ్ వాళ్ళకి కావాలి. సో వాట్ ఎవర్ వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో త్రూ డైట్ ద్వారానే తీసుకోవడం అనేది మంచిది. బియట్ వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్, మనకి ఈక్వలీ గుడ్ సోర్సెస్ అనేవి ఉన్నాయి. ఎగ్ వైట్ ఫర్ ఎగ్జాంపుల్, అయితే వెజిటేరియన్స్ అడుగుతారు, మరి మాకిప్పుడు ఎగ్ తీసుకోం కదండి, అలానే చికెన్, ఫిష్ అవి తీసుకోం కదా, మాకేంటి సోర్సెస్ అనేవి? లెగ్యూమ్స్ అండి, ఇంకా పప్పు దినుసులు, బీన్స్, ఇవన్నీ కూడా రిచ్ సోర్సెస్. అలానే వన్ బిగ్గెస్ట్ బూన్ ఫర్ వెజిటేరియన్స్ ఏంటంటే కీన్వా, కీన్వా అని దొరుకుతుంది. అందులో మనకి ఎసెన్షియల్ ఎమినో ఆసిడ్స్ అన్ని ఉంటాయి. ఎగ్లో ఎంతైతే ప్రోటీన్ ఉంటుందో కీన్వాలో అంత ప్రోటీన్ అనేది ఉంటుంది. సో అలాగ న్యాచురల్ సోర్సెస్ ద్వారా తీసుకుంటే మంచిది, కానీ ప్రోటీన్ షేక్స్ వాటిలో ఎలా లేదన్నా ప్రిజర్వేటివ్స్ అనేవి యాడ్ చేస్తారు. సో ఆన్ అ లాంగ్ టర్మ్ బేసిస్ డిపెండింగ్ అపాన్ ప్రోటీన్ షేక్స్ అనేది అంత మంచిది కాదండి.
1: ఫ్యాట్, కొవ్వు మనం తీసుకునేది నెయ్యి, నూనె, దాన్ని ఏ విధంగా తీసుకుంటే మంచిది, అది వంటలో ఎంతవరకు వాడాలి చెప్తారా?
0: ఫ్యాట్స్ లో కూడా ఇక్కడ మనం గుడ్ ఫ్యాట్స్, బ్యాడ్ ఫ్యాట్స్ కింద మాట్లాడుకోవాలండి.
1: అంటే వాటిలో కూడా గుడ్ ఇంకా బ్యాడ్ ఉంటాయి?
0: ఉంటాయి, ఉంటాయి.
1: చెప్పండి.
0: సో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి మనకి గుడ్ ఫ్యాట్స్ అనమాట. ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్స్ అందరూ వాడతారండి. రిఫైన్డ్ ఆయిల్స్ అంటే ఏంటి, మనము బాగా ఆ రిఫైన్మెంట్ ప్రాసెస్ లో బాగా హీట్ చేస్తారు వీటిని, అంటే సీడ్స్ ని కానీ ఆయిల్ ని కానీ. ఆ హీటింగ్ ప్రాసెస్ లో ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో బ్యాడ్ ఫ్యాట్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. సో అవి మంచిది కాదు. రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి మనం తగ్గించేసుకోవాలి. గుడ్ ఫ్యాట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, చెక్క గానుగు నూనెలను వస్తున్నాయండి. అది ఏంటంటే సీడ్ ని ప్రెస్ చేసి ఆయిల్ ని తీస్తారు, సో అక్కడ హీటింగ్ ప్రాసెస్ అనేది ఉండదు, సో గుడ్ ఫ్యాట్స్ అన్ని రీటైన్ అవుతాయి. సో అందులో మనకి చెక్క గానుగ నూనెల్లో ఏంటంటే చాలా ఫ్లేవర్స్, జింజిలి ఆయిల్, సెసమి ఆయిల్, అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి, ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఫస్ట్ బెస్ట్ ఆయిల్ గురించి మనం మాట్లాడుకుంటే ఆలివ్ ఆయిల్ అండి. సో అందులో ఎందుకంటే ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ అని చెప్పి ఎక్కువ ఉంటాయి అన్నమాట. అది మనకి గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గించేస్తుంది, ప్లస్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా చాలా ఇంపార్టెంట్. సో సెకండ్ బెస్ట్ ఇస్ ద కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. అండ్ ఇంకా రిమైనింగ్ ఘీ అంటారా, తీసుకోవచ్చండి, కానీ మోడరేషన్ లో తీసుకోవాలి. కొంతవరకు సాచురేటెడ్ ఫ్యాట్స్ అందులో ఉంటాయి, అందుకని మోడరేషన్ లో తీసుకోమని చెప్పారు.

0: తక్కువ
1: మోతాదులో నెయ్యి వాడితే
0: అవును
1: మంచిది అంటారు. మరి ఇప్పుడు విటమిన్ మరియు మినరల్స్ గురించి అన్నారు కదా,
0: అవునండి,
1: వాటికి సోర్సెస్ ఏమేమి ఉన్నాయి, అవి ఎంత మోతాదులో తీసుకోవాలి?
0: యాక్చువల్లీ విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి మనకి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో ఉంటాయండి. సో యూజువలీ ఏంటంటే మేము 2-3 సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పర్ డే చెప్తాము. కానీ వెజిటబుల్స్ తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే కుకింగ్ ప్రాసెస్లో కూడా ఆ విటమిన్స్ మినరల్స్ రీటైన్ అవుతున్నాయా అనేది డౌట్ఫుల్. ఎందుకంటే బాగా ఉడికించేయడం కానీ ఆ వాటర్ కంటెంట్ ఏదైతే వస్తుందో మనం కర్రీ చేస్తునేటప్పుడు మొత్తం అదంతా కూడా ఇవాపరేట్ అయిపోయే వరకు ఉంచేస్తారు. సో మన విటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ డీనేచర్ అయిపోతున్నాయి, మన బాడీలోకి వెళ్ళట్లేదు. సో హాఫ్ కుక్డ్ హాఫ్ బాయిల్డ్ లేదంటే రా ఫామ్లో తీసుకోవడం అనేది చాలా మంచిది. అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే కూడా అంతే. యూజువలీ ఏంటంటే జ్యూసెస్ ఫామ్లో తీసుకోవద్దని చెప్తాము, బికాజ్ మళ్ళీ యాడెడ్ షుగర్స్ వేసుకొని మరి తీసుకుంటారు. ఇంట్లో చేసుకున్నా కూడా ఫ్రూట్స్తో కంపేర్ చేస్తే ఫ్రూట్ జ్యూసెస్ నాట్ అడ్వైజబుల్ అండి. హోల్ ఫ్రూట్స్ తీసుకోవాలి, ఎందుకంటే మనకి ఫైబర్ అనేది రావాలి కదా. సో ఆ ఫైబర్ అనేది మన బాడీకి ఇంపార్టెంట్. సో ఈవెన్ మనకి ఫ్రూట్లో కూడా ఫ్రక్టోజ్ సింపుల్ షుగరే అది, కానీ ఫైబర్ ఉండడం వల్ల అది గుడ్ కార్బ్ అవుతుంది అన్నమాట. సో అది డిఫరెన్స్. అండ్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ అవి ఉంటే అది కూడా రెక్టిఫై అవుతుంది కాబట్టి.
1: బాగా చెప్పారండి డాక్టర్ గారు. ఇప్పుడు మనం ఏ వయసుకి ఎంత కావాలి చూసుకుందాం. ముఖ్యంగా ముందుగా మనం పిల్లలతో మొదలెడితే చిన్నపిల్లలకి మనం ఎంతవరకు ఆహారం ఇవ్వచ్చు, అంటే 1 ఇయర్ బేబీ నుంచి తీసుకొని 4-5 ఇయర్స్ బేబీ, వాళ్ళ యాక్టివిటీస్ ప్రకారంగా పేరెంట్స్ ఎంతవరకు వాళ్ళకి ఎంత ప్రోటీన్, ఎంత కార్బ్స్, ఎంత ఫ్రూట్స్ అలవాటు చేయొచ్చు అంటారు?
0: యూజువలీ ఏంటంటేనండి 6 మంత్స్ తర్వాత నుంచి వీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాము, అంటే సాలిడ్ ఫుడ్ అనేది నెమ్మదిగా ఇంట్రడ్యూస్ చేస్తాం కదా. నా అడ్వైస్ టు ద పేరెంట్స్ ఏంటంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇనీషియల్గానే వాళ్ళకి మనం చేసి పెట్టేవన్నీ కూడా హెల్దీగా చేసిస్తే, అండ్ దట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి చిన్నపిల్లల్లో ఈ ఓట్స్ ఇంట్రడ్యూస్ చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది మీరు చిన్న పారేజ్ లాగా మిల్క్తో పాటు చేసి పెడితే వాళ్ళు తింటారు. అలాగేంటంటే వాళ్ళ స్నాకింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా అన్హెల్దీ కాకుండా హెల్దీ కనుక మనం చేసి పెడితే ఖచ్చితంగా వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది. ఇంకా కమింగ్ టు ద రిక్వైర్మెంట్స్, వాళ్ళు గ్రోయింగ్ స్టేజ్లో ఉంటారు కాబట్టి కార్బోహైడ్రేట్ ఇంపార్టెంటే, ప్రోటీన్స్ ఇంపార్టెంటే, ఫ్యాట్స్ ఇంపార్టెంటే. సో 3 కవర్ అయ్యేలాగా వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఇంకా ఫ్రూట్స్ అవి అంటారా, డెఫినెట్లీ వాళ్ళకి కూడా 2-3 సర్వింగ్స్ పర్ డే అనేది ఇవ్వాలి. కాకపోతే హోల్ ఫ్రూట్స్ అంటే ఇప్పుడు మనం వాళ్ళు యాక్చువల్లీ వెయిట్ బట్టి చెప్తామండి, అంటే మరి 1 ఇయర్ పిల్లలకి 2 ఇయర్స్ పిల్లలకి ఏంటంటే వెయిట్ బట్టి కూడా ఉంటారు. చాలా మంది సన్నగా మాల్ నరిష్డ్గా ఉంటారు, సో వాళ్ళకి రిక్వైర్మెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఫిజికల్ యాక్టివిటీ బట్టి కూడా మేము వాళ్ళ రిక్వైర్మెంట్స్ అనేవి చెప్తూ ఉంటాం అన్నమాట.
1: డాక్టర్ గారు, టీనేజ్కి వచ్చేసరికి పిల్లల గ్రోత్ రిక్వైర్మెంట్సే కాకుండా ఆకలి కూడా ఎక్కువ ఉంటుంది, ఆ ఆకలితో పాటు రుచులు కూడా కావాలి.
0: అవును,
1: అలాంటప్పుడు వాళ్ళని ఎలాగా డైరెక్ట్ చేయాలి హెల్దీ ఈటింగ్ వైపు ప్లస్ యాక్టివ్ లైఫ్ కోసం?
0: ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు ఏంటైపోయిందంటే మన ఈ ఇంత ఫాస్ట్ జనరేషన్లో ఏంటంటే అంత కూర్చుని తినే టైం, పిల్లలతో స్పెండ్ చేసే టైం కూడా ఎవరికి ఉండట్లేదు. కానీ యాక్చువల్లీ టేబుల్ మీల్స్ అనేవి ఫాలో అవ్వాలి, అందరూ ఒకేసారి కూర్చొని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎలా తీసుకుంటే పిల్లలు అదే ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు. సో మనమే ఒకవేళ అన్నీ సరిగ్గా తీసుకోవట్లేదు అనుకోండి, వాళ్ళు మనల్ని చూసి డెఫినెట్లీ వాళ్ళు కూడా తీసుకోరు కదా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ నుంచి నేర్చుకుంటారు పిల్లలు అనేది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది మంచిది, ఇది నువ్వు తిను, ఇది తినకు అని అంటే దే గో ఇన్ టు అ నెగటివ్ మోడ్, అంటే ఇది ఎందుకు తినకూడదు, నాకు అదే తినాలనిపిస్తుంది అని అంటారు. అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిప్స్ వాళ్ళకి అలవాటు అయ్యాయనుకోండి, అది మనం ఫస్ట్ ఏం చేయాలంటే అది మాన్పించడానికి ఇంట్లోనే మనం హెల్దీగా చేసి పెట్టడానికి ట్రై చేయాలి. అంటే బయట వాళ్ళు ఏ ఆయిల్తో యూస్ చేస్తున్నారో తెలియదు, ఇంట్లోనే మనం చేసి పెట్టి వాళ్ళకి నెమ్మదిగా అది కూడా మాన్పించి హెల్దీ స్నాకింగ్ ఆప్షన్స్ వైపు డైవర్ట్ చేయాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మొబైల్స్ చూసుకుంటూ వాళ్ళకి ఫుడ్ పెట్టడము, టీవీ చూస్తూ ఫుడ్ పెట్టడం చేస్తే వాళ్ళు అసలు ఎంత తింటున్నారు అనేది కూడా పిల్లలకు తెలియదు. సో దాని నుంచి డైవర్ట్ చేసి ఫస్ట్ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేసి అది ఎందుకు తింటున్నా, అందులో ఏమొస్తుంది అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఐ థింక్ దట్ విల్ వర్క్ వండర్స్.
1: మరి ఇప్పుడు ఎంప్లాయిడ్ పీపుల్ స్పెషల్లీ 9 నుంచి తీసుకొని సాయంకాలం 6-7 వరకు చైర్ మీదే కూర్చొని వర్క్ చేసేవాళ్ళు, అది ఇంట్లోనైనా ఆఫీస్లోనైనా ఏ వయసు వాళ్ళైనా, వాళ్ళ డైట్ రిక్వైర్మెంట్స్ కూడా మారుతాయంటారా?
0: డెఫినెట్లీ అండి.
1: వాళ్ళు ఎటువంటి డైట్ తీసుకుంటే ఎక్కువ యాక్టివ్ ఉండగలరు?
0: ఇప్పుడు ఏంటంటే టైం ఉండట్లేదు ఎవరికి ఫుడ్

0: మీద కాన్సన్ట్రేట్ చేయడానికి. సో ఎప్పుడో మార్నింగ్ తీసుకోవడము, మళ్ళీ ఎప్పుడో ఆఫ్టర్నూన్ 3 o'clock తీసుకోవడము, మళ్ళీ ఎప్పుడో నైట్. యాక్చువల్లీ మనం ఫాలో అవుతున్న ప్యాటర్న్ చాలా రాంగ్ అండి. దట్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ 3 meal ప్యాటర్న్ అనేది ఫాలో అవుతున్నారనమాట, అది చాలా రాంగ్. యాక్చువల్లీ 6 meal ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వాలి. 3 major meals, 3 minor meals. అంటే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ స్టార్ట్ యువర్ డే కొంచెం ఏదైనా వార్మ్ గా, వార్మ్ వాటర్ కానివ్వండి, లేకపోతే జస్ట్ లెమన్ వాటర్ విత్ హనీ తీసుకొని, నట్స్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అండ్ 8 o'clock బ్రేక్ఫాస్ట్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్యలో వర్క్ ప్లేస్ లో ఉన్నా కూడా 11 o'clock ఏదో ఒక ఫ్రూట్ మీతో పాటు క్యారీ చేయాలి, లేదంటే బటర్ మిల్క్. బటర్ మిల్క్ ఇంకా హెల్దీగా చేసుకోవాలంటే అందులో ఈ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ యాడ్ చేసుకోవడము గివ్స్ ఎక్స్ట్రా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. అలానే లంచ్ నార్మల్గా తీసుకుంటారు టైంకి 1 o'clock కల్లా. 4 o'clock హెల్దీ స్నాకింగ్ ఆప్షన్స్ బయట.
1: ఇందులో ఏముంటే బాగుంటుందంటారు?
0: సో ఈవినింగ్ టైంలో ఏంటంటేనండి, చిన్న సాలడ్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెన్నా సాలడ్ అని, రాజ్మాతో సాలడ్ లాగా చేసుకోవడం, ఆనియన్స్, టొమాటోస్, చిన్న నిమ్మకాయ. అక్కడ కూడా ఒక కాన్సెప్ట్ ఉంది, లైక్ ఎస్పెషలీ వర్కింగ్ ఉమెన్కి కాల్షియం అండ్ ఐరన్ చాలా ఇంపార్టెంట్. సో ఈ రాజ్మా, శనగలు వీటిల్లో ఏంటంటే కాల్షియం, ఐరన్ ఉంటాయి, కానీ ఐరన్ అబ్జార్ప్షన్ పెరగాలి అని అంటే విటమిన్ సి యాడ్ అవ్వాలి. సో నిమ్మకాయ పిండుకొని ఆ సాలెడ్ తీసుకుంటే ఐరన్ డెఫిషియన్సీలో ల్యాండ్ అవ్వరు. అలానే మనకి మకానా ఉంటాయి, అవి తీసుకోవచ్చు. కార్న్ క్యారీ చేయొచ్చు మనతో పాటు. అలానే అంత టైం లేదు, ఫ్రూట్స్ తీసుకోండి.
1: ఆల్మోస్ట్ ఒక 50 grams అన్న డబ్బాలో పెట్టుకుంటే చాలు అంటారు. ఈవినింగ్ స్నాక్స్ కానీ, మిడ్ మార్నింగ్ స్నాక్స్ కానీ, ఒక చిన్న డబ్బా, చిన్న 50 grams మనం క్యారీ చేయడానికి చిన్న పర్స్ అయినా సరిపోతుంది.
0: సరిపోతుంది,
1: బాగా చెప్పారండి. మరి డాక్టర్ గారు బ్యాలెన్స్ డైట్ అనేది చెప్పారు, ప్రోటీన్స్, విటమిన్స్. ఒక పదం తరచూ వింటూ ఉంటాము, మన థాలీలో, మన ప్లేట్ లో అన్ని కలర్స్ ఉండాలి, అది ఏమిటి, వివరిస్తారా?
0: అవునండి, ఇది మెయిన్గా ఏంటంటే మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్కి అప్లికబుల్ అనమాట. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, టొమాటోస్ రెడ్గా ఉంటాయి కదా, సో అందులో లైకోపీన్ అనే సబ్స్టెన్స్ ఉంటుందన్నమాట, సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు విటమిన్ ఏ. విటమిన్ ఏ మనకి విజన్కి చాలా ఇంపార్టెంట్ అని అందరికీ తెలిసిన విషయమే. అయితే రోజు నేను ఈ టొమాటోసే తింటాను, క్యారెటే తింటాను అని చెప్పేసి రిమైనింగ్ వెజిటబుల్స్ అవాయిడ్ చేస్తే, బ్రింజాల్ ఇస్ పర్పుల్ ఇన్ కలర్ కదా, సో దాట్ డినోట్స్ అనదర్ విటమిన్, అనదర్ మినరల్. సో అందులో మనం మిస్ అయిపోతున్నాం కదండి. సో ఆల్వేస్ ఇట్ ఇస్ ఇంపార్టెంట్ టు ఇంక్లూడ్ అ వైడ్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. అంటే కలర్ఫుల్గా ఉండాలి ప్లేట్ అనేది. ఎందుకు చెప్తామంటే, ఒక వెజిటబుల్లో ఉన్న న్యూట్రియన్స్ వస్తాయి, అట్ ద సేమ్ టైం రిమైనింగ్ వెజిటబుల్స్లో ఉన్నవి కూడా వస్తాయి అన్నమాట, అది దాని ఇంపార్టెన్స్.
1: ఇప్పుడు మన యు ఆర్ వాట్ యు ఈట్ అంటారు, అంటే మనం మన పర్సనాలిటీలో మన ఆహారం అంత ప్రాముఖ్యత ఉంటుంది. మరి ఆహారం అంతా సమతుల్యంగా తీసుకుంటే సరిపోతుందా, లేకపోతే దాంతోపాటు నీరు తీసుకోవడం, వాటర్ కన్సంప్షన్, ఎక్సర్సైజ్, ఇంకా నిద్ర, దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు మీరు?
0: డెఫినెట్లీ అది కూడా ఇంపార్టెంట్ అండి, బికాజ్ ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్లోకి వస్తాయి. వాటర్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మన మెటబాలిజం రన్ అవ్వాలి యాడిక్వేట్గా అంటే ఎవ్రీ సెల్ ఇన్ అవర్ బాడీ వాటర్ అనేది ఇంపార్టెంట్. సో మినిమం 3 to 4 liters ఆఫ్ వాటర్ ఎవ్రీ డే తీసుకోమని చెప్తాము. ఎస్పెషలీ అంటే నవ డేస్ ఇప్పుడు నేను చూస్తున్న సినారియోస్లో ఏంటంటే, డీహైడ్రేషన్ వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ రావడము, అండ్ వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం, ఒబేసిటీ ఇలాంటివి కూడా వస్తాయండి. సో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వర్క్ ప్లేస్లో ఉన్నా కూడా, అంటే ఉమెన్ ఏం కంప్లైంట్ చేస్తారంటే వాష్రూమ్కి వెళ్ళాలి కాబట్టి వాటర్ అవాయిడ్ చేస్తారు, అలా చేయకూడదు. ఒక 1 liter బాటిల్ పెట్టుకుని 3 to 4 hours ఇది కంప్లీట్ చేయాలి అన్నట్టు పెట్టుకోవాలి, జస్ట్ లైక్ అ మెడిసిన్, అంత ఇంపార్టెన్స్ ఉంది వాటర్కి. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది, అంటే మన బాడీలో ఇన్సులిన్ని యాక్ట్ చేయకుండా చేసేస్తాయి అన్నమాట ఈ రెసిస్టెన్స్ అనేది. నాచురల్ వే అది తగ్గించుకోవాలి అంటే ఎక్సర్సైజ్. అది కూడా మీరు జిమ్కి వెళ్ళి స్ట్రీనియస్ వర్కౌట్స్ చేసేయమని కాదు, ఫస్ట్ బ్రిస్క్ వాకింగ్తో స్టార్ట్ చేయాలండి. బ్రిస్క్ వాకింగ్ అంటే ఏంటంటే, మనము పక్క వాళ్ళు నడుస్తున్నామంటే పక్క వాళ్ళతో మాట్లాడలేనంత ఆయాసం వచ్చేలాగా నడవాలి, ప్రొవైడెడ్ మీకు కార్డియాక్ ఇష్యూస్, అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమీ లేని వాళ్ళకి, ఒక హెల్దీ ఇండివిజువల్కి. సో అలా నడిచినప్పుడు మన బాడీలో ఈ హార్మోన్స్ రెగ్యులేట్ అవుతాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఎక్సర్సైజ్ అనేది మనం సన్నగా ఉన్నామా లావుగా ఉన్నామా సంబంధం లేకుండా చేయొచ్చు. నెక్స్ట్ రెస్ట్ అన్నారు, రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆ టైంలోనే మనము ఈ

0: మెటబాలిజము, నెక్స్ట్ బాడీ రిపేర్ అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ డే మనం రెజ్యూనేట్ అవ్వాలి అంటే రెస్ట్ అనేది ఇంపార్టెంట్. సో మినిమం నైట్ 8 అవర్స్ ఆఫ్ స్లీప్, ఆఫ్టర్నూన్ 2 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది రికమెండ్ చేస్తాము.
1: చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. అంటే మనం నేటి ఆహారమే రేపటి ఆరోగ్యం అన్నట్టుగా, ఈ రోజు నుంచి మనం మన ఆహారాన్ని పట్ల జాగ్రత్త పడుతూ, మనకు కావాల్సిన ఎక్సర్సైజ్ వ్యాయామాలు చేస్తూ, శుభ్రంగా పడుకుంటే రేపటి ఆరోగ్యం కూడా అంతే బాగుంటుందంటారు. మీరు మీ అమూల్యమైన సమయం మా ఆకాశవాణికి కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. నమస్కారం.
0: చాలా థ్యాంక్స్ అండి, ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్.
2: మీరు ఇంతవరకు పోషకాహారం ప్రాధాన్యత అనే అంశంపై పోషకాహార నిపుణురాలు డాక్టర్ సదరం రమ్యగారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త కె ఇందిరాగారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ. ఇప్పుడు కార్మికుల గీతాలు వింటారు.

మీరు ఇంతవరకు కార్మిక గీతాలను విన్నారు. ఇంతటితో కార్మికుల కార్యక్రమం సమాప్తం.

102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా కొత్త జంట ఈ చిత్రానికి హరిచరణ్ ఆలపించిన పాట, సంగీతం జేబీ, రచన రామ్ జోగయ్య శాస్త్రి.

తర్వాత వినబోయే పాట ఇంద్ర. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మల్లికార్జున్ గారు ఆలపించిన పాట, రచన సిరివెన్నెల.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. సమయం 1:20 కావస్తుంది. ముందుగా ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా గోదావరి జలాలకు జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయుష్ రంగాన్ని బలోపేతం చేసేందుకు 350 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. రాయలసీమలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపిన పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్. రాష్ట్రాన్ని వ్యర్థాల రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. వార్తల వివరాలు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా గోదావరి జలాల పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కృష్ణా గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి సారి సమర్పించారు. అనంతరం జలహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, అనగానే సత్యప్రసాద్, స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ
2: కేఎల్ రావు గారు

0: తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1500కు పైగా ఆయుష్ డిస్పెన్సరీలను ఆధునీకరించినట్టు వెల్లడించారు. అశ్వగంధ, మునగ, ఉసిరి వంటి ఔషధ మొక్కల సాగు, మార్కెటింగ్, ఎగుమతులకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి పేర్కొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మమడుగు నియోజకవర్గంలోని మైలవరం మండలంలో చిన్న కొమ్మర్లలో 3478 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న సిమెంటు ప్లాంట్ విస్తరణ నిర్మాణ పనులకు రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. దాల్మియా సిమెంట్స్ చైర్మన్ పునీత్ యదు దాల్మియాతో కలిసి భూమిపూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో టీజీ భరత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాయలసీమలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను విస్తరిస్తున్నట్లు మంత్రి తెలియజేస్తూ,
1: మన ప్రభుత్వంలో ఎక్స్పాన్షన్స్ పోతున్నాయి. కియా ఫ్యాక్టరీ కూడా ఎక్స్పాన్షన్ పోతోంది. ఇక్కడ దాల్మియాది దాదాపు 3000 కోట్లతో ఎక్స్పాన్షన్ వెళ్తున్నారు. ఇండైరెక్ట్లీ డైరెక్ట్ జాబ్స్ దాదాపు 1000 జాబ్స్ పైన వస్తోంది. పెద్ద ఎత్తున రాయలసీమ డెవలప్మెంట్ అవుతోంది. అంటే ఒక విజనరీ లీడర్ తోనే రాయలసీమలో ఈరోజు అన్ని పెట్టుబడులు, నాట్ జస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ పెట్టుబడులు వస్తున్నాయండి. రాయలసీమ ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్ గా ఉంటుంది. మన పిల్లలకి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి.
0: రాష్ట్రాన్ని వ్యర్థాల రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దంతాలో నిర్మిస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పనులను అధికారులతో కలిసి మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో 300 కోట్ల రూపాయల వ్యయంతో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గుంటూరు, విశాఖపట్నంలోని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో రోజుకు 2800 టన్నుల చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అత్యవసర వైద్య చికిత్సలు అవసరమైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ఫండ్గా నిలుస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెంలోని క్యాంపు కార్యాలయంలో అత్యవసర శస్త్రచికిత్సల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ప్రభుత్వం మంజూరు చేసే హామీపత్రం ఎల్ఓసీలను లబ్ధిదారులకు మంత్రి ఈరోజు అందజేశారు. కేంద్ర పెట్రోలియం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంలో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో విజేతలైన విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి సురేష్ గోపి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థులు తమ సృజనాత్మకతను చిత్రలేఖనం ద్వారా అద్భుతంగా ప్రతిబింబించి పతకాలు సాధించడం అభినందనీయమని అన్నారు. విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థుల ఆత్మవిశ్వాసం, ప్రతిభ అందరికీ స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భారత్, యునైటెడ్ కింగ్డమ్ మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సిఈటీఏ, సామాజిక భద్రత ఒప్పందం ఈరోజు నుంచి అమల్లోకి వచ్చాయి. సిఈటీఏతో భారతీయ ఉత్పత్తులకు యునైటెడ్ కింగ్డమ్లో మార్కెట్లో సుంకమలేని ప్రవేశం లభించనుంది. సామాజిక భద్రత ఒప్పందం ద్వారా యునైటెడ్ కింగ్డమ్లో తాత్కాలికంగా పనిచేసే అర్హులైన భారతీయ నిపుణులకు సామాజిక భద్రతా చెల్లింపుల నుంచి మినహాయింపు లభిస్తుంది. ఈ అంశంపై కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ ఒప్పందం భారత వాణిజ్య చరిత్రలో కీలక మైలురాగా నిలుస్తుందని, రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను మరింత విస్తరించేందుకు దోహదపడుతుందని తెలిపారు. దేశ నీటిపారుదల రంగానికి కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. డాక్టర్ కేఎల్ రావు 125వ జయంతి సందర్భంగా విజయవాడలోని ఆయన సమాధి వద్ద మంత్రి ఈరోజు నివాళులర్పించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, సూపర్ ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలతో నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటామని తెలిపారు. హీరాకుడ్, శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి కీలక బలార్థ సాధక ప్రాజెక్టుల రూపకల్పనలో కేఎల్ రావు విశిష్ట పాత్ర పోషించారని మంత్రి తెలియజేస్తూ,
2: భారతదేశంలో ఉన్నటువంటి యొక్క కరువు కాటకాలని ప్రారదోలాలి అని అంటే నదుల అనుసంధానం ఒక్కటే ఈ దేశానికి ఒక మార్గం. గంగానది నుంచి మహానది, మహానది నుండి గోదావరి, గోదావరి నుండి కృష్ణ, కృష్ణ నుండి కావేరి, ఒక గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ ఈ యొక్క దేశానికి అవసరమని తెలియజెప్పిందే మన తెలుగు బిడ్డ, మన తెలుగువాడు, మన కేఎల్ రావు గారు. కేఎల్ రావు గారి స్ఫూర్తితోటే మన రాష్ట్రంలో కూడా ఈ యొక్క గోదావరి కృష్ణకు పట్టిసీమ ద్వారా అనుసంధానం చేసి.
0: భారత సైన్యంలో అగ్నివీర్ రెగ్యులర్ విభాగాల నియామకాల కోసం నిర్వహించిన ఆన్లైన్ ఓమి ప్రవేశ పరీక్ష సీఈ ఫలితాలను విడుదల చేసినట్టు గుంటూరు ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి కల్నల్ రజత్ సువర్ణ ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. షార్ట్లిస్ట్ అయిన అభ్యర్థులు సంబంధిత రిక్రూట్మెంట్ ర్యాలీలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకుని శారీరక దారుఢ్య పరీక్షలు, వైద్య పరీక్షలు, ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావాలని సూచించారు. ర్యాలీ నోటిఫికేషన్ను జాగ్రత్తగా చదివి అన్ని ధృవపత్రాలతో హాజరు కావాలని తెలిపారు. భారత సైన్య నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని, దళాలను నమ్మి మోసపోద్దని సూచించారు. కేంద్ర ఆర్థిక శాఖ

మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 17న పల్నాడు జిల్లా నరసరావుపేటలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా భారీ రుణమేళ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లాలో నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. సుమారు 30,000 మంది లబ్దిదారులు పాల్గొనే ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు, ఆక్వా ఫీడ్ ధరల పెరుగుదల, ఉత్పత్తి వ్యయాలు, విద్యుత్ ఛార్జీలు, ఎగుమతులకు సంబంధించిన ఇబ్బందులపై రైతులతో చర్చించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. తిరుమలకు సంబంధించిన నకిలీ వెబ్సైట్లు, మధ్యవర్తుల మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి సూచించారు. తిరుమలలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆన్లైన్ దర్శన టికెట్లు, వసతి గదుల బుకింగ్లను టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే చేసుకోవాలని కోరారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మొద్దని తెలిపారు. దర్శన టికెట్లు, వసతి గదుల వివరాల కోసం టీటీడీ కాల్ సెంటర్ను సంప్రదించాలని సూచించారు. ఇదిలా ఉండగా తిరుమలలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆక్టోపస్, పోలీసు, విజిలెన్స్ విభాగాల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. PSC-4లో జరిగిన ఈ విన్యాసాల్లో ఉగ్రవాదుల దాడి ప్రయత్నాలను భద్రతా బలగాలు ఎలా ఎదుర్కొంటాయో ప్రదర్శించారు. అత్యవసర పరిస్థితుల్లో చేపట్టే

పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడుబుల కామరా
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
7: PM జయ్, అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో సాంప్రదాయ ఆహార పద్ధతులలో ఆరోగ్య పరిరక్షణ ఈ అంశంపై శ్రీమతి బి శ్వేతారాణి భాయి గారి ప్రసంగం వింటారు.
2: అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది హిందూ సంప్రదాయం. దానాలలో శ్రేష్టమైనది అన్నదానం. ఇది ఆహారానికి ఉన్న ప్రాధాన్యాన్ని సూచిస్తున్నాయి. పుట్టుక నుండి మరణం వరకు ఆచరించే ప్రతి ఆచారంలోనూ భోజనానికి ప్రాధాన్యత ఉంది. అతిథి అభ్యాగతులకు భోజన సదుపాయం చేయటం, పరిచయస్తులకు టీ కాఫీలు అందించడం లాంటివి మన సంప్రదాయంలోనివే. ఆహార విధానంలో మార్పులు తీసుకువచ్చి ఆరోగ్య సంరక్షణ చేసే విధానం ప్రకృతి చికిత్సలో ఒక ప్రధాన భాగం. కొన్ని తరాల నుంచి కొన్ని తరాల వారు అవలంబిస్తున్న ఆహార పద్ధతులను సాంప్రదాయ ఆహార పద్ధతులు అంటారు. ఇవి మన ఆరోగ్య పరిరక్షణకు ఎంతో తోడ్పడతాయి. ఈ ఆహార పద్ధతులు మనకు సులభంగానూ మన ప్రకృతిలో నుంచి లభించేవే మరియు చారిత్రాత్మక ప్రసిద్ధి కూడా కలిగి ఉంటాయి. ఈ ఆహార పదార్థాలలోని కొన్ని సాంప్రదాయక ఆహారములైన చిరుధాన్యాలు, పప్పు దినుసులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, నూనె, నెయ్యి, వెన్న, పాలు మరియు ఇతర పాల పదార్థాలు, గుడ్లు, మసాలా దినుసులు మొదలైనవి. ఇప్పుడు మనం ఈ ఆహార పదార్థాల ఉపయోగాలను గురించి తెలుసుకుందాం. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, అంతేకాక గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి, మన ఎముకలు మరియు మానసిక ఆరోగ్యాన్ని రక్షిస్తాయి, శరీర బరువును నియంత్రణలో ఉంచుతాయి, మన శరీరంలో కావాల్సినంత మోతాదులో హీమోగ్లోబిన్ను సరఫరా చేయడం దీని ముఖ్య పని, కంటి చూపు తగ్గకుండా చూస్తాయి, పోషకాహార లోపాలను సరిచేస్తాయి, వ్యాధులను రాకుండా శరీరాన్ని కాపాడతాయి. మన సాంప్రదాయక వంటలలో మొదటిది చిరుధాన్యాలు, గింజధాన్యాలు. వీటిని కావాల్సినంత మోతాదులో తీసుకోవాలి.

ముడిబియ్యం, ఓట్స్, గోధుమలు, కొర్రలు, సజ్జలు, జొన్నలు మొదలైన వాటిని చిరుధాన్యాలు లేదా గింజధాన్యాలు అంటారు. వీటితో మనం అనేక రకాల వంటలు చేసుకోవచ్చు. ఇందులో బి కాంప్లెక్స్ వైటమిన్లతో పాటు క్యాలరీలు అందించే శక్తిజనకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా చిరుధాన్యాలలో ఫైబర్ అంటే పీచు, ప్రోటీన్, కాల్షియం, కాపర్, ఇనుము, వైటమిన్ ఇ మరియు కే లాంటి పోషకాలు మెండుగా ఉంటాయి. కావున వీటిని మన రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకొని తీసుకోవటం వలన రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతాయి, జీర్ణకోశ వ్యాధులను రాకుండా నియంత్రిస్తాయి, మలబద్ధకం లాంటి సమస్యలను దరిచేరనియ్యవు. సాంప్రదాయబద్ధంగా మనం వివిధ రకాల ముతకా ధాన్యాలను వినియోగిస్తూ ఉంటాము. వీటిలో రాగులు, సజ్జలు మరియు జొన్నలు అనే చిరుధాన్యాలు మన ప్రాంతంలో వాడుతున్నాము. అందులో రాగులకు భారతదేశం పుట్టినిల్లుగా పరిగణింపబడుతుంది. 100 గ్రాముల రాగులల్లో 344 మిల్లీగ్రాముల కాల్షియం, 3.9 మిల్లీగ్రాముల ఇనుము ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది పూర్తి ఆరోగ్యకరమైన ఆహారంగా సిఫార్సు చేయబడుతుంది. సంప్రదాయబద్ధంగా రాగి పాలకు బదులుగా పాయసంగా కానీ, అంబలిగా కానీ, రాగి ముద్దగా కానీ తీసుకోవచ్చు. ప్రస్తుతం రాగి వెర్మిసెల్లి అంటే సేమ్యాగా అప్పటికప్పుడు తయారు చేసుకునే ఆహారంగా మార్కెట్లో లభిస్తుంది. రాగుల్లానే సజ్జలు వివిధ రకాల పారిశ్రామిక ఉత్పత్తుల్లో వాడబడుతున్నాయి. 100 గ్రాముల సజ్జలలో 11.6 గ్రాముల ప్రోటీను అంటే మాంసం కృతులు, 67.5 గ్రాముల పిండి పదార్థం, 8 మిల్లీగ్రాముల ఇనుము ఉంటాయి. కంటికి అత్యంత భద్రత రక్షణ కలిగించే కెరోటిన్ అనే పదార్థం ఇందులో ఉంటుంది. ఈ చిరుధాన్యాలతో మనం రొట్టెలు, అన్నం, సంకటి, జావలాగా చేసుకొని తినొచ్చు. చిరుధాన్యాలతో పాటుగా పప్పుధాన్యాలు కూడా మన ఆరోగ్య పరిరక్షణలో ముఖ్య పాత్ర వహిస్తాయి. మనకు రోజూ దొరికే పప్పుదినుసులలో ప్రోటీన్తో పాటు క్యాలరీలు కూడా ఉంటాయి. పప్పుధాన్యాలలో ఉన్న పోషకాలు ప్రోటీన్, ఎనర్జీ, మాల్న్యూట్రిషన్ అను పోషకాహార లోపంను తగ్గించే చికిత్సలో ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా పెసరపప్పులో రక్తహీనత రాకుండా చూసుకునే ఖనిజాలు మెండుగా లభిస్తాయి. ఎర్రపప్పు, కందిపప్పు మనం మామూలుగా రోజువారీ ఆహారంలో వాడుతూనే ఉంటాము. వీటి నుంచి మనకి ప్రోటీన్లతో పాటు బీటా కెరోటిన్ కూడా లభిస్తుంది. ఇవి మన శరీర పోషణలో భాగంగా ఉంటూ కంటి చూపు దెబ్బతినకుండా చూస్తాయి. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు తర్వాత మన ఆరోగ్యాన్ని అద్భుతంగా రక్షించేవి ఆకుకూరలు. మనకు అతి చౌకగా లభించే పచ్చని ఆకుకూరల్లో ఎన్నో పోషక విలువలు కలిగి ఉంటాయి. అందులో తోటకూర, కొయ్య తోటకూర, అవిశాకు, బచ్చలి, మెంతికూర, కొత్తిమీర, కరివేపాకు, మునగాకు, గోంగూర, చింతచిగురు, పొన్నగంటి, పాలకూర, చుక్కకూర వంటివి మనకు అందుబాటులో ఉండేవి. ఆయా కాలంలో చౌకగా దొరికే ఆకుకూరలను ప్రతిరోజు ఏదో ఒక రూపంలో వాడడం మంచిది. వీటిలో కాల్షియం, ఇనుము, విటమిన్ ఏ, సి, రిబోఫ్లోవిన్, ఫోలిక్ యాసిడ్, పీచు ఎక్కువగా ఉంటాయి. కావున వీటిని మన రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకొని తీసుకోవటం వలన మోకాలి నొప్పులు, రక్తహీనత, మలబద్ధకం వంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆకుకూరల్లో ఉండే వాటి పోషక విలువల గురించి తెలుసుకుందాం. వీటిలో తక్కువ కార్బోహైడ్రేట్లు అంటే పిండి పదార్థం చాలా తక్కువ ఉన్నందువల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోవచ్చు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి రోజువారీ ఆహారంలో ఆకుకూరలు చేర్చడం తప్పనిసరి. ఈ ఆకుకూరల్లో ఏ, కే, ఈ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వివిధ రకాల శ్వాస సంబంధిత వ్యాధులను, మూత్ర పేగు సంబంధిత వ్యాధులను అద్భుతంగా నియంత్రిస్తాయి. పీచు అధికంగా లభించడం వలన ఒక కప్పు ఆకుకూరలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల మలబద్ధకాన్ని మీ దరిదాపులో చేరనివ్వదు. అంతేకాకుండా జీవక్రియను శుభ్రం చేస్తుంది. ఇందులో దొరికే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఫ్రీ రాడికల్స్ అంటే హానికర కణాలతో పోరాడే గుణాలను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఆకుకూరల్లోని విటమిన్లు, ఖనిజాలు రక్తపోటును నివారించడానికి బాగా సహాయపడతాయి. ఈ ఆకుకూరలు ఒక మంచి క్యాన్సర్ నివారిణి అని చెప్పవచ్చు. ఇందులో అనేక ఫ్లేవోనాయిడ్స్, ఫైటోన్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ రహిత గుణాలను కలిగి ఉంటాయి. కాబట్టి ఈ ఆకుకూరలను క్యాన్సర్ నివారిణి అని కూడా అంటారు. ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా నిరోధించడానికి

ఆకుకూరలు ఎంతో సహాయపడతాయి. శరీరంలో ఉండే చెడు కొవ్వును తగ్గించి గుండె సంబంధిత వ్యాధులను రాకుండా చేస్తుంది. ఆకుకూరల్లో కెరోటిన్ అనే పదార్థం సమృద్ధిగా ఉంటుంది. మన శరీరంలో కెరోటిన్ విటమిన్ ఏగా మారుతుంది. ఈ విటమిన్ ఏ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి మొటిమలు, మచ్చలు వంటి అనేక చర్మ సమస్యలతో పోరాడడానికి సహాయపడుతుంది. కళ్ళకు సరైన చూపును ఇస్తూ రేచీకటిని రాకుండా కాపాడుతుంది. ఆకుకూరల్లోని ల్యూటిన్ కళ్ళకు రక్షణగా ఉండి కంటి శుక్లాలు మరియు వయసుతో వచ్చే కళ్ళ సమస్యలను నివారిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే సిలీనియం, నియాసిన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి మెదడు మరియు నరాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇప్పుడు మనం ఆకుకూరలతో చేసే వివిధ రకాల వంటల గురించి తెలుసుకుందాం. ఆకుకూరలతో మనం వేపుడు, పులుసు, ఆకుకూరలతో పచ్చడి లేదా ఆకుకూరల్ని పప్పులో వేసుకొని ఆకుకూర పప్పు చేసుకోవచ్చు. ఇలానే మన సాంప్రదాయక ఆహార పద్ధతులలో కూరగాయలు కూడా ఒక భాగం. మన జీవన శైలికి కావలసిన పోషకాలు కూరగాయల్లో పుష్కలంగా లభిస్తాయి. అందువలన మనం తీసుకునే సమతుల ఆహారంలో కూరగాయలు ఎంతో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఇవి అతి తక్కువ ధరల్లో లభించడమే కాకుండా వీటిలో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు మన ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఎంతో మేలు చేస్తాయి. మనం రోజూ వాడే కూరగాయలను 4 రకాలుగా విభజించారు. అందులో మొదటిది తీగజాతి కూరగాయలు, దుంపజాతి కూరగాయలు, చిక్కుళ్ళు, 4వది సంవత్సరం పొడుగునా దొరికేవి. అందులో మనం ఇప్పుడు ముందుగా తీగజాతికి చెందిన కూరగాయల గురించి తెలుసుకుందాం. తీగజాతికి చెందిన కూరగాయలు కాకరకాయ, బీరకాయ, పొట్లకాయ, గుమ్మడికాయ, కీరదోసకాయ, సొరకాయ. ఇవి అన్ని తీగజాతికి చెందిన కూరగాయలు. అందులో కాకరకాయ భారతదేశంలో అంతా పెంచబడుతున్న మొక్క. దీని రుచి చేదు అయినప్పటికీ ఆరోగ్యాన్నిచ్చేదని అందరూ తింటారు. కాకరను మధుమేహానికి మందుగా వాడుతున్నారు. కాకర రసంలో హైపోగ్లైసెమిక్ పదార్థం ఉంటుంది, అంటే రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించే స్వభావం ఉన్న పదార్థం. శరీరంలో స్వతహాగా విడుదల అయ్యే ఇన్సులిన్ అనే హార్మోన్ను తేడా రాకుండా నియంత్రణ చేస్తూ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఈ కాకరకాయతో మనం అనేక రకాల వంటలు చేసుకోవచ్చు. ఉదాహరణకు కాకరకాయ కారం, కాకరకాయ పులుసు, కాకరకాయ పచ్చడి, కాకరకాయ చికెన్ మొదలైనవి. మన సాంప్రదాయక కూరగాయలలో మరొకటిది గుమ్మడి. తెలుగువారికి ప్రీతికరమైన, శుభప్రదమైన, తరచూ వాడబడే కూరగాయ గుమ్మడి. దీనిలో అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి. ఇందులోని పదార్థాలు వివిధ రకాల రోగాలను నివారించే గుణం కలిగి ఉండటం విశేషం. మలబద్ధకం మొదలుకొని మధుమేహం వరకు చాలా విధాలుగా గుమ్మడి ఉపయోగపడుతుంది. గుమ్మడిలో పొటాషియం, సల్ఫర్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఉపయుక్త ఖనిజాలే కాక విటమిన్ ఏ అధికంగాను, కొద్దిగా విటమిన్ సి ఉన్నందున అది ఆహారపరంగా విలువైనదని గుర్తించారు. కడుపులోని టేప్ వామ్ ఇన్ఫెక్షన్ అనగా నులి పురుగులు నిర్మూలన కోసం గుమ్మడి గింజల్ని పంచదారతో తినిపిస్తారు. ఇలా చేస్తే నులి పురుగులు నివారణ జరుగుతుంది. గుమ్మడితో మనం అనేక రకాల వంటలు చేసుకోవచ్చు. ఉదాహరణకు గుమ్మడి పచ్చడి, గుమ్మడి హల్వా, ఇలా అనేక రకాలుగా చేసుకోవచ్చు. దుంపజాతికి చెందిన కూరగాయలు క్యారెట్, బీట్రూట్, బంగాళదుంప, ఉల్లిగడ్డ, చిలకడదుంప, కంద, చామదుంప మొదలైనవి. ఈ దుంపజాతికి చెందిన క్యారెట్లలో అన్ని పోషకాలలోకెల్లా విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది మరియు చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. కంటి సమస్యలతో బాధపడేవారు రోజుకో క్యారెట్ తినటం వలన కంటి చూపు సమస్య తగ్గుతుంది. ఒకవేళ ఆ సమస్య అప్పటికే ఉంటే దానికి చికిత్స చేస్తుంది. క్యారెట్లోని పోషకాలు గుండెపోటును, పక్షవాతాన్ని కూడా నివారిస్తుంది. ఎందుకంటే అందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, కెరోటినాయిడ్స్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. అందుకే క్యారెట్ను ఒక క్యాన్సర్ పోరాట యోధుడు అని కూడా అంటారు. క్యారెట్తో మనం అనేక రకాల వంటలు చేసుకోవచ్చు. ఉదాహరణకు క్యారెట్ కూర, క్యారెట్ ఫ్రై, క్యారెట్ హల్వా మొదలైనవి. ఇలానే దుంపజాతికి చెందిన వాటిలో ఉల్లిగడ్డ కూడా ఒకటి. ఇందులో ఎన్నో హార్మోన్ల గుణాలను ఉల్లి రసంలో ఉన్నాయి. ఉల్లిలోని శరీరానికి అవసరమైన పోషకాలు తక్కువే, కొవ్వు కూడా తక్కువగానే ఉంటుంది, కానీ క్యాలరీలు ఎక్కువ. ఉల్లిని అన్ని కూరల్లో వాడతారు. దీనిలోని ప్రత్యేకమైన వాసన వంటకాలకు కమ్మదనాన్ని ఇస్తుంది. ఈ ఉల్లి నుంచి

0: వచ్చే రసాన్ని నెయ్యిని సమభాగాలుగా కలిపి ఒక టీ స్పూన్ మోతాదుగా మూడు పూటలా తీసుకుంటే శారీరక బలహీనత దూరమవుతుంది. పచ్చి ఉల్లిపాయను రోజువారీగా తీసుకుంటే మహిళల్లో ఋతుక్రమం సక్రమంగా ఉంటుంది. కూరగాయలలో ఇంకో రకం చిక్కుళ్ళు. ఇందులో సోయా చిక్కుడు, గోరు చిక్కుడు రెండూ ఉన్నాయి. సోయా చిక్కుళ్లను సోయా బీన్స్ అని కూడా అంటారు. ఇది పసుపు రంగులో ఉంటుంది. ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ఈ సోయాబీన్స్తో బిస్కెట్లు, బ్రెడ్లు తయారీలో వాడతారు. సోయాలోని ప్రోటీన్లు మాంసంలోని ప్రోటీన్లు వంటివే. సోయా చిక్కుళ్ళలానే గోరు చిక్కుళ్ళు చిక్కుడు జాతిలో ఒకటి. ఇది బలమైన ఆహారం. దీనిని మన దేశంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో పండిస్తున్నారు. ఇందులో ప్రోటీన్లు మరియు పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తంలోని కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, బరువు తగ్గించే మరియు మధుమేహ చికిత్సలో ఉపయోగపడుతుంది మరియు పిండం అభివృద్ధికి సహకరిస్తుంది. ఈ కూరగాయల జాబితాలో మనకు సంవత్సరం పొడుగునా దొరికేవి టమాటా, బెండకాయ, పచ్చిమిరప. అందులో టమాటా వాడని కుటుంబం లేదు, టమాటో లేని వంటకం లేదు. ఈ టమాటో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఎసిడిటీతో బాధపడేవారు టమాటాతో చేసిన వంటకాలని తింటే ఉపశమనం కలుగుతుంది. ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉండటంతో ఎసిడిటీ దూరమవుతుంది. ఇది తీసుకోవడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది. నిరంతరం టొమాటోలను వాడడం వలన ఉదర సమస్యలను తగ్గించవచ్చు. ఇలానే మన తెలుగుదేశంలో ప్రాముఖ్యమైన, విరివిగా పెంచబడుతున్న కూరగాయలలో ఒకటి వంకాయ. ఈ వంకాయలో విటమిన్లు, ఖనిజాలు, కీలకమైన ఫైటో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది మరియు బీపీని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు లానే మనకు నిరంతరం అవసరం అయిన ఆహార పదార్థం పాలు. క్షీరదాల నుండి పాలను సేకరించి పాల నుండి అనేక ఇతర పదార్థాలను తయారు చేసి ఆహారంలో ఉపయోగిస్తాము. ఉదాహరణకు పెరుగు, జున్ను, చీజ్, పన్నీర్, వెన్న, నెయ్యి మొదలైనవి పాల నుంచి తయారు చేసే పదార్థాలు. వీటిలో నుంచి ఏ ఒక్కటి తీసుకున్నా మనం రోజువారీ ఆహారంలో మన శరీరంలో ఎముకలు బలపడడం జరుగుతుంది. ఇందులోని ఖనిజాలు మన ఆరోగ్య పరిరక్షణలో ఎంతో తోడ్పడతాయి. పాలలాగే రోజు మన ఆహార ప్రణాళికలో గుడ్లను ఒక భాగంగా చేసుకొని తీసుకోవటం వలన మనకు కావాల్సిన పోషకాలు అన్నీ సమంగా అందుతాయి. ఇందులో విటమిన్ ఏ, డిఈ, కే అన్నీ ఉంటాయి. రోజు ఒక ఉడకబెట్టిన గుడ్డును తీసుకోవటం వలన ఎముకలు మరియు కంటికి సంబంధించిన సమస్యలను రాకుండా అరికట్టవచ్చు. చిన్నపిల్లలకు రోజు ఒక గుడ్డును ఇవ్వటం వలన వారిలో వచ్చే పోషకాహార లోపంను రాకుండా చేసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు రోజు ఒక గుడ్డును తినటం వలన పిండం పెరుగుదల బాగా జరుగుతుంది. ఈ ఆహార పదార్థాలలో ఉన్న పోషకాలు అన్నీ మన శారీరక మరియు మానసిక ఎదుగుదలలో ఎంతో సహాయపడతాయి. కావున రోజు ఒక ఉడకబెట్టిన గుడ్డును తినటం మర్చిపోవద్దు. గుడ్లు, పాలు లాగానే మనం రోజు ఏదైనా ఒక పండు తినటం వలన మనకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా ప్రస్తుతం మనం ఈ కరోనా వంటి వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. పండ్లల్లో మనకు రోజు కావాల్సిన విటమిన్లు, ఖనిజ లవణాలు అన్నీ దొరుకుతాయి. ఆయా కాలంలో దొరికే పండ్లను తీసుకొని తినటం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు. ఈ పండ్లతో మనం అనేక రకాలుగా వాడుకోవచ్చు. ఉదాహరణకు పండ్ల రసాలు, స్క్వాషెస్ లాంటివి చేసుకొని తాగొచ్చు. జామ్స్, జెల్లీస్ లాంటివి చేసుకొని తినవచ్చు. ఈ విధంగా మన సాంప్రదాయక ఆహార పదార్థాలు ఎంతో విలువైన పోషకాలు కలిగి ఉండి శరీరానికి ఎంతో మంచి చేస్తున్నాయి. మన దేశంలోని ప్రజలు కరోనా వంటి మహమ్మారిని కూడా తరిమికొట్టగలుగుతున్నారు అంటే వీటి వలన కలిగే ప్రయోజనాలు అంత ఎక్కువగా ఉన్నాయి అని చెప్పకనే చెప్పవచ్చు.
1: మీరు ఇంతవరకు సాంప్రదాయ ఆహార పద్ధతుల్లో ఆరోగ్య పరిరక్షణ అన్న అంశంపై శ్రీమతి బి శ్వేతారాణి భాయి గారి ప్రసంగం విన్నారు.
2: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
1: ఇప్పుడు ఒక లలిత గీతం వినండి.

ఇప్పుడు రాత్రిపూట తినకూడని కొన్ని రకాల పండ్ల గురించి తెలుసుకుందాం. ప్రకృతి మనకు ప్రసాదించిన గొప్ప వరం పండ్లు. పండ్లు మనకు ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా ప్రసాదిస్తాయి.

0: సాధిస్తాయి. కొన్ని రకాల పండ్లు కొన్ని కాలాల్లో మాత్రమే లభిస్తాయి. మరికొన్ని పండ్లు సంవత్సరం పొడుగునా మనల్ని అలరిస్తాయి. పండ్లు మన శరీరానికి ఎంత మేలు చేస్తాయో అంతగానే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పండ్లలో విపరీతమైన విటమిన్లు ఉంటాయి. అందుకే రోజూ క్రమం తప్పకుండా పండ్లు తినమని వైద్యులు సలహా ఇస్తున్నారు. అయితే పండ్లు తినే సమయానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని డాక్టర్లు చెబుతున్నారు. పండ్లు తినడానికి అనువైన సమయం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల లోపు అని అంటారు. చాలామంది పళ్ళు తినడానికి సమయం అనేది ఉంటుందా అని అనుకుంటారు. సమయానికి పెద్ద ప్రాముఖ్యం ఇవ్వరు. అయితే ముఖ్యంగా రాత్రిపూట తినకూడని పళ్ళు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. రాత్రిపూట కొన్ని రకాల పండ్లు తిన్నట్లయితే అనారోగ్య సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు పండ్లు తినవద్దని వైద్యులు పేర్కొన్నారు. ఆ పండ్లు ఏమిటంటే, ముందుగా అరటిపండు. రాత్రి సమయంలో అరటిపండు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు. దీనిలో పోషకాలు కూడా పుష్కలంగా ఉండి శరీరానికి ఈ అరటిపండు శక్తిని అందిస్తాయి. క్యాలరీల పరంగా చూసినా కూడా ఈ పండులో ఇవి ఎక్కువగానే ఉంటాయి. ఈ పండు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఈ పండు ముందంజలో ఉంటుంది. దీన్ని తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత కూడా పెంచుతుందని వైద్యులు చెప్తున్నారు. దానివల్ల నిద్రపోయే సమయంలో సమస్యలు రావచ్చని అంటున్నారు. అందుకే చాలామంది వ్యాయామం తర్వాత సాయంత్రం అరటిపండ్లను తింటూ ఉంటారు. అరటిపండును రాత్రిపూట కాకుండా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తీసుకుంటే మంచిది. ఇక రాత్రి తినకూడని మరొక పండు యాపిల్. యాపిల్ను తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అందుకే రోజుకో యాపిల్ తినాలని డాక్టర్లు చెబుతున్నారు. యాపిల్ మనల్ని అనేక వ్యాధుల బారి నుండి కాపాడుతుంది. అదేవిధంగా రాత్రిపూట యాపిల్ తినడం ఆరోగ్యానికి చాలా హానికరం. ఎందుకంటే యాపిల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది అరగడానికి చాలా సమయం పడుతుంది. రాత్రిపూట మన జీర్ణక్రియ వేగం మందకుడిగా ఉంటుంది. యాపిల్ తింటే గ్యాస్, ఎసిడిటీ సమస్యలు తలెత్తుతాయని, అలాగే నిద్రకు కూడా భంగం కలుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇక మరొక పండు నారింజ. రోగ నిరోధక శక్తిని పెంచడంలో నారింజ ఎంతగానో సహాయపడుతుంది. కారణం, దీనిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది రోజు తీసుకుంటే జలుబు, చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ పండు తొక్కలని ఎండబెట్టి పొడి చేసి స్నానం చేసే ముందు పిల్లలు కానివ్వండి లేదా పెద్దవాళ్లు కానివ్వండి, ఈ పౌడర్ను నలుగులా పెట్టుకుని స్నానం చేస్తే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. ఇన్ని లాభాలు కలిగినటువంటి ఈ పండు ఆమ్ల పండు కాబట్టి దీని రాత్రిపూట తిన్నట్లయితే గుండెల్లో మంట కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇక మరొక పండు జామ పండు. తక్కువ ధరలో దొరికే ఈ జామ పండు ఎంత రుచిగా ఉంటుందో అంత ఆరోగ్యం కూడాను. రాత్రిపూట మటుకు ఈ పండుకు దూరంగా ఉండాలి. యాపిల్లో మాదిరిగానే జామ పండులో పీచు పదార్థం ఎక్కువ. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల మలబద్ధకం, గ్యాస్ సమస్యలు రావచ్చు. అంతేకాదు, ఈ పండు గింజల వల్ల కడుపు నొప్పి సమస్యలు రావచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇక చివరగా చెప్పుకునే పండు పైనాపిల్. ఖచ్చితంగా ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే రాత్రిపూట మటుకు దీనిని తినకూడదు. పైనాపిల్ కూడా నారింజ లాంటి ఆమ్ల పండు. ఇది గుండెల్లో మంటను కలిగిస్తుంది, నిద్రకు ఇబ్బంది కలుగుతుంది. విన్నారు కదండి, పండ్లు శరీరానికి ఆరోగ్యాన్నే కాదు, కొన్ని పండ్లను వేళకాని సమయంలో తింటే అనారోగ్యాలు కూడా కలుగుతాయని తెలుసుకున్నారు కదా.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషాలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

0: कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట అందరూ దొంగలే చిత్రానికి చక్రి చేత్ర పాడిన పాట.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
2: ఆర్య చిత్రానికి సాగర్ పాడిన పాట వింటారు.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: అమ్మాయి బాగుంది చిత్రానికి చిత్ర పాడిన పాట వింటారు.

మరి ప్రేమ? మరి బెస్ట్ ఫ్రెండ్?

నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 సమయం 3 గంటలు ప్రకటించిన కార్యక్రమం ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: गया है बदल। जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: NCERT విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 to 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
3: కార్యక్రమంలో ముందుగా దేవ్ ఈ చిత్రానికి విజేత పండిట్ పాడిన పాట వింటారు.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

0: బస్ తుమ్ రహతే
1: ధడ్కన్. ఈ చిత్రానికి అభిజిత్ అల్కా యాజ్ఞిక్ పాడిన పాట విన్నారు. తర్వాత పాట ధర్తీపుత్ర చిత్రానికి కుమార్ సంజు, అలీషా చినోయ్ పాడిన పాట వింటారు.

మీరింతవరకు టీమ్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఈనాటి టీమ్ టైం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీరు వింటున్నారు 102.2 FM రెయిన్బో.

యువలయ కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా ఎక్స్ప్రెస్ రాజా చిత్రానికి నరేంద్ర కోరస్ పాడిన పాట.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: తరువాత ఖడ్గం చిత్రానికి సుమంగళి పాడిన పాట.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 ఎఫ్ఎం రెయిన్బో. ప్రకటించిన కార్యక్రమం సంస్కృత పాఠం వింటారు. వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
2: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ వింటారు ఉపాధ్యాయులు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, విద్యార్థి కె కృష్ణ సాకేత్.
1: శ్రీ గురుభ్యో నమః.
2: శుభాశీహి, ఆగచ్చ, ఉపవిశ. ఈనాటి సంస్కృత పాఠంలో మనం మృచ్ఛకటిక నాటకంలో 3వ అంకంలో ఉండేటువంటి విశేషాలని చెప్పుకుంటున్నాం.
1: అలాగే గురువర్య,
2: చేటుడు వేదికపైకి వచ్చాడు, రంగం మీదకి వచ్చి వాళ్ళ యజమాని ఎంత పేదవాడైనా మంచివాడని, ఎంత ధనవంతుడైనా చెడ్డవాడైన యజమాని దగ్గర పనిచేయలేమని ఇట్లా అనుకుంటూ వెళుతున్నాడు. ఇప్పుడు అట్లా అనుకుంటూ ఉండగా చారుదత్తుడు అనగా కథానాయకుడు అతని స్నేహితుడైనటువంటి విదూషకుడితో కలిసి ఒక సంగీత కచేరీకి వెళ్ళి వస్తున్నాడు. అనగా కథానాయకుడు చాలా ధీర లలితుడు, అనగా కళల యందు ఆసక్తి కలవాడు, సంగీత సాహిత్యాలు వీటి యందు దానగుణం గలవాడు, దయాగుణం గలవాడు, ధర్మగుణం గలవాడు, ఇటువంటివన్నీ కూడా అతనిలో ఉండేటువంటి గొప్ప లక్షణాలు అన్నమాట. చారుదత్తుడు ధనవంతుడు కాదు, పేదవాడు ఇప్పుడు, అయినా చాలా మంచివాడు. కనుక అతని వెంట ఆ ఒక స్నేహితుడు ఉన్నాడు, విదూషకుడు అంటాం అతన్ని. ఇక్కడ మనం చెప్పుకోబోయేటువంటి ఈ శ్లోకంలో సంగీత సభకు వెళ్ళి వస్తున్నటువంటి సమయంలో అది ఎలా ఉంది, ఆ పాడిన ఆయన ఎంత బాగా పాడాడు, ఎంత మనోహరంగా ఉంది అనేది ఈ శ్లోకాల్లో చూస్తే మనం సంగీతాన్ని ఎట్లా ఆస్వాదించాలి అనేది మనందరికీ ఒక గొప్ప పాఠంగా ఉంటుంది. ఇది చూడన్న.
1: అలాగే గురు.
2: ఉత్కంఠితస్య
1: ఉత్కంఠితస్య
2: హృదయానుగుణ
1: హృదయానుగుణ
2: వయస్య సంకేతకే చిరయతి ప్రవరో
1: వినోదః సంస్థాపనా
2: ప్రియతమా
1: విరహాతురాణాం
2: రక్తస్య రాగ పరివృద్ధికరః ప్రమోదః. ఇది ఈ శ్లోకంలో ఒక వీణను వర్ణించి చెబుతున్నాడు. కాబట్టి వీణ ఎంత గొప్పది అనేది ఇందులో చారుదత్తుడి ద్వారా మనకు చెప్పిస్తున్నాడు ఆ కవి. వీణ వినటం వలన ఉత్కంఠితస్య అనగా విరహముతో ఉత్కంఠ పడుతున్న వానికి. ఆ తరువాత హృదయానుగుణ హృదయమునకు అనుకూలవతి అయిన వయస్యా
1: స్నేహితురాలు
2: సంకేతకే సంకేతస్థలమున చిరయతి
1: ఆలస్యము జరిగినప్పుడు
2: ప్రవరః
1: శ్రేష్టమైన
2: వినోదః
1: కాలయాపన ఉపాయము
2: విరహాతురాణాం విరహము చేత ఆతృతతో ఉన్నవారికి ప్రియతమా
1: ఇష్టురాలు
2: రక్తస్య అనురక్తులైన వానికి రాగ ప్రవృద్ధికరః ఇష్టమును రాగమును పెంచునట్టి
1: ప్రమోదః
2: సంతోష కారణము. ఇది ఒక సంగీత వాద్యము యొక్క వర్ణన. అందులో ఆ వాద్యములో కూడా వీణ. దాని గురించి కథానాయకుడు ఎన్ని విధాలుగా మనకు ఉపయోగిస్తుంది

0: అనేది చెబుతున్నాడు నాయిక నాయకుడు. వీళ్ళు ఆ దృశ్యాన్ని అది తీసుకున్నట్లయితే ఆమె రాక కోసం ఉత్కంఠ కలిగి ఉన్నాడు. వీణ వలన అతడికి ఒక చక్కని స్నేహితురాలు దగ్గర ఉన్నట్లుగా ఉంటుంది. ఆ సమయానికి రాలేదు, కానీ వీణ ఉన్నట్లయితే వీణ తన హృదయమునకు అనుగుణమైన స్నేహితురాలు ఉన్నట్లుగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి కష్టంలో బాధలో ఉన్నప్పటికీ కూడా ఈ సంగీత వాద్యముల వలన మన మనస్సుకు ఉన్నటువంటి దుఃఖం పోతుంది అనమాట. ఎందుకంటే నీకు ఆ ఒత్తిడి ఉండదు, ఎదురుచూపులో ఉండేటువంటి ఒత్తిడి ఈ సంగీత వాద్యం నీకు లేకుండా చేస్తుంది. కనుక సంకేతకే చిరయతి ప్రవర వినోద,
1: సంకేతకే చిరయతి ప్రవర వినోద,
0: దీనికి ప్రతిపదార్థం రాసుకున్నావు కదా. సంకేతమునందు అంటే ఎదురు చూసే చోట ఒక చక్కని వాద్యం, ఒక వీణావాద్యం వినిపిస్తే ఆ సమయంలో ఒత్తిడి తొలగిపోతుంది అనమాట. ఇంత గొప్ప శ్లోకాలు ఇందులో ఉన్నాయి. అలాగే సంస్థాపన ప్రియతమ విరహాతురాణం,
1: సంస్థాపన ప్రియతమ విరహాతురాణం
0: అనగా తన ప్రియురాలు దూరంగా ఉంది అనే విషయం ఉన్నప్పుడు దగ్గరగా ఉన్నట్లుగా చేసేది వీణ. అంటే మామూలుగా సమయానికి ఆమె వస్తానన్న ఆమె రాకపోవటం అనేది ఆలస్యం, అదే కాదు అసలు ఆమె రాదు. అటువంటి సమయంలో కూడా ఈ వీణ ఆమె వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఈ ప్రియతమ, ఆమె ప్రియతమ, ఆమె దూరంగా ఉంది, ఆ సమయంలో ఈ వీణ ప్రియతమ అవుతుంది. చక్కగా చెప్పాడు మనకు ఆ శూద్రక మహాకవి, అంత గొప్ప శ్లోకం ఇది. తరువాత మనకి చారిదత్తుడు విదూషకుడితోటి ఈ సంగీత సందర్భంగానే ఇంకొక మంచి శ్లోకం చెబుతున్నాడు.
1: ఏంటది గురువర్య?
0: అది రాసుకో.
1: అలాగే గురువర్య.
0: రక్తంచ నామ,
1: రక్తంచ నామ,
0: మధురంచ,
1: మధురంచ,
0: సమం స్ఫుటంచ,
1: సమం స్ఫుటంచ,
0: భావాన్వితం,
1: భావాన్వితం
0: చ,
1: చ,
0: లలితం చ,
1: లలితం చ,
0: మనోహరం చ,
1: మనోహరం చ,
0: కిం వా,
1: కిం వా,
0: ప్రశస్తి వచనైహి,
1: ప్రశస్తి వచనైహి,
0: బహుభిహి,
1: బహుభిహి,
0: మధుక్తైహి,
1: మధుక్తైహి,
0: అంతర్హితా యది,
1: అంతర్హితా యది,
0: భవేద్వనితేతి మన్యే,
1: భవేద్వనితేతి మన్యే.
0: వీరు ఒక సంగీత సభకు వెళ్ళొస్తున్నారు. ఆ విన్నటువంటి అనుభూతిని తన స్నేహితుడికి విదూషకుడితోటి కథానాయకుడు అయినటువంటి చారుదత్తుడు చెబుతున్నాడు. కాబట్టి తాను విన్న సంగీత సభలో ఆ గాయకుడు ఎంత బాగా పాడాడు అనేదాన్ని చాలా గొప్పగా వర్ణించేటువంటి శ్లోకం ఇది. ఆ గాయకుని యొక్క గాత్రం ఎలా ఉంది అంటే చాలా రక్తి కలిగి ఉన్నది. అతని కంఠధ్వని, కంఠస్వరం రక్తి కలిగి ఉండటం ప్రధానం అన్నమాట.
1: రక్తి కలిగి ఉన్నది,
0: రక్తం రక్తి కలిగినది,
1: రక్తం రక్తి కలిగినది,
0: స్ఫుటం
1: స్ఫుటం
0: స్ఫుటమైనది, స్పష్టమైనది,
1: స్పష్టమైనది,
0: మధురం
1: మధురం,
0: తీయనైనది
1: తీయనైనది,
0: సమం
1: సమం,
0: సమముగా ఉండునది
1: సమముగా ఉండునది,
0: భావాన్వితం
1: భావాన్వితం,
0: భావముతో కూడినది
1: భావముతో కూడినది,
0: లలితం
1: లలితం,
0: సుకుమారమైనది
1: సుకుమారమైనది,
0: మనోహరం
1: మనోహరం,
0: మనస్సును
1: మనస్సును
0: దోచునట్టిది
1: దోచునట్టిది,
0: మత్ ఉక్తైహి
1: మత్ ఉక్తైహి,
0: నేను చెప్పెడి
1: నేను చెప్పెడి,
0: ప్రశస్తి వచనైహి
1: ప్రశస్తి వచనైహి,
0: ప్రశంసలు
1: ప్రశంసలు,
0: బహుభిహి
1: బహుభిహి,
0: చాలా ఎక్కువైన వాని చేత
1: చాలా ఎక్కువైన వాని చేత,
0: వహ
1: వహ
0: నీకు
1: నీకు,
0: కిం
1: కిం
0: ఎందుకు
1: ఎందుకు,
0: అంతర్హిత
1: అంతర్హిత,
0: కనబడకున్నచో

0: కనబడకున్నచో
1: వనితాయితి
0: వనితాయితి
1: భవేత్
0: భవేత్.
1: అది మొత్తం ఇందులో ఉండే పదములకు ప్రతిపదార్థం. ఒక సంగీతం విన్నప్పుడు వినటంలో ఆ గాత్రంలో ఉండేటువంటి లక్షణాలన్నీ ఇన్ని ఉండాలి. అది ముందు వినాలి అనిపించేటట్టుగా చేయాలి. ఎక్కడైనా ఒక్కసారి ఆ గొంతు వినపడగానే అది ఆకర్షించేటట్టుగా ఉండాలి. రక్తం
0: రక్తం
1: అనగా ఆకర్షించేది, అది రక్తి కలిగినది అని అర్థం. మనకు తెలిసిన మామూలుగా నెత్తురనే అర్థంలో రక్తం అనుకోకండి.
0: అలాగే గురువు,
1: ఇది రక్తి కలిగినది, ఆసక్తిని కలిగించేది. పైగా ఆ దాంట్లో ఒక రకమైన స్ఫుటత ఉండాలి, స్ఫుటంగా ఉండాలి ఆ గొంతు. ఇట్లా ఉండాలి అని గట్టిగా మనం ఎక్కువ ధ్వని చేస్తే అది మధురంగా ఉండాలి. పండి ఒక్కొక్కదానికి ఒకదానికి అనుబంధం అనమాట, ఇన్ని లక్షణాలుగా ఒకదానితో ఒకటి కాబట్టి మధురంగా ఉండాలి. ఉదాత్త అనుదాత అంటే తారస్థాయి కానీ మందరస్థాయి కానీ ఈ మధ్యమ స్థాయి ఇవన్నీ కూడా సమంగా ఉండాలి, సమాన స్థితి ఉండాలి. మరి ఒకటి బాగా ఎక్కువ ఒకటి బాగా అట్లా ఉండకుండా మూడింటి మధ్యన ఒక సమాన స్థితి ఉండాలి. సాహిత్యంలో ఉండే భావం ఆ గొంతులో పాటలో తెలియాలి. అది చాలా సుకుమారంగా లలితంగా ఉండాలి. వినేవాళ్ళ యొక్క మనస్సుని అది తెలియకుండా ఆ మనస్సుని ఆకర్షించాలి, మనోహరంగా ఉండాలి. ఇవన్నీ చెప్పాడు ఆయన చారిదత్తుడు చెప్పి, ఇవన్నీ ఇన్ని మాటలు ఎందుకయ్యా, వింటే కలిగే ఆనందం ఇది, ఇన్ని రకాలుగా ఉంటుంది, నేను ఇన్ని రకాలుగా నీకు చెప్పడం ఎందుకు, ఒక మాటతో చెబుతున్నాను. ఆ పాడే వారి వంక చూడకుండా ఆయన కనపడకపోతే ఎవరో ఒక స్త్రీ పాడుతున్నట్టుగా ఉంటుంది. అంటే వారు ఆ ఎవరు పాడుతున్నారో కనపడకపోతే అట్లా ఉంది అని వారు వెళ్ళి వచ్చిన కచేరీ గురించి ఇందులో చెప్పాడు అన్నమాట. ఈ రెండు శ్లోకాల్లోనూ కూడా సంగీతము సంగీత వాద్యములు వాటి యొక్క విశేషత, దాని వలన మానవులకు కలిగేటువంటి లాభాలు ప్రయోజనాలు, లేకపోతే ఆ కళను ఎట్లా ఆస్వాదించాలి అనేటువంటి సూచనలు అవన్నీ కూడా ఈ నాటకం మనకు గొప్పగా తెలియజేస్తుంది. అటువంటి గొప్ప నాటకం మృచ్ఛకటికం. స్వస్తి.
0: ధన్యవాదాలు గురువర్య.
2: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మీరింతవరకు మృచ్ఛకటికం నాటకం గురించిన వివరణ విన్నారు. ఉపాధ్యాయులు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, విద్యార్థి కె. కృష్ణ సాకేత్.

0: మీరు వింటున్నారు 102.2 ఎఫ్ఎం రెయిన్బో. కార్యక్రమంలో తరువాత శ్రీ ఎం ప్రశాంత్ కుమార్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు.
1: కోడి పుంజు కోత

0: అని.
1: సంక్రాంతి పండక్కి సారసీర తెస్తావని,
0: సంక్రాంతి పండక్కు సారసీర తెస్తావని,
1: సరదా పడి నేను సయ్యాటలాడుతుంటే,
0: సరదా పడి నేను సయ్యాటలాడుతుంటే,

0: మీరు వింటున్నారు 102.2 రెయిన్బో ఎఫ్ఎం. చిత్రగీతాలు వింటారు.
1: భోర్ కి చౌఖట్ పర్ భక్తి కి ధారా.
2: ఆఫీస్ జానే కి జల్దీ మగర్ దేశ్ దునియా కి ఖబర్ భీ జరూరీ.
3: యే ఆకాశవాణి హై. అబ్ ఆప్ విమలేందు పాండే సే సమాచార్ సునియే.
1: ఆఫీస్ యా ఘర్ సే నికల్తే హీ ఉఫ్ యే ట్రాఫిక్.
2: ఆకాశవాణి హై నా.
4: బాతో హీ బాతో మే హర్ సుభా 10 సే 11 బనా లో పూరీ దునియా కో అప్నా దోస్త్.
2: ఆఫీస్ మే थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक.
1: शाम सुहानी हो.
5: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे.
2: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन?
1: आकाशवाणी है ना. चैन की नींद से पहले कुछ

0: भूले बिसरे पल, हर पल
1: सफर में
0: आपके साथ
1: आकाशवाणी।
2: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
3: కార్యక్రమంలో ముందుగా గోలీమార్ చిత్రానికి చక్రి కౌసల్య పాడిన పాట వింటారు.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
2: సీను కేరాఫను ఈ చిత్రానికి సునీత పడిన పాట.
3: హాయ్ సీను, ఎలా ఉన్నావు? నీ గురించి నా ఆలోచనలతో నేను పర్వాలేదు. నీ లెటర్ ఇప్పుడే అందింది. ఏ, నీకు అసలు బుద్ధుందావా? రోజు అది చదువుకున్నాను, నాకే తెలియదు. నిజం చెప్పనా? నువ్వు లేక నేను ఉండలేను సీను. ఒకప్పుడు మనం నువ్వు నేను, కానీ ఇప్పుడు మాత్రం నువ్వే నేను. అంతగా అల్లుకుపోయావు. యూర్ రియల్లీ టచ్డ్ మై హార్ట్. నీ ఆలోచనలతో గడిపే ప్రతి మూమెంట్ ఒక నైస్ ఫీలింగ్, చాలా గొప్ప ఫీలింగ్. ప్రతిదీ చాలా బాగుంటుంది. ఎవ్రీథింగ్ వాజ్ క్వైట్ మెమొరబుల్ అండ్ వండర్ఫుల్. సీను, సీను స్మైల్, సీను లుక్స్, సీను అప్రోచ్ బాగున్నాయి. అన్నీ బాగున్నాయి, కానీ సీను చిలిపిదనం మాత్రం అస్సలు నచ్చలేదు. అవునరా సీను? అను నిన్ను తిడుతోందా? అనును కొడదాన్లే. ఏ సీను, ఎంత స్ట్రెస్ అవుతా. మనం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. మన లవ్ ఇలాగే.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
2: మన్మథ ఈ చిత్రానికి చిత్ర గానం చేసిన పాట వింటారు.

తెలుగు సాహితీ మణితీపాలు. తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడంతోనే రాష్ట్రానికి అధికంగా పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలు అమలవుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో గడిచిన 2 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం 24,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద ఈరోజు జలహారతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. పెన్నా వంశధార నదుల అనుసంధానం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నదుల అనుసంధానం పూర్తి చేస్తే రాష్ట్రానికి కరువు ఉండదని స్పష్టం చేశారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తయ్యాయని 14 ఆగస్టున అనకాపల్లిలో గోదావరి జలాలకు జలహారతి ఇస్తామని చెప్పారు. 2027 మార్చి నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ,
1: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇరిగేషన్ శాఖకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇచ్చాం. రాష్ట్రానికి జీవనాడి పోలవరం. ఈ రోజుకి 89% పనులు పూర్తి చేశాం. 2 ఏళ్లలో

0: 2,250 కోట్లు
1: నిర్వాసులకు అందించాం.
0: రాబోయే రోజుల్లో మార్చి 2027 పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం, రాష్ట్రానికి జీవనాడిగా తయారు చేస్తాం.
2: విద్యుత్ శాఖకు సంబంధించి రాష్ట్రంలో 6,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ప్రస్తుతం వివిధ దశల్లో అమలవుతున్నాయని ఇంధన శాఖ మంత్రి కొట్టుపాటి రవికుమార్ తెలిపారు. అమరావతిలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా అవసరమైన అన్ని సబ్స్టేషన్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని చెప్పారు. 5 ఏళ్లపాటు విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్న హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వాతావరణ హెచ్చుతగ్గుల కారణంగా రోజుకు సుమారు 280 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదవుతున్నప్పటికీ విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందన్నారు. ట్రాన్స్కోను బలోపేతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్మిషన్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కొత్త ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్ల నిర్మాణం వేగంగా సాగుతోందని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు త్వరగా అనుమతులు ఇవ్వడం వల్లే ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలం చిన్న కుమెర్లలో దాల్మియా సిమెంట్ పరిశ్రమ 2 ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాలతో పోటీపడి ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలను తీసుకువస్తున్నామని చెప్పారు. దేశంలోకి వచ్చే పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికే వస్తున్నాయని నారా లోకేష్ వెల్లడిస్తూ,
3: ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్1 చేయాలని ఈరోజు పక్క రాష్ట్రంతో పోటీపడి రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చాం, పక్క రాష్ట్రాలతో పోటీపడి ఈ రోజు ఆమ్కా తీసుకొచ్చాం. ఇక్కడ ఇండస్ట్రీని కూడా నిరుద్యోగ యువతి యువకులకి అనుసంధానం చేయాలి. అందుకే ఐటీఐలన్నీ ఇలాంటి కంపెనీస్ తో అనుసంధానం చేసి వాళ్ళ ఎక్విప్మెంట్ కూడా తీసుకెళ్లి ఐటీఐలో పెట్టి ట్రైనింగ్ చేపించి ముందలు తీసుకెళ్ళి లక్ష్యంతో పనిచేస్తున్నాం. యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి కల్పించాలి లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం.
2: కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ తెలిపారు. భీమవరంలో ఈరోజు నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగం, ప్రస్తుత పురోగతి, ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంజూరైన నిధులను వివిధ శాఖలు సకాలంలో వినియోగించుకోవాలని సూచించారు. జల్ జీవన్ మిషన్ పైప్ లైన్ పనుల వల్ల రహదారులు దెబ్బతినకుండా ఆర్ఎన్పి శాఖతో సమన్వయం చేసుకుని పనులు వేగవంతం చేయాలన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు జిల్లాలోని అర్హులైన ప్రతి లబ్దిదారునికి చేరేలా అధికారులు పనిచేయాలని కోరారు. జల్ జీవన్ మిషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, వైద్య ఆరోగ్యం, గృహ నిర్మాణం, ఇరిగేషన్, తాగునీరు, విద్యుత్, రహదారులు తదితర శాఖల పనితీరును కేంద్ర మంత్రి సమీక్షించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఔషధ మొక్కల సాగు, మార్కెటింగ్, ఎగుమతులకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఔషధ మొక్కల స్థిరమైన సాగు, ఆర్థిక వృద్ధి, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు అనే అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ అశ్వగంధ, మునగాకు, ఉసిరి వంటి ఔషధ పంటలకు అంతర్జాతీయంగా భారీ మార్కెట్ అవకాశాలున్నాయని, రైతులు ఈ పంటల వైపు మొగ్గు చూపాలని కోరారు. రాష్ట్రంలో 280 కోట్ల రూపాయల వ్యయంతో ధర్మవరం, ప్రొద్దుటూరు, విశాఖపట్నం, పిఠాపురంలలో ఆయుష్ కళాశాలలను కొత్తగా నిర్మిస్తున్నామని చెప్పారు. 2 ఏళ్లలో వీటిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నామని మంత్రి వివరించారు. పలు ప్రాంతాలలో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రుల ఏర్పాటుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 1,500కు పైగా ఆయుష్ డిస్పెన్సరీలను ఆధునీకరించామని సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. ఆక్వా రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రొయ్య పిల్లలు, మేత ధరలను పెంచిన వ్యాపారులు సాగు చేసిన రైతులకు మాత్రం మద్దతు ధరలను తగ్గించి ఇస్తున్నారని విమర్శించారు. రొయ్యల ఎగుమతుల ద్వారా కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు గ్రామంలోనే చివరి లబ్ధిదారునికి చేర్చడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేస్తోందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కొమరాడ మండలం బిన్నెడి గ్రామంలో ఈరోజు నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన రైతులందరికీ భూ హక్కు పత్రాలు అందిస్తామని చెప్పారు. గ్రామంలో ఎవరికైనా పాస్ పుస్తకాలు అందకపోయినా, ఇతర రెవెన్యూ సమస్యలు పెండింగ్లో ఉన్నా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్

0: కోరారు. పశ్చిమ గోదావరి జిల్లాను ఐటీ హబ్గా అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాయణ కోరారు. జిల్లాలో ఐటీ పరిశ్రమల స్థాపనకు అనువైన కమర్షియల్ భవనాలు, కార్యాలయ స్థలాలు, ఖాళీ భూముల వివరాలను ప్రభుత్వం రూపొందించిన itinfra.ap.gov.in పోర్టల్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ భవన యజమానులకు సూచించారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో పలు రైళ్లను నిలపాలని, స్టేషన్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు. విశాఖలోని డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోరాను ఆయన ఈరోజు కలిసి వినతిపత్రం అందజేశారు. రాయగడ్ ప్యాసింజర్ రైలును గరుగుబిల్లి జంక్షన్లో ఆపాలని, అలపి బొకారో ఎక్స్ప్రెస్, విశాఖ కోర్ప, సమత ఎక్స్ప్రెస్ రైళ్లు గజపతి నగరంలో నిలిచేలా చూడాలని కోరారు. అలాగే విశాఖ ఎక్స్ప్రెస్కు గజపతి నగరం రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ వెసులుబాటు కల్పించాలన్నారు. వీటితో పాటు ప్రతి వారం వారణాసి వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా గజపతి నగరంలో ఆగేలా చూడాలని మంత్రి కోరారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఏర్పడిన అల్పపీడనం ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా రాష్ట్రంలోని దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ వెల్లడిస్తూ,
1: వాయువ్య బంగాళాఖాతము దాని పరిసర ప్రాంతాలైనటువంటి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈ రోజు వాయువ్య బంగాళాఖాతము మరియు దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలపై కేంద్రీకృతమై ఉంది. ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మ్యుటేషన్ కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి సకాలంలో పూర్తి చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన ఈరోజు నిర్వహించారు. 22A దరఖాస్తుల స్థితిగతులు, పాస్ పుస్తకాల పంపిణీ, రీసర్వే, జాయింట్ ఎల్పిఎంస్, మ్యుటేషన్లకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడంతోనే రాష్ట్రానికి అధికంగా పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలు అమలవుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. భారత బ్రిటేన దేశయోః వ్యాపక ఆర్థిక ఏవం వాణిజ్యిక సంధిః అద్యతన కార్యాన్వితో జాతః. అయం సంధిః భారతస్య కృషకేభ్యః, ఉద్యమేభ్యః, సూక్ష్మ లఘు మధ్యమోద్యమేభ్యశ్చ నవీనాం గతిం ప్రదాస్యతీతి ప్రఖ్యాతవాన్ ప్రధానమంత్రీ నరేంద్రమోదీ. వాణిజ్యోద్యోగమంత్రి పీయూష గోయలః ఆశ్వసితవాన్ యత్ వ్యాపక ఆర్థిక ఏవం వాణిజ్యిక సంధ్యంతర్గతం దుగ్ధోత్పాదనాని, శాకాని, ఖాద్యతైలాని ఇత్యాఖ్యాని కృషి ఉత్పాదనాని పూర్ణరూపేణ సంతి సురక్షితాని. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముహు సమాజస్య మహతే కళ్యాణాయ ఆయుర్వేదే ఆధునిక ప్రవిధీనాం ఉపయోగాయ ఆహ్వానం వ్యదధాత్. భారతేన సంయుక్తరాష్ట్ర సురక్షా పరిషద పరిష్కారాయ కృతః దృఢాగ్రహః. సంకేతితంచ యత్ విషయేస్మిన్ శిథిలత్వేన సంయుక్తరాష్ట్రే జనానాం క్షీయతే నిరంతరం విశ్వాసః. అద్యతావత్ ఒడిశారాజ్యే ప్రచండ వృష్ట్యై ప్రసారితాస్తి రక్తవర్ణీయా సంచేతనా. అపి చ ఫీఫా విశ్వచషకే అద్య రాత్రౌ ఎట్లాంటా క్రీడాంగణే ద్వితీయే ఉపాంత్యచక్రీయ ద్వంద్వే అర్జెంటీనా దేశః ఇంగ్లాండ్ దేశేన సాకం ప్రతిస్పర్ధిష్యతి. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య ప్రా

0: ఓచత్ యత్ అద్యతన కార్యాన్విత వ్యాపక ఆర్థిక ఏవం వాణిజ్యిక సంధి సహైవ సామాజిక సురక్షా సహయోగ భారత బ్రిటేన దేశయో సహ భాగితాయా కశ్చన మహత్వపూర్ణ స్తంభ వర్తతే. కేంద్రీయ వాణిజ్యోద్యోగ మంత్రిణ పీయూష గోయలస్య సామాజిక సంజాలీయ సందేశం ప్రసారయత ప్రధానమంత్రిణ ఇమే విచారా ప్రకటీకృతాః. ప్రధానమంత్రిణా కథితం యత్ ఇయం CETA ప్రణాళీ భారతస్య కృషకేభ్యః ఉద్యమేభ్యః సూక్ష్మ లఘు మధ్యమోద్యమేభ్యశ్చ నవీనాం గతిం ప్రదాస్యతి, యేన నైకాని జీవంత క్షేత్రాణి బ్రిటేన విపణ్యాం దృఢతాం ప్రాప్స్యంతి. తేన ప్రతిపాదితం యత్ ఇదం తంత్రం ప్రౌద్యోగిక్యాః వ్యావసాయిక సేవానాం నవోన్మేషస్య చ క్షేత్రే పారస్పరిక సహయోగం ప్రగాఢం విధాస్యతి, సహైవ కుశలానాం భారతీయ ప్రతిభానాం గతిశీలతాం ప్రబలీకరిష్యతి. అద్యైవ కార్యాన్వితే అస్య సామాజిక సురక్షా సహయోగస్య అథవా ద్విగుణ అంశదాన అభిసమయస్య సందర్భే ప్రధానమంత్రిణా ప్రోక్తం యత్ ఇదం బ్రిటేన దేశే అస్థాయిరూపేణ కార్యరతేభ్యః భారతీయ వ్యవసాయికేభ్యః అమూల్యం సాహాయ్యం ప్రదాస్యతి, అథ చ భారతీయ ప్రతిష్టానానాం ప్రతిస్పర్ధాత్మక క్షమతాం సుదృఢీకరిష్యతి. అయం ద్విగుణ అంశదాన అభిసమయః సంయుక్త సామ్రాజ్యే భారతీయ వ్యవసాయికానాం గతిశీలతాం ప్రతిస్పర్ధాం చ వర్ధయిష్యతి. శ్రీమోదినా స్పష్టీకృతం యత్ అయం క్షణ భారత బ్రిటేన లోకతంత్రయోః పారస్పరిక విశ్వాసం తథా చ వాణిజ్య ప్రౌద్యోగికీ నివేశ నవోన్మేషైః సంచాలితం భవిష్యోన్ముఖ సహభాగితా నిర్మాణస్య సంకల్పం ప్రదర్శయతి. ప్రధానమంత్రిణా విశేషరూపేణ సముల్లిఖితం యత్ భారత బ్రిటేన దేశౌ పారస్పరిక సమృద్ధయే నిరంతరం మిలిత్వా కార్యం కరిష్యతః. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముహు సమాజస్య మహతే కళ్యాణాయ ఆయుర్వేదే ఆధునిక ప్రవిధీనాంచ ఉపయోగాయ సమాహ్వానం కృతవతి. అద్య నవదిల్ల్యాం సౌశ్రుతం 20-26 ఇత్యాఖ్యస్య కార్యక్రమస్య ఉద్ఘాటన సమారోహం సంబోధయంతి రాష్ట్రపతి న్యగాదీత్ యత్ కేంద్ర సర్వకారేణ నవీనోర్జయా సహ ఆయుర్వేద యోగౌ వైశ్విక మంచే సంస్థాపితౌ. తయా ఏతదర్థం సంతోషః ప్రకటీకృతః యత్ ఆయుర్వేదిక శల్యక్రియాయాః ప్రాచీన పరంపరా వైజ్ఞానిక మానకానురూపం దృఢీకర్తుం శ్లాఘనీయాః ప్రయాసాః విధీయంతే.
1: यहाँ उपस्थित युवा विद्यार्थियों तथा प्रोफेशनल लाइफ की शुरुआत कर रहे शोधकर्ताओं से मैं ये कहना चाहूंगी कि आयुर्वेद का भविष्य आपके हाथों में है. आप सभी को जिज्ञासा स्वच्छनिष्ठा और वैज्ञानिक दृष्टिकोण के साथ व्यवहारिक शोध और अपने क्षेत्र में श्रेष्ठ साक्ष्य निर्माण के मार्ग पर आगे बढ़ना होगा.
0: కేంద్రీయ మంత్రి మండలేన అద్య ఉత్తరప్రదేశస్య 21 రాష్ట్రీయ రాజమార్గాత్ వారాణసీ రింగ్ రోడ్ ఇత్యేతయోః మధ్యే 44 కిలోమీటర్మితం యావత్ వ్యాప్తం 6-మార్గీయ గ్రీన్ఫీల్డ్ ఎలివేటెడ్ కారిడోర్ ఇతీదం హైబ్రిడ్ NUT మోడల్ ఇత్యస్మిన్ అనుమోదితం. అద్య నవదిల్ల్యాం వార్తాహరాన్ సంబోధయన్ సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవః అవదత్ యత్ పరియోజనాయాః ఆహత్య వ్యయః ప్రాయః 14,500 కోటి రూప్యకాత్మకః వర్తతే. యేన నగరీయ మార్గజాలస్య సంకీర్ణతా న్యూనీభవతి సహైవ నగరీయ గతిశీలతాయాం వృద్ధిః భవిష్యతి. అస్యాః పరియోజనాయాః ప్రభావక్షేత్రే సామాన్య యాత్రాకాలః ప్రాయః 60 నిమేషేభ్యః 20 నిమేషపర్యంతం న్యూనీభవిష్యతీతి అపేక్ష్యతే. ఉత్తరప్రదేశస్య వారాణసీనగరె జనసమ్మర్దం న్యూనీకర్తుం NH 31 సహైవ వరుణానద్యాః పార్శ్వే వారాణసీ రింగ్ రోడ్ ఇత్యతయోః యోజయతః 43 కిలోమీటర్ ఇత్యతః అధికాః 44 మార్గయుక్తస్య ఎలివేటెడ్ కారిడోర్ ఇత్యస్య వికాసాయ అపి మంత్రి పరిషదా అనుమోదితం. పరియోజనాయాః ఆహత్య వ్యయః ప్రాయః 11,000 కోటి రూప్యాత్మకః వర్తతే. ఇయం యోజనా NH 31 తథా కాశీ రేలస్థానకయోః మధ్యే యాత్రాకాలం ప్రాయః 40 నిమేషాత్ 20 నిమేషపర్యంతం న్యూనీకరిష్యతి, యచ్చ ప్రాయః 50% యావత్ న్యూనీ భవిష్యతి.
2: पहला है वरुणा नदी के किनारे किनारे कंप्लीट 6 लेन और 4 लेन एलिवेटेड कॉरिडोर. 43 किलोमीटर इसकी लेंथ है।

0: 10,998 करोड़ रुपीस की इसकी इन्वेस्टमेंट आएगा और करीब करीब 4 साल में कंप्लीट होगा। दूसरा है गंगा जी के साथ साथ कंप्लीट 6 लेन का एलिवेटेड कॉरिडोर, 46 किलोमीटर का ये होगा, 14,448 करोड़ रुपीस का बनेगा।
1: संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज़ ऑन एआईआर चलदूरभाषीयतन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। केन्द्रीय वाणिज्योद्योग मन्त्रिणा पीयूष गोयलेन प्रोक्तं यत् समग्रार्थिक व्यापार सन्धिः व्यापारस्य, निवेशस्य, नवान्वेषणस्य च नूतनान् मार्गान् उद्घाटयति। आंग्लदैनन्दिने प्रकाशिते एकस्मिन् लेखे श्रीगोयलः अवदत् यत् एषः सन्धिः उद्योगानां कृते अद्वितीयावसरान् स्रक्ष्यति। सहैव प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिनः 47+2023 विकसितभारतस्य दूरदृष्टिम् अधिकगतिशीलां करिष्यति। अयं महत्वाकांक्षी सन्धिः भारतस्य जनानां क्षमताम् आकांक्षां च प्रतिबिम्बयन् समाजस्य प्रत्येकं वर्गं सशक्तं करिष्यति इति सः अवोचत्। भारतेन संकेतो दत्तः यत् संयुक्तराष्ट्रसुरक्षापरिषदः परिष्करणे असफलतायाः, सहैव वैश्विकसङ्घर्षाणां प्रभाविसमाधाने विफलतायाः कारणात् संयुक्तराष्ट्रं प्रति जनानां विश्वासः निरन्तरं क्षीयते। संयुक्तराष्ट्रे बहुपक्षीयतायाः भविष्योन्मुखसज्जीकरणम् इति विषये आयोजिते मन्त्रिस्तरीय गोलमेज उपवेशने सम्बोधनकाले भारतस्य स्थायीप्रतिनिधिः पी हरीश अवोचत् यत् सुरक्षापरिषदा प्रचलत्सु सङ्घर्षेषु सार्थकहस्तक्षेपो नैव विहितः, येन अन्ताराष्ट्रियशान्तिसुरक्षयोः रक्षणाय परिषदः क्षमतायां प्रश्नाः उद्भवन्ति। भारतर्तुविभागेन अद्य ओडिशाराज्ये अत्यधिकवृष्ट्यै रक्तवर्णीया पूर्वसञ्चेतना प्रदत्ता। सहैव पृथक् पृथक् स्थानेषु अत्यधिकवृष्टेः सम्भावनापि प्रकटिता। श्वः यावत् पूर्वोत्तरभारतस्य, बिहारस्य, पश्चिमवङ्गस्य, उत्तराखण्डस्य केषुचित् भागेषु अपि प्रचण्डवृष्टिः भवितुमर्हति। फीफा विश्वकप फुटबॉल क्रीडायां गतविजेता अर्जेंटीना देशः अद्य रात्रौ अमेरिका देशस्य अटलांटा क्रीडांगणे द्वितीयायां उपांत्य चक्रीय क्रीडायां इंग्लैंड देशं सम्मुखी करिष्यति। क्रीडायाः आरम्भः तावत् भारतीय समयानुसारं प्रातः 12:30 भविष्यति इति वार्ताः।
2: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 రెయిన్బో ఎఫ్ఎం। పల్లెసీమలు, ఈనాటి పల్లెసీమల కార్యక్రమంలో గుండె జబ్బులు లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ధారావాహికలో భాగంగా గుండె లయలో ఇబ్బందులు, వాటి పర్యవసానాలు, పేస్ మేకర్ సమర్చుట మరియు చికిత్స, ఈ అంశాల గురించి డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు। వినే ముందుగా వాణిజ్య ప్రకటనలు।
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి। ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే।
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి। భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది। ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి।
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి, బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి।
6: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి।
7: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్।
8: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం। ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు। మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా। మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం। చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ, మణిపాల్ హాస్పిటల్ విజయవాడ।
9: पीएम जय अब गरीबों की जय बन गई है।
10: देश

0: గుండె జబ్బులు లక్షణాలు చికిత్స ధారావాహికలో డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారు గత 10 వారాల్లో మనకి అనేకమైనటువంటి విషయాలు మనకు తెలియజేశారు, చాలా సందేహాలు నివృత్తి చేశారు కూడా. మరి ఈ రోజున ఎరిథిమియా అంటే గుండె లయలో వచ్చేటటువంటి ఇబ్బందులు, పర్యవసానాలు, చికిత్స, అలాగే ICD పేస్ మేకర్స్ ఏర్పాటు, వీటన్నిటి గురించి కూడా డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, గుండె లయలో ఇబ్బందులు అంటే ఎలా ఉంటాయి, ఎందుకు వస్తుంది అది?
1: గుండె లయలో ఇబ్బందులు కూడా మనకి గుండె జబ్బుల్లో ఒక భాగమేనండి. ఇప్పుడు గుండె లయ అంటే అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, మన ఇంట్లో ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఒక లైట్ వెలగాలంటే ఒక చోట స్విచ్ చేస్తే దాని నుంచి ఒక వైర్ ఎలక్ట్రికల్ కనెక్షన్ అనేది ఉంటుంది. అప్పుడే మనం ఈ స్విచ్ చేసినప్పుడు ఆ లైట్ వెలగటం అనేది జరుగుతుంది. అలాగే గుండెలో కూడా ఇప్పుడు గుండె 60 నుంచి 100 సార్లు కొట్టుకోవాలంటే గుండెలో ఇలాగే ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ లాంటి సిస్టమ్ అనేది ఉంటుంది. నార్మల్గా గుండెలో పైన SA నోడ్ అంటే గుండెకి సంబంధించిన న్యాచురల్ పేస్ మేకర్ అన్నమాట అది. ఆ SA నోడ్ అనే ఒక చిన్నపాటి అవయవం లాంటిది ఉంటుంది కుడివైపు గుండె దగ్గర. అక్కడ నుంచి మనకి కరెంట్ సప్లై అనేది మొదలవుతుంది. అక్కడి నుంచి AV నోడ్ అనేది పైన గుండె కింద గుండెకి మధ్య భాగంలో AV నోడ్ అనే చిన్న అవయవం ఉంటుంది. ఆ కరెంట్ సప్లై అనేది AV నోడ్కి వెళ్ళి AV నోడ్ నుంచి మిగతా గుండె అంతకి ప్రసరిస్తుంది అన్నమాట. అప్పుడు మన గుండె ఇలా 60 నుంచి 100 సార్లు ఒక లయబద్ధంగా కొట్టుకోవటం అనేది జరుగుతుంది. మనకి గుండెకున్న వైరింగ్ నెట్వర్క్లో ఎక్కడైనా సరే ఇబ్బంది వచ్చిన అంటే అప్పుడు గుండె లయలోని రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. నార్మల్గా నేను ఇందాక చెప్పినట్టు 60 నుంచి 100 సార్లు కనుక కొట్టుకోకుండా 60 లోపు కొట్టుకుంటే కనుక దాన్ని బ్రాడీకార్డియా అంటాం. 100 కంటే ఎక్కువ సార్లు కొట్టుకున్నట్లయితే దాన్ని టాకీకార్డియా అంటాం. ఇప్పుడు ఈ బ్రాడీకార్డియా అంటే గుండె ఇలా స్లోగా కొట్టుకోవటానికి ముఖ్యంగా పెద్ద వయసులో ఉన్నవారికి సాధారణంగా ఇటువంటి ఇబ్బందులు అనేవి మనం చూస్తూ ఉంటాం. పెద్ద వయసులో అంటే నార్మల్గా ఇప్పుడు ఒక ఏజింగ్ ప్రాసెస్లో అంటే మనకి 70 సంవత్సరాలు పైబడిన ఉన్నవారికి వయసుతో వచ్చేటువంటి సమస్యలతో పాటు ఇది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏజింగ్ ప్రాసెస్లో AV నోడ్డు కానీ SA నోడ్ కానీ డీజనరేట్ అయినప్పుడు అంటే మనకి ఎలాగైతే జుట్టు తెల్లబడుతుందో లేకపోతే చర్మం ముడతలు పడుతుందో అలాగే ఈ SA నోడ్ AV నోడ్ ఏజింగ్కి గురయ్యి డీజనరేట్ అయినప్పుడు ఆ ఎలక్ట్రికల్ సిస్టంలో ఇబ్బందుల మూలాన సాధారణంగా 60 నుంచి 100 సార్లు కొట్టుకోవాల్సింది 30కి పడిపోవటం, 40కి పడిపోవటం అనేది జరుగుతుంది. అటువంటి సమయంలో మీకు అలా తగ్గిపోయినప్పుడు హార్ట్ రేటు, ఒంట్లో అన్ని అవయవాలకి రక్త ప్రసరణ సరిగ్గా జరగక, మెదడుకు కూడా రక్త ప్రసరణ సరిగ్గా జరగక, కళ్ళు తిరగటం, కళ్ళు తిరిగి పడిపోవటం, సడన్గా కింద పడిపోవటం, దెబ్బలు తగ్గటం, ఇటువంటివి మనం చూస్తూ ఉంటాం. దీన్నే మనం బ్రాడీకార్డియా అంటాం. నెక్స్ట్ ఇంకొక రకమైన జబ్బు ఏంటంటే టాకీకార్డియా. ఈ టాకీకార్డియా అనేది 100 కంటే ఎక్కువ సార్లు కొట్టుకోవటం. దీనికి కూడా రకరకాల కారణాలు ఉంటాయి. ఇందులో 2 భాగాలు ఉంటాయి. సూప్రా వెంట్రికులర్ టాకీకార్డియా అంటాం, ఇంకొకటి వెంట్రికులర్ టాకీకార్డియా అంటాం. ఈ సూప్రా వెంట్రికులర్ టాకీకార్డియా అనే దాంట్లో మనకి ఇది 2 రకాల్లో ఇది అంత డేంజరస్ కాదు. అంటే గుండె 170 నుంచి 200 వరకు కొట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ సూప్రావెంట్రికులర్ టాకీకార్డియా అనేది మరీ అంత డేంజరస్ కాదు. చాలామందికి విపరీతమైన గుండె దడ ఉంటుంది, కానీ దీనివల్ల అంటే ప్రాణాలు కోల్పోవటం అనేది సాధారణంగా జరగదు. ఇది వచ్చినప్పుడు మనకు ఒక ECG తీస్తే తెలిసిపోతుంది ఇది సూప్రావెంట్రికులర్ టాకీకార్డియానా వెంట్రికులర్ టాకీకార్డియా అనే తేడా అనేది ECGలో మనం చాలా తేలిగ్గా గుర్తించవచ్చు. ఇది వచ్చిందంటే ఒక చిన్న ఇంజెక్షన్ ఉంటుంది, ఆ ఇంజెక్షన్ ఇస్తే ఇమీడియట్గా నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ వెంట్రికులర్ టాకీకార్డియా అనేది చాలా ప్రమాదకరమైనది. ఈ వెంట్రికులర్ టాకీకార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అనేవి చాలా డేంజరస్ ఎరిథిమియాస్ కింద పరిగణిస్తాం. సాధారణంగా మనం గుండెపోటు వచ్చినప్పుడు ఇమీడియట్ కాజ్ ఆఫ్ డెత్ అంటే సడన్గా చనిపోవటానికి 90% కారణం ఈ వెంట్రికులర్ టాకీకార్డియా కానీ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ కానీ. ఇవి వచ్చినప్పుడు మనకి సడన్గా ఆల్మోస్ట్ కార్డియాక్ అరెస్ట్ అంటాం, గుండె ఆగిపోయినంత పని జరుగుతుంది. మెదడుకి మిగతా అవయవాలకి రక్తం

0: షట్ డౌన్ అయిపోయి మనకి రక్త సరఫరా అనేది టోటల్గా బాడీలో ఆగిపోవటం వలన సడన్గా ప్రాణాలు కోల్పోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ వెంట్రికులర్ టాకీకార్డియా అనేది కేవలం గుండెపోటు వల్లే కాదు, ఇంకా రకరకాల కారణాల వల్ల కూడా ఈ వెంట్రికులర్ టాకీకార్డియా అనేది రావచ్చు. కొన్ని కొన్నిసార్లు మయోకార్డైటిస్ అంటాం, మనకి వైరల్ ఫీవర్స్ రీసెంట్గా ఇప్పుడు మనం చూసినట్లయితే కోవిడ్ జ్వరం లేకపోతే మిగతా వైరల్ ఫీవర్స్ వల్ల కూడా ఈ గుండె కండరం అనేది వాపుకు గురయ్యి ఈ వెంట్రికులర్ టాకీకార్డియా అది వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక కొన్ని ఇన్ఫిల్ట్రేటివ్ కార్డియోమయోపతీస్ అంటాం, కొన్ని కొన్ని పుట్టుకతో కానీ జెనెటిక్గా కానీ కొన్ని కొన్ని చేరకూడనటువంటి పదార్థాలు కొంచెం గుండె కండరంలో చేరటం మూలన కూడా మనకి వెంట్రికులర్ టాకీకార్డియా వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఈ వెంట్రికులర్ టాకీకార్డియా వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అనేది చాలా డేంజరస్ ఎరిథ్మియా కింద పరిగణిస్తాం. దీనికి గుర్తించి ఇమీడియట్గా మనం షాక్ ఇచ్చినట్లయితే మనిషి మళ్ళీ సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకనే ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్స్లో కానీ పబ్లిక్ ప్లేసెస్లో పెద్ద పెద్ద మాల్స్లో ఇటువంటి అన్ని చోట్ల ఈ ఐసీడీ అనేది అన్ని చోట్ల అవైలబుల్గా ఉండాలని గవర్నమెంట్ కూడా నిబంధనలు పెట్టింది. సో అన్ని చోట్ల ఇది కూడా అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ ఎప్పుడన్నా పొరపాటున ఒక మనిషి కనుక కొలాప్స్ అయితే ఇమీడియట్గా దీంతో షాక్ ఇచ్చినట్లయితే మళ్ళీ ఇమీడియట్గా సర్వైవ్ అయ్యే ఛాన్సు ఉండే అవకాశం ఉంటుంది.
1: సో ఐసీడీ అంటే ఏంటండి?
0: ఐసీడీ అంటే ఇంట్రాకార్డియాక్ డిఫిబ్రిలేటర్ అండి. ఇంట్రాకార్డియాక్ డిఫిబ్రిలేటర్ అంటే విటీవిఎఫ్, నేను ఏదైతే డేంజరస్ ఎరిథ్మియాస్ అని చెప్పానో అవి గనక ఉన్నట్లయితే అది ఆల్మోస్ట్ ప్రాణాంతకం అనమాట, ఆల్మోస్ట్ సడన్ కార్డియాక్ డెత్ కాజ్ చేస్తాయి. ఈ ఐసీడీ అనేది ఇంట్రాకార్డియాక్ డిఫిబ్రిలేటర్, మనం ఒక చిన్న పరికరం చేతికున్న గడియారం అంత సైజులోనే ఉంటుంది. అది ఎడం వైపు భాగంలో చర్మంలో కింద పెట్టేసి దాని నుంచి ఒక వైర్ గుండెలోకి పెడతాం. అది ఏం చేస్తుందంటే ఒకవేళ మనకి ఈ విటీ కానీ విఎఫ్ కానీ వచ్చినట్లయితే ఇమీడియట్గా లోపల నుంచి ఒక చిన్న షాక్ ఇచ్చి మళ్ళీ అది నార్మల్గా లయబద్ధంగా కొట్టుకునే విధంగా చేస్తుందన్నమాట. మనకి ఏంటంటే ముఖ్యంగా హార్ట్ ఫెయిల్యూర్, గుండె పంపింగ్ తక్కువగా ఉండి ఎవరికైతే సడన్ డెత్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఈ ఐసీడీ అనేది అమర్చినట్లయితే ఈ సడన్ డెత్ని మనం అరికట్టే అవకాశం ఉంటుంది.
1: ఇక మరి పేస్ మేకర్స్ అవి అంటారు కదా డాక్టర్ గారు,
0: అవునండి,
1: పేస్ మేకర్స్ అవి ఎలా ఏర్పాటు చేస్తారు?
0: పేస్ మేకర్స్ జనరల్గా ఈ బ్రాడీకార్డియా, ఇందాక నేను చెప్పాను కదా, ఒకవేళ నార్మల్గా గుండె అనేది 60 సార్లు మినిమం కొట్టుకోవాలి, 60 కంటే తక్కువ సార్లు కొట్టుకుని అంటే 30 సార్లు కానీ 40 సార్లు కానీ కొట్టుకుని ఒకవేళ మెదడుకి రక్త సరఫరా తగ్గి కళ్ళు తిరిగి పడిపోవటం ఇటువంటి సిమ్టమ్స్ కనుక ఉన్నట్లయితే ఇది కూడా ఒక పేస్ మేకర్ అనేది ఒక చిన్న పరికరం, అంటే మన వాచ్ సైజులో ఉంటుంది. అది కనుక మనం అమర్చినట్లయితే ఆ పేస్ మేకర్ వల్ల ఒక చిన్న లీడ్ గుండెలోకి పెడతాం, చిన్న వైర్ లాంటిది గుండెలోకి పెట్టి ఆ డివైస్ అనేది మనం చర్మం కింద పెడతాము. అది గుండెని స్పీడప్ చేస్తుంది, ఆ వైర్ నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ చేసి అది స్పీడప్ చేస్తుంది. ఇందులో కూడా పేస్ మేకర్లో రకాలు ఉంటాయి. ఒక రకమైన పేస్ మేకర్ ఏంటంటే ఇలా గుండె లయ తగ్గటం మూలాన వచ్చే సిమ్టమ్స్ని నివారించే పేస్ మేకర్ ఒకటి. ఇంకొక రకమైన పేస్ మేకర్ ఏంటంటే సిఆర్టీ అంటాం, కార్డియాక్ రీసెంక్రనైజేషన్ థెరపీ అంటాం, ఇదొక రకమైన పేస్ మేకర్. ఇదేంటంటే గుండె కండరంలో వీక్నెస్ వల్ల గుండె పంపింగ్ తగ్గిపోయిన వారిలో జనరల్గా దీన్నే అమరుస్తారు. ఇది అమర్చినట్లయితే గుండె పంపింగ్ మళ్ళీ అది పెంచే విధంగా పనిచేస్తుంది అన్నమాట. ఈ రెండు గుండె కుడివైపు భాగం ఎడం వైపు భాగం మళ్ళీ ఒకటిగా కొట్టుకోవటం వల్ల గుండె పంపింగ్ని పెంచే పేస్ మేకర్ అన్నమాట. ఈ సిఆర్టీ అనే పేస్ మేకర్ జనరల్గా హార్ట్ ఫెయిల్యూర్లో వాడతారు. నార్మల్ పేస్ మేకర్ ఏమో బ్రాడీకార్డియా, హార్ట్ బ్లాక్స్ వీటిల్లో ఈ పేస్ మేకర్ అనేది వాడతారు.
1: మరి ఇప్పుడు మీరు ఇందాకలా టాకీకార్డియా కూడా చెప్పారు, స్పీడ్ పెరిగిపోతుంది.
0: అవునండి.
1: ఇప్పుడు మీరు ఇంతవరకు బ్రాడీకార్డియాలో హార్ట్ స్లో అయితేనే దాన్ని పెంచడం కోసం చెప్పారు.
0: అవునండి.
1: అలాగే మరి 200 వరకు కొట్టుకునేటటువంటి హార్ట్ రేట్ని మళ్ళీ నార్మల్ స్థితికి తగ్గించేటటువంటి స్థితి ఏంటి?
0: ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు టాకీకార్డియాస్లో 2 రకాలు ఉంటాయండి, ఎస్విటీ విటీ. ఈ ఎస్విటీ అనే టాకీకార్డియా అంత డేంజరస్ కాదు, అంటే దీనివల్ల ప్రాణాలు కోల్పోవటం అనేది సాధారణంగా జరగదు. యూజువల్గా ఏంటంటే ఈ ఎస్విటీ వల్ల కొంతవరకు దడలాగా అనిపిస్తుంది, కొంతవరకు కళ్ళు తిరుగుతాయి, తప్పితే దానివల్ల ప్రాణాపాయం అనేది సాధారణంగా ఉండదు. ఈ ఎస్విటి అనేది ట్రీట్మెంట్ కూడా చాలా సులువు. మనం ఎస్విటి వచ్చిన వారికి ఇమీడియట్గా ఒక రకమైన ఇంజెక్షన్ ఉంటుంది, ఎడినోసిన్ అంటాం. అది ఇమీడియట్గా మనం హాస్పిటల్కి వెళ్తే ఐడెంటిఫై చేసి ఆ ఇంజెక్షన్ ఇచ్చినట్లయితే చాలా వరకు ఇది కంట్రోల్ అయిపోతుంది. అది కాకుండా తరచూ వచ్చేవాళ్ళు, అంటే ఇది ఫ్రీక్వెంట్గా మందులు వాడుతున్నా కూడా తరచూ ఈ ఎస్విటి అనేది వస్తున్నప్పుడు ఇంట్లోనే మీరు ఆక్యులర్ మసాజ్, అంటే కంటిని గట్టిగా నొక్కటం, లేకపోతే కెరోటిడ్ మసాజ్ అంటాం, మెడ భాగంలో మనకి ఎక్కడైతే ఈ కెరోటిడ్ నాడి తెలుస్తుందో ఆ కెరోటిడ్ నాడి దగ్గర గట్టిగా మసాజ్ చేయటం వల్ల కొంతవరకు ఇది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే బాగా చల్లటి ఐస్ కోల్డ్ వాటర్ మొహం మీద ఒకసారిగా జల్లుకోవటం మూలాన కూడా కొంతవరకు ఈ ఎస్విటిని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ప్లస్ ఇంక పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఈ ఎస్విటి అనేది మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయాలి అంటే దీనికి కొన్ని రకమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. అంటే ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీ ప్లస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. అంటే మనకి ఎక్కడైతే ఈ ఎక్స్ట్రా సర్క్యూట్ ఉందో, దేనివల్ల అయితే ఈ గుండె హార్ట్ రేట్ అనేది డబుల్ అయిపోతుందో పెరిగిపోతుందో, ఆ సర్క్యూట్ని మనం రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీతో దాన్ని కాల్చటం ద్వారా ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ మళ్ళీ రాకుండా మనం నివారించవచ్చు. తర్వాత రెండో రకమైన టెకికార్డియా ఏంటంటే వెంట్రికులర్ టెకికార్డియా. నేను ఇందాక చెప్పినట్లు ముఖ్యంగా గుండెపోటు వచ్చిన వాళ్ళలో, లేకపోతే ఛానలోపతీస్ అంటాం, అంటే ఈ ఎలక్ట్రికల్ సిస్టమ్ తయారీలోనే పుట్టుకతోనే కొంతమందికి ఈ ఇబ్బంది అనేది ఉండటం చూస్తూ ఉంటాం. వారిలో కూడా ఈ వెంట్రికులర్ టెకికార్డియా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందిలో కార్డియోమయోపతీస్ అంటే ఇన్ఫిల్ట్రేటివ్ కార్డియోమయోపతీస్, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, ఇలా రకరకాల కార్డియోమయోపతీస్ అంటే గుండె కండరంలోని తేడాల వల్ల కూడా ఈ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఇబ్బంది వచ్చిన వాళ్ళకు కూడా కొంతమందిలో మనకి ఐడెంటిఫై చేసి ఈ ఈపీఎస్ ప్లస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్తో దీన్ని కంట్రోల్ చేయొచ్చు. లేకపోతే కొంతమందికి ఎవరికైతే ఈ గుండె పంపింగ్ బాగా తక్కువగా ఉంది, వారిలో ఈ వెంట్రికులర్ టాకీకార్డియా అనేది తరచూ వస్తుందో, వాళ్ళలో ఈ ఐసీడీ ఇందాక నేను చెప్పినట్టు ఆ పరికరం అమర్చినట్లయితే అది లోపల నుంచే చిన్న షాక్ ఇచ్చి రాకుండా మళ్ళీ చేసే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ అంటారు కదా, పల్స్ కూడా ఇర్రెగ్యులర్గా ఉంటుంది హార్ట్ బీట్, దానికి ఇప్పుడు ఈ ఎరిథిమియాకి దీనికి సంబంధం ఉందా?
0: ఇర్రెగ్యులర్ హార్ట్ రేట్ అనేది కూడా అదొక రకమైన ఎరిథిమియా అండి, దాన్ని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం. ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు కొంతమందికి చాలా నార్మల్గానే అప్పుడప్పుడు గుండె ఏదో సడన్గా ఎగుడు దిగుడుగా కొట్టుకుంటుందనే ఫీలింగ్ కొన్ని కొన్నిసార్లు మనకి అనిపిస్తూ ఉంటుంది నార్మల్గా, అది వెంట్రికులర్ ఎక్టోపిక్స్ అంటాము. అదేంటంటే నార్మల్ బీట్స్ మధ్యలో ఒక ఎక్స్ట్రా బీట్ వస్తూ ఉంటుంది, దానివల్ల పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు. సాధారణంగా చాలామందికి అది ఆ ఎక్స్పీరియన్స్ అనేది అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది, అది దాని గురించి మనం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం, ఈ బాగా ఎగుడు దిగుడుగా కొట్టుకోవటం, కంటిన్యూస్గా ఎగుడు దిగుడుగా కొట్టుకోవటం, దీన్ని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం. ఇందులో ఏంటంటే గుండె మనకి లయబద్ధంగా కాకుండా ఎగుడు దిగుడుగా ఒక్కొక్కసారి ఒక నిమిషం ఏమో 60 సార్లు కొట్టుకుంటుంది, ఒక నిమిషం ఏమో 70 సార్లు, ఒక నిమిషం 110 సార్లు, ఒక నిమిషం మళ్ళీ 50 సార్లు, ఇలా బాగా ఎగుడు దిగుడుగా కొట్టుకుంటూ ఉంటుంది, దీన్ని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం. ఇది కూడా మనకి వయసుతో పాటు, అంటే మనం 80 ఏళ్ల వయసు వాళ్ళని చూసుకుంటే దాదాపు 50% మందికి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది ఉండటం జరుగుతుంది. ఇది వయసుతో పాటు రావచ్చు, లేకపోతే కొంతమందికి వాల్వ్ ప్రాబ్లమ్స్ అంటే గుండె కవాటాల్లో ఇబ్బంది, ముఖ్యంగా మైట్రల్ వాల్వ్ ప్రాబ్లం వల్ల పై గుండె అనేది కొంచెం పెరగటం మూలాన ఎక్కువ మందికి ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ కొంతమందికి అసలు స్ట్రక్చరల్లీ నార్మల్ హార్ట్ అంతా నార్మల్గా ఉన్నా కొంతమందికి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమందికి గుండె పంపింగ్ అనేది బాగా తక్కువగా ఉన్న వారిలో ఈ ప్రాబ్లం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సాధారణంగా మందులతోనే మనం కంట్రోల్ చేయొచ్చు. కొన్ని కొన్నిసార్లు మందులతో కంట్రోల్ అవ్వకపోతే దీనికి కూడా మనం ఇందాక చెప్పినట్టు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది చేసి దీన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా నూతనంగా చాలా పద్ధతులు వచ్చినాయి, క్రయో అబ్లేషన్ అని, ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ కూడా మనకి అంత లైఫ్ థ్రెటనింగ్ కాదు. అంటే దీనివల్ల ప్రాణాపాయం అనేది జరగటం అనేది సాధారణంగా జరగదు. కాకపోతే ఇలా ఎగుడు దిగుడుగా కొట్టుకున్నప్పుడు గుండెలో రక్తం గడ్డకట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

0: ఇలా రక్తం గడ్డకట్టకుండా మనం కొన్ని రక్తం పలచబడే మందులు ఇవి వాడాల్సి ఉంటుంది. అవన్నీ గుండె వ్యాధి నిపుణులు మీరు సంప్రదిస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ చేస్తారు.
1: వీళ్ళందరికీ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి డాక్టర్ గారు? అంటే వాళ్ళు సాధారణమైన వ్యక్తి ఇది లక్షణాలు ఇదేదో తేడాగా ఉన్నది అని తెలుసుకొని మీ దగ్గరికి రావడానికి.
0: జనరల్గా మనకి గుండె లయలో తేడాలు ఉన్నప్పుడు ముఖ్యంగా బ్రాడీకార్డియా ఉన్నవారు స్పృహ కోల్పోయి మీకు జనరల్గా నేను నడుస్తా నడుస్తా పడిపోయానండి, తలకు దెబ్బ తగిలింది, వాళ్ళకి ఏమి జరిగిందో తెలియదు అనమాట దాదాపు ఒక 2 నిమిషాల పాటు. అదే టాకీకార్డియా గుండె బాగా స్పీడ్గా కొట్టుకునే వారు ఏంటంటే వాళ్ళకి విపరీతమైన గుండె దడ, తర్వాత చెమటలు పట్టడం, కళ్ళు తిరగటం, ఈ 3 కామన్. జనరల్గా గుండె దడ సూప్రావెంటికులర్ టాకీకార్డియా ఉన్నవారికి ఏంటంటే వాళ్ళ కళ్ళు తిరగటం వరకే ఉంటుంది, అంటే కళ్ళు తిరిగి స్పృహ కోల్పోవడం అనేది సాధారణంగా జరగదు. బట్ వెంట్రుకులర్ టాకీకార్డియా, వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్ అయితే వాళ్ళకి ఇమీడియట్గా కళ్ళు తిరిగి స్పృహ కోల్పోవటం, చాలా ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళు చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంటారు. ఇమీడియట్గా మెడికల్ అటెన్షన్ కనుక వాళ్ళకి ఇవ్వనట్లయితే ప్రాణాలు కూడా చాలా తొందరగా కోల్పోయే అవకాశం ఉంటుంది.
1: మరి ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అని చెప్పారు కదా డాక్టర్ గారు, అంటే ఇలాంటి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ని బయట ఎలక్ట్రీషియన్ అయితే కొన్ని కొన్నిట్లో అవన్నీ చేస్తారు, గుండెలో మీరు అవన్నీ ఎలాగా అంటే ఆపరేటివ్గా చేయాలా, ఎలా చేయాలి?
0: మనకి ఇప్పుడు కొన్ని పరికరాలు వచ్చినాయండి, 3D మ్యాపింగ్ అంటాము. ఈ 3D మ్యాపింగ్తో మనకి గుండె ఎలక్ట్రికల్ సర్క్యూట్ దాని నుంచి వచ్చే ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని మనం మ్యాప్ చేసి దాన్ని ఒక మ్యాప్ తయారు చేయొచ్చు 3D. ఆ మ్యాప్ బట్టి మనకి ఎక్కడెక్కడ ఇబ్బంది అనేది ప్రాపర్గా ఐడెంటిఫై చేసి ఎక్కడి నుంచి అయితే ఈ ఎక్స్ట్రా బీట్స్ కానీ ఈ ఎక్స్ట్రా సిగ్నల్స్ వస్తున్నాయో దాన్ని కరెక్ట్గా లొకేట్ చేసి మనం ఈ రేడియో ఫ్రీక్వెన్సీ కెథెటర్ని పర్ఫెక్ట్గా ఆ ఏరియాకి పంపించి మనం దాన్ని అబ్లేట్ చేసి మళ్ళీ ఆ ప్రాబ్లం మళ్ళీ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చండి.
1: ఈ విధంగా గుండె లయల్లో ఉండేటటువంటి ఇబ్బందుల్ని, రకరకాలుగా వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఆయా పద్ధతుల ద్వారా, పేస్ మేకర్స్, వాటి ఏర్పాటు, ICDలు, వీటన్నిటి ద్వారా కూడా నయం చేయవచ్చని డాక్టర్ గారి మాటల్లో అర్థమైంది. డాక్టర్ గారు ధన్యవాదాలండి. వచ్చే కార్యక్రమంలో హార్ట్ ఫెయిల్యూర్ గురించి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. నమస్కారం అండి.
2: ఈనాటి పల్లెసిములు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 వ్యవసాయ సూచనలు వింటారు.
3: బంగాళదుంప సాగు గురించి తెలుసుకుందాం. బంగాళదుంపని ఆలుగడ్డ అని కూడా అంటారు. ఇది సొలనీసీ కుటుంబానికి చెందిన శీతాకాలంలో పండించే స్వల్పకాలిక దుంప పంట. ప్రపంచంలో పండించే ప్రధాన ఆహార పంటల్లో వరి, గోధుమ, ఇంకా మొక్కజొన్న తర్వాత 4వ స్థానం బంగాళదుంపది. ఈ పంట పండించే దేశాల్లో చైనాది మొదటి స్థానమైతే 2వ స్థానం భారతదేశానిది. మన దేశంలో ఆలుగడ్డ ప్రధానంగా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్, అస్సాం ఇంకా పంజాబ్లో పండిస్తున్నారు. ఇక ఆలుగడ్డలో లభించే పోషక విలువల గురించి మాట్లాడుకుంటే 100 గ్రాముల తాజా ఆలుగడ్డలో 80% నీరు, 20% పొడి పదార్థం, 14% పిండి పదార్థం, 97 కిలోకాలరీల శక్తి, 22.6 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 2% షుగర్, 1% మినరల్స్, 0.6% పీచు పదార్థం, ఇంకా 0.1% క్రొవ్వులు ఉంటాయి. ఆలుగడ్డని చిప్స్ తయారీలో విరివిగా వాడుతూ ఉంటారు. పోషకాహార లోపం ఉన్నవారికి ఆలుగడ్డ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయ ఆహారంగా చెప్పుకోవచ్చు. ఆలుగడ్డ సాగుకు అనుకూలమైన వాతావరణం ఏమిటంటే చల్లని వాతావరణం అవసరమవుతుంది. పగటి ఉష్ణోగ్రత 25-30 డిగ్రీల సెంటిగ్రేడ్, ఇంకా రాత్రి ఉష్ణోగ్రత 15-20 డిగ్రీల సెంటిగ్రేడ్ బాగా అనుకూలంగా ఉంటుంది. నేలల విషయానికొస్తే మురుగునీటి సౌకర్యం గల ఇసుక లేదా ఎర్రగరప నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. నేల ఉదజని సూచిక 5.2-7 వరకు ఉండాలి. ఆమ్ల లక్షణాలు గల నేలలు, బరువైన నేలలు ఈ దుంపల పెరుగుదలకు అనుకూలంగా ఉండవు. ఇక పంటకాలం విషయానికొస్తే రబీ కాలం సాగు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆలుగడ్డ పంటను 3వ వారం నుంచి 2వ వారం వరకు కూడా నాటుకోవచ్చు. రకాలు కుఫ్రీ సూర్య, కుఫ్రీ లాలిమా, కుఫ్రీ బాద్షా, కుఫ్రీ సింధూరి, కుఫ్రీ చంద్రముఖి ఇవి ముఖ్యంగా చెప్పుకోవచ్చు. కుఫ్రీ సూర్య అయితే అధిక ఉష్ణోగ్రతలకు తట్టుకునే స్వల్పకాలిక రకం. ఇంకా దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు బాగా అనుకూలంగా ఉంటుంది. 80-90 రోజుల కోతకు వచ్చి ఎకరానికి 12-15 టన్నుల దిగుబడి ఇస్తుంది. ఇక కుఫ్రీ లాలిమా అయితే దుంపలు మధ్యస్థంగా గుంపుగా ఉంటాయి. 90 నుంచి 140 రోజుల్లో కోతకు వస్తుంది. ఇంకా ఎకరానికి 11 నుంచి 12 టన్నుల దిగుబడి ఇస్తుంది. ఇక కుఫ్రీ బాద్షా అయితే మొక్కలు మధ్యస్థంగా పాకే లక్షణాలు కలిగి ఉంటాయి. దుంపలు తెల్లగా గుండ్రంగా ఉండి 90 నుంచి 140 రోజుల్లోపు కోతకు వస్తుంది. కుఫ్రీ సింధూరి అయితే గుండ్రంగా కళ్ళు తక్కువగా ఉండి లోతుగా ఉంటాయి. 110 రోజుల్లో కోతకు వచ్చి ఎకరానికి 9 నుంచి 10 టన్నుల దిగుబడి ఇస్తుంది. ఈ పంట మన రాష్ట్రంలో సాగుకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. ఇక కుఫ్రీ చంద్రముఖి దుంప పైపొర గోధుమ రంగులో ఉండి కళ్ళు పైపైన ఉంటాయి. దుంప పెద్దదిగా ఉంటాయి. 90 నుంచి 100 రోజుల కోతకు వచ్చి ఎకరాకు 10 టన్నుల దిగుబడి ఇస్తుంది. ఈ రకాలే కాకుండా కుఫ్రీ జ్యోతి, కుఫ్రీ లిమా, కుఫ్రీ లవకర్, కుఫ్రీ చిప్సోనా 1, 2, 3 రకాలు కూడా మన రాష్ట్రంలో సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఇక నేల తయారీ గురించి తెలుసుకుంటే నేలను 5-6 సార్లు కలియదున్ని ఎకరాకు 10 నుంచి 12 టన్నుల పశువుల ఎరువు, ఇంకా పూర్తి భాస్వరం 1/3 వంతు యూరియా మరియు పొటాష్ నాగర దిక్కులో వేసి దున్ని చదును చేయాలి. 60 సెంటీమీటర్ల దూరంలో బోదెలు మరియు కాలువలు చేయాలి. ఇక విత్తనం విత్తన శుద్ధి గురించి తెలుసుకుంటే శీతల కిట్టంగులలో నిల్వ ఉంచిన విత్తన దుంపలను తీసి వాటికి 30 సెంటీమీటర్ల మందం పెంచకుండా నీడలో పెంచి 10 నుంచి 12 రోజుల పాటు ఆరనివ్వాలి. గాలి చొరబడటానికి 2-3 సార్లు విత్తన దుంపలను తిరగతిప్పాలి. పెద్ద సైజు దుంపలు శుభ్రంగా కడిగి 30 నుంచి 40 గ్రాములు ఉండేలాగా ముక్కలుగా కోయాలి. మొలకెత్తిన విత్తన దుంపలను నాటడానికి 1 నుంచి 2 రోజుల ముందు మాంకోజెప్ 1 లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కార్బన్ డిజమ్ కానీ కలిపి 30 నిమిషాలు నీటిలో ఉంచి విత్తన శుద్ధి చేసి నీడలో 24 గంటలు ఆరనివ్వాలి. మొలక శాతం పెంచడానికి దుంపలను 1 PPM జిబరలిక్ ఆమ్లం ద్రావణంలో 1 మిల్లీగ్రాములు లీటర్ నీటిలో గంటసేపు ఉంచి తర్వాత ఆరబెట్టాలి. ఇక విత్తే దూరం విషయానికి వస్తే మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరం, ఇంకా సాళ్ల మధ్య 60 సెంటీమీటర్ల దూరంలో బోదెలు చేసి నాటుకోవాలి. ఇక విత్తడం గురించి తెలుసుకుంటే తెగులు సోకని ఆరోగ్యమైన దుంపలు ఎన్నుకోవాలి. దాదాపు 30 నుంచి 40 గ్రాముల పరువు ఉండి 2-3 కళ్ళు ఉన్నటువంటి మొలకెత్తిన దుంపలను ఎన్నుకొని నాటుకోవాలి. ముక్కలు చేసిన విత్తన దుంపలు ఎకరానికి 6 నుంచి 8 క్వింటాల్ అవసరం ఉంటుంది. బోదెలకు ఒక పక్కగా కళ్ళు పైభాగం వైపు ఉండేటట్టుగా విత్తన దుంపలు నాటుకోవాలి. ఇక ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుంటే ఎకరాకు 64 నుంచి 80 కిలోల యూరియా, 32 నుంచి 40 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఇంకా 80 నుంచి 100 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను వేయాలి. ఎకరాకు 10 నుంచి 12 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దిక్కులో వేసి దానితో పాటుగా పూర్తి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఇంకా 1/3 వంతు నత్రజని, పొటాష్ వేసి దున్నాలి. నత్రజని ఇంకా పొటాష్ 2-3 సమభాగాలుగా చేసి అందులో ఒక భాగం ఆఖరి దిక్కులో వేసి రెండో భాగం దుంప నాటిన 30 రోజులకు వేసి మట్టి ఎగదోయాలి. మూడో భాగం నత్రజని పొటాష్లను దుంప నాటిన 50 రోజులకు నేలలో వేసి మట్టి ఎగదోయాలి. ఇక నీటి యాజమాన్యం గురించి అయితే దుంప నాటిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి. తర్వాత తడులు 3-4 రోజులకు ఒకసారి వాతావరణాన్ని బట్టి, నేలలో తేమను బట్టి నీటి తడులు ఇస్తూ ఉండాలి. ఇక అంతర కృషి గురించి చెప్పుకుంటే అభివృద్ధి చెందుతున్న దుంపలపై సూర్యరశ్మి పడితే దుంపలు ఆకుపచ్చగా మారిపోతాయి. కాబట్టి మొక్కల మొదళ్ల దగ్గర మట్టిని ఎగదోయాలి. మట్టి ఎగదోయటం మొదటి దుంప నాటిన 30 రోజులకు, 60 రోజులకు, 80 రోజులకు ఒకసారి చేయాల్సి ఉంటుంది. దుంపలు నాటిన 20 రోజులకు గడ్డి తీయించాలి. లేకపోతే దుంప విత్తిన 2-3 రోజుల్లో ఎకరాకు 1 లీటర్ అలాక్లోర్ పిచికారీ చేయాలి. ఇక పంట కోత విషయానికి వస్తే నేల పైభాగంలో మొక్కలు వాలిపోయి పసుపు వర్ణం నుండి గోధుమ వర్ణంగా మారిపోయి పడిపోతుంది. సాధారణంగా నాటిన 90 నుంచి 100 రోజులపు కోతకు సిద్ధమవుతుంది. చెట్టు మొదల దగ్గర దుంపను తవ్వి చూసి కూడా పంట కోత నిర్ధారించుకోవచ్చు. పంట కోతకు 10 రోజుల ముందు నీటి తడులు ఆపి దుంపల్ని అలాగే నేలలో ఉంచి పైన ఉండే మొక్కలను లేదా కొమ్మల్ని కొడవలతో కోసి 10 రోజులు ఆగాలి. ఆ తర్వాత మాత్రమే దుంపలకు తగలకుండా జాగ్రత్తగా గడ్డపారుతో తవ్వి నీడలో ఆరబెట్టి తర్వాత నిల్వ చేయాలి. ఎకరానికి 10 నుంచి 15 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక దుంపల్ని 1 నుంచి 2 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 90% తేమ ఉండేలాగా నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సస్యరక్షణ గురించి తెలుసుకుంటే ఆలుగడ్డ సాగులో వచ్చే కొన్ని ముఖ్యమైన పురుగులు, తెగుళ్ళ గురించి మాట్లాడుకుందాం. దుంప తొలిచే పురుగు, తెల్లనల్లి, ఆకు తినే పురుగులు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దుంప తొలిచే పురుగు విషయానికి వస్తే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పుడు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మన రాష్ట్రంలో ఈ పురుగు ఉధృతి చాలా తక్కువగా ఉంది. ఈ పురుగు ప్రభావం మొదలైన వెంటనే గోడౌన్లో నిల్వ చేసినప్పుడు అధికమవుతుంది. ఈ పురుగు తొలిచిన దుంపలు గుల్లపారి పుచ్చిపోతాయి. దీని నివారణకు ఏం చేయాలంటే దుంపలను బయటపడనివ్వకుండా ఎప్పటికప్పుడు బోదలు పైకి మట్టి ఎగదోస్తూ ఉండాలి. పురుగు ఆశించిన దుంపల్ని ఏరి నాశనం చేయాలి. ఇక పొలంలో పురుగులను అరికట్టడానికి లీటర్ నీటికి 3 గ్రాముల కార్బరిల్ మందును ఎకరానికి 600 గ్రాములు, 200 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. గోడలో నిల్వ చేసేటప్పుడు సంచులపై మలాథీరాన్ 3 మిల్లీలీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక తెల్లనల్లి నివారణకు ఏం చేయాలంటే లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్ల ట్రైజోఫాస్ కలిపి పిచికారీ చేయాలి. అదే ఆకు తినే పురుగులు అయితే ఉన్నట్టయితే దీని నివారణకు లీటర్ నీటికి ప్రొఫెనాపాస్ 2 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక తెగుళ్ళ విషయానికి వస్తే మెజాయిక్ తెగులు, ఇంకా బ్యాక్టీరియా కుళ్ళు తెగులు, ఇంకా ఆకుమాడు తెగులు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాయి. మెజాయిక్ తెగులు గురించి తెలుసుకుంటే రసం పీల్చే పురుగులు ముఖ్యంగా పేను, తెల్లనల్లి ద్వారా వ్యాప్తి చెందే ఈ వైరస్ వల్ల ఆకులు కురుచబారిపోతాయి, మొక్క ఎదుగుదల తగ్గుతుంది. దీని నివారణకు ఏం చేయాలంటే టైమెథోయాట్ 2 మిల్లీలీటర్లు లేదా పిఫ్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. బ్యాక్టీరియా కుళ్ళు తెగులు గురించి తెలుసుకుంటే బ్యాక్టీరియా ముఖ్యంగా దుంపల వల్ల వ్యాప్తి చెందుతుంది. ఇది ఆలుగడ్డే కాకుండా మిరప, వంగ, టమాటా ఇంకా అరటిని కూడా ఆశిస్తూ ఉంటుంది. దీని నివారణకు తెగులు సోకని దుంపలను నాటడం ద్వారా కొంతవరకు నివారించుకోవచ్చు, లేదా బ్లీచింగ్ పౌడర్ ఎకరానికి 8 కిలోల చొప్పున నీటిలో కలిపి మొక్కల మొదల దగ్గర పోయడం ద్వారా కూడా ఈ తెగులను అరికట్టవచ్చు. ఇక ఆకుమాడు తెగుల విషయానికి వస్తే ఆకులు కొమ్మల మీద నల్లరంగు మచ్చలు కనిపిస్తాయి. తీవ్ర దశలో మొక్కలు ఎండిపోయి వాలిపోతాయి. మొక్కల మొదళ్ల దగ్గర మెత్తబడి మొక్క నేలపై వాలిపోతుంది. దీని నివారణకు టైతెంజెట్ 78ని 2 గ్రాములు లేదా క్లోరోథయనిల్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి నాటిన 30 రోజుల తర్వాత 8 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. సుమారు 5-6 సార్లు పిచికారీ చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా ఎర్వినియా కరటోవరా అనే శిలీంధ్రం వల్ల వ్యాప్తి చెందే కుళ్ళు తెగులు వల్ల మొక్కలు మొలకెత్తిన 15 రోజులకే వడిలిపోతూ ఉంటాయి. దుంపలు తయారైన తర్వాత ఆశిస్తే అవి కుళ్ళిపోతాయి. దీని నివారణకు 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్, ఇంకా 3 గ్రాముల స్ట్రైప్టోమైసిన్ని 10 లీటర్ల నీటిలో కలిపి 30 నిమిషాలు ఉంచి నాటితే ఈ తెగులను అరికట్టవచ్చు. ఇక లేట్ బ్లైట్ తెగులు గురించి అయితే ఈ తెగులు ఆశించినప్పుడు ఆకులపై ముదురు గోధుమ రంగులో మచ్చలు ఏర్పడి ఉత్పత్తి అధికమైనప్పుడు అవి కలిసిపోయి ఆకు అంతా ఎండిపోయినట్లుగా అయిపోయి రాలిపోతాయి. ఈ తెగులు కొమ్మలు, దుంపలను కూడా ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. వీటి నివారణకు లీటర్ నీటికి మాంకోజెప్ 2.5 గ్రాములు లేదా క్లోరోథయోనిల్ 2 గ్రాములు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ బంగాళాదుంప పంటకి మంచి గిరాకీ ఉంటుంది కాబట్టి రైతులు ఈ పంటను సాగు చేసుకోవడం ద్వారా మంచి లాభాలను గడించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే బంగాళాదుంప సాగులో మంచి దిగుబడి తీసుకోవచ్చు.
4: వ్యవసాయ సూచనలు విన్నారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 రెయిన్బో ఎఫ్ఎం. ప్రసార విశేషాలు, ఈనాటి కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
2: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
0: ప్రసార విశేషాలు 7:15 సినీ గీతాలు, 7:30 ఫీఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ ఇన్ ఇంగ్లీష్ ట్రాన్స్మీటర్లో వినవచ్చు. అనంతరం సినీ గీతాలు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమర్పణ. 8:00 టాక్ ఇన్ ఇంగ్లీష్ టాలరెన్స్ ప్రజెంట్ నీడ్ ఆఫ్ ద సొసైటీ. టాక్ బై డాక్టర్ జి అనిత. సినీ గీతాలు. 8:40 దేశభక్తి గీతం. 8:45 విజయవాడ కేంద్ర విజయవాడ ఏ కేంద్ర కార్యక్రమాలు రిలే. 11:13 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు రిలే వింటారు. ఈ పూట కార్యక్రమాల వివరాలు విన్నారు.
3: వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.

0: ఎవరు అనన్య ప్రేమికులైన నా భక్తులై పరమేశ్వరుడనగు నన్ను నిరంతరము స్మరించుచు నిష్కామభావముతో భజించుచుందురో, నిరంతరము చింతించుచుందురో, అట్టివారల యోగక్షేమములను నేనే స్వయముగా ప్రాప్తింపజేయుదును.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి, వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం ప్రతిరోజూ ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం. భగవద్గీత పారాయణం

0: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 రెయిన్బో ఎఫ్ఎం. ఇప్పుడు సమయం 7:05 కా వస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తా ప్రసారం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సమాజ శ్రేయస్సు కోసం ఆయుర్వేదంలో సరికొత్త సాంకేతికతలు అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. దేశీయ సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం వల్ల దేశంలోని రైతులు, ఎంఎస్ఎంఈలకు సరికొత్త ప్రోత్సాహం లభిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఫిఫా వరల్డ్ కప్లో భాగంగా అమెరికాలోని అట్లాంటాలో ఈ రాత్రి జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. సమాజ శ్రేయస్సు కోసం ఆయుర్వేదంలో సరికొత్త సాంకేతికతలు అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన సౌశ్రుతం 2026 ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేదం, యోగాలను ప్రపంచ వేదికపై సరికొత్త శక్తితో నిలిపిందని అన్నారు. ఆయుర్వేద చికిత్సను శాస్త్రీయ ప్రమాణాలతో అభివృద్ది చేయడంపై ముర్ము హర్షం వ్యక్తం చేశారు. డిజిటల్ ఆరోగ్య సమగ్రత, ఆధునిక పరిశోధనల ద్వారా ఆయుర్వేదానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
2: ముజే ఏ జానకార్ ప్రశంతా హుయే కి ఆయుష్ మంత్రాలయ డబ్ల్యూహెచ్ఓ కే మాధ్యమ సే ఉన్కే సాథ్ మిల్కర్ ఆయుర్వేదిక్ స్వాస్థ్య సేవా కే వైశ్విక మానకీకరణ కో మజబూత్ కర్నే కే లియే సక్రియ రూప్ సే కామ్ కర్ రహే హై. స్టాండర్డైజ్డ్ డాక్యుమెంటేషన్, డిజిటల్ హెల్త్ ఇంటిగ్రేషన్ ఔర్ ఆధునిక విజ్ఞాన్ కి అనుసంధాన్ టెక్నికో కా సమ్యక్ ఉపయోగ కర్నే సే ఇస్ ప్రాణీ కి వ్యాపక వైశ్విక స్వీకృతి కో బల్ మిలేగా.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ వారణాసి నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించి పట్టణ రవాణాను మెరుగుపరచడానికి 2 భారీ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు.
3: पहला है वरुणा नदी के किनारे किनारे कंप्लीट 6 लेन और 4 लेन एलिवेटेड कॉरिडोर 43 किलोमीटर इसकी लेंथ है 10,998 करोड़ रुपीस की इसकी इन्वेस्टमेंट आएगा और करीब करीब 4 साल में कंप्लीट होगा. दूसरा है गंगा जी के साथ साथ कंप्लीट 6 लेन का एलिवेटेड कॉरिडोर 46 किलोमीटर का ये होगा 14,448 करोड़ रुपीस का बनेगा.
1: देशीय सेमीकंडक्टर रंगानी बलोपेतन చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పాదకతను భారీగా పెంచడం కోసం రాబోయే 5 ఏళ్ల కాలానికి గాను 62,500 కోట్ల రూపాయల బడ్జెట్ వ్యయంతో ప్రత్యేక పథకాన్ని ఆమోదించారు. ఈ పథకం ద్వారా సుమారు 39,00,000 కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఉత్పత్తి జరగడమే కాకుండా దాదాపు 60,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
3: इन 10 वर्षों में एक मैसिव चेंज आया इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग में. 7 गुना मैन्युफैक्चरिंग बढ़ी, प्रोडक्शन बढ़ा और 11 गुना एक्सपोर्ट बढ़ा 2014 के कंपैरिजन में. और भारत जो मोबाइल फोन इम्पोर्टर था आज नेट एक्सपोर्टर बन गया है और सेकेंड लार्जेस्ट मैन्युफैक्चरर बन गया.
1: రైల్వే రవాణా రంగంలో ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 4 జిల్లాల పరిధిలో సుమారు 3,907 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 145 కిలోమీటర్ల మేర నెట్వర్క్ను విస్తరించే 2 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్దిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026 కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధానం దేశంలో నూతన గ్యాస్ ఆధారిత యూరియా ఉత్పాదక యూనిట్ల స్థాపనను ప్రోత్సహిస్తుంది. భారతదేశాన్ని అంతర్జాతీయ నైపుణ్య కేంద్రంగా మార్చడానికి నమ్మకం, నాణ్యత, నిరంతర అభ్యసనంతో కూడిన వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి జయంత్ చౌదరి చెప్పారు. న్యూఢిల్లీలో ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం, 2026 వేడుకలు, స్కిల్ ఇండియా మిషన్ 11వ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మన శ్రామిక శక్తిని కేవలం దేశీయ అవకాశాల కోసమే కాకుండా అంతర్జాతీయ కార్మికుల కోసం సిద్దం చేయడంలో దేశానికున్న నిబద్దతను ప్రతిబింబిస్తుందని మంత్రి పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా నైపుణ్యాల శిక్షణను కేవలం ఉపాధి పొందే మార్గంగానే కాకుండా నిరంతర అభ్యాసనంలో ఒక ముఖ్యమైన భాగంగా చూడాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఈరోజు నుంచి అమల్లోకి వచ్చింది. దీంతోపాటు సామాజిక భద్రతా ఒప్పందం కూడా అమల్లోకి రావడం వల్ల బ్రిటన్లో పనిచేసే భారతీయ వృత్తి నిపుణుల పోటీతత్వం మరింత బలోపేతం కానున్నాయి. ఈ చారిత్రాత్మక ఒప్పందం ద్వారా యూకే మార్కెట్లో 99% భారతీయ ఎగుమతులకు సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. ఈ ఒప్పందాల వల్ల మార్కెట్ ప్రాప్యత గణనీయంగా విస్తరిస్తుందని, వస్తుసేవల వాణిజ్యం బలోపేతమవుతుందని, అలాగే వృత్తి నిపుణుల సులభతర ప్రయాణానికి దోహదపడుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. ఈ సమగ్ర ఒప్పందం వల్ల దేశంలోని రైతులు, యువ పారిశ్రామికవేత్తలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సరికొత్త ప్రోత్సాహం లభించడంతో పాటు పలు కీలక రంగాలు యూకే మార్కెట్లో పటిష్టమైన స్థానాన్ని పొందుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన మొదటి రోజే భారత్ నుండి 140 మిలియన్ల విలువైన వస్తువులు బ్రిటన్కు ఎగుమతవుతున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ఈ ఒప్పందం 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఉందన్నారు. ఇది ఇరు దేశాల మార్కెట్లలో సరికొత్త అవకాశాలు కల్పిస్తుందని, వస్తువుల వ్యాపారంతో పాటు సేవా రంగానికి కూడా ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. భారత్ యూకే మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమల్లోకి రావడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ద్వారా టెక్స్టైల్స్, లెదర్, ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మాసూటికల్స్, ఎంఎస్ఎంఈ వంటి రంగాలతో కలిపి 99% భారతీయ ఎగుమతులకు సుంకం లేని మార్కెట్ ప్రాప్యత లభిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాలోని అట్లాంటాలో జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు జరిగిన మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్పై 2-0 తేడాతో గెలిచిన స్పెయిన్ ఫైనల్కు చేరుకుంది. జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జమ్మూలోని భగవతీనగర్ యాత్రీ నివాస్ను సందర్శించి అమరనాథ్ యాత్ర ఏర్పాట్లను సమీక్షించారు. యాత్రికులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా రిజిస్ట్రేషన్, వసతి, ప్రయాణ సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే స్థానిక హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఒడిశాలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు, అలాగే అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతోపాటు ఈశాన్య భారతదేశం, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్లలోని కొన్ని ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలను కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ వెంకయ్య చౌదరి భక్తులకు విజ్ఞప్తి చేశారు. నకిలీ ప్లాట్ఫారంల ద్వారా భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే సోషల్ మీడియా ప్రచారాలు, అక్రమ దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సమాజ శ్రేయస్సు కోసం ఆయుర్వేదంలో సరికొత్త సాంకేతికతలు అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. దేశీయ సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాలోని అట్లాంటాలో ఈ రాత్రి జరిగే రెండవ సెమీఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనా ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
0: మీరు వింటున్నారు 102.2 రెయిన్బో ఎఫ్ఎం. చిత్రగీతాలు వింటారు. ముందుగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ చిత్రానికి సోను నిగమ్, రాహుల్ నంబియార్ పాడిన పాట.

ఇంత చేసిన తర్వాత ఏమాలోచిస్తున్నారు? ఏమాలోచిస్తున్నారు? ఏం మిగిలింది మీకు? మీ తల్లి కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ నాన్న కావచ్చు, మీ చెల్లెలు కావచ్చు, మీ ఆత్మీయుల్లో ఎవరైనా కావచ్చు, హింసను విడనాడండి, హింసను విడనాడండి. ఎవరికోసం? ఎందుకు? హింస జోలికి వెళ్ళకండి. హింస మిమ్మల్ని తినేస్తుంది.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. సమయం 7:30 కావడానికి ఇంకొక 1.5 మినిట్ ఉంది. ఫీఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ ఇంగ్లీష్లో 1-2 మినిట్స్ పాటు ట్రాన్స్మిటర్లో వినవచ్చు. అదే సమయంలో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో సినీ గీతాలు వినవచ్చు.

0: వికసిత్ భారత్ గ్యారంటీ పర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విధి విధానాల గురించి ధర్మవరం క్లస్టర్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ పి వెంకట చలపతి గారితో పరిచయం.
1: భారత ప్రభుత్వం వారు ప్రజల కోసం చాలా పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. చాలా పథకాలని చాలామంది ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. అందులో రైతులకు సంబంధించి కొన్ని, తర్వాత నిరుద్యోగులకు సంబంధించి కొన్ని, ఉద్యోగస్తులకు సంబంధించి కొన్ని, మిగతా వర్గాల వారికి సంబంధించి కూడా కొన్ని పథకాలు ఉన్నాయి. మరి ఒకప్పుడు అంటే దాదాపుగా 20 సంవత్సరాల క్రితం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది 2005 సంవత్సరం ఆగస్టు నెల 25వ తేదీ భారత రాజ్యాంగం ద్వారా అమల్లోకి వచ్చింది. మరి దాని ముఖ్య ఉద్దేశం ఏమంటే గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో భారత ప్రభుత్వం వారు అప్పుడు ఆ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి దాదాపుగా ఇప్పుడు 2026వ సంవత్సరం అంటే దాదాపుగా 20 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు ఏదైతే భారత ప్రభుత్వం ఉందో ఈ భారత ప్రభుత్వం వారు గౌరవనీయులు మరి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో అంటే 2025వ సంవత్సరంలో విబీజీ రామ్జీ అనే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి విబీజీ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్, దీని పూర్తి పేరు. మరి ఈ విబీజీ రామ్జీ వచ్చిన తర్వాత దీని యొక్క ఉద్దేశాలు ఏమి, ఇది ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది అన్న విషయాలు ఈరోజు మనకు తెలియజేయడానికి మన ఆకాశవాణి కేంద్రంలో ఉన్నారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం క్లస్టర్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ పి వెంకట చలపతి గారు. మరి వారిని అడిగి ఈ చట్టం ఉద్దేశం ఏమి, మరి ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అన్న విషయాలు వారిదైన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీ పి వెంకట చలపతి గారు.
2: నమస్కారం సార్. ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారములు.
1: వెంకట చలపతి గారు, ఇప్పుడు విబీజీ రామ్జీ అనే ఒక చట్టం 2025లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది, మరి దాని యొక్క ఉద్దేశం చెప్పండి.
2: భారత ప్రభుత్వం 2025 సంవత్సరంలో దీన్ని చట్టరూపంగా చేసింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనే చట్టాన్ని తీసుకుని వచ్చింది.
1: దీన్ని సింపుల్ గా
2: విబీజీ రామ్జీ అని ఒక సింపుల్ గా చెప్పడం జరుగుతుంది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంటే మనకు స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల సందర్భంగా వికసిత్ భారత్ ప్రోగ్రామ్ లో భాగంగా మన గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చేసిన దాంట్లో భాగంగా ఈ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనేది వచ్చిందన్నమాట. సో దీంట్లో అంటే 2047కు వికసిత్ భారత్ ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో ఆ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు గ్రామీణ ప్రజల ఆర్థిక స్థితిగతులను కూడా మార్చి వాళ్ళని ఉన్నతులుగా చేయాలని చెప్పేసి ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
1: సరే వెంకట చలపతి గారు, ఇది 2025 డిసెంబర్లో అయితే చట్టంగా రూపాంతరం చెందింది, అంటే ఎప్పటి నుంచి అమలవుతా ఉందంటారు?
2: ఇప్పుడు ఇది 1వ తారీఖు నుంచి 2026 సంవత్సరం నుంచి ఇది విబీజీ రామ్జీ అమల్లోకి వస్తుంది. చట్టం కూడా 5వ తారీఖున జూన్ 5, 2026న రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మనకు 1 జూలై నుంచి 1వ తారీఖు 2026 నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇప్పుడు మొత్తం మన
1: అమలు చేయబడ్డది
2: మన స్టేట్ లో.
1: ఇప్పుడు ఏదైతే ఇంతకు ముందు ఉన్నాయో అవన్నీ దీంట్లోకి
2: మార్పులు చెందాయి.
1: సరే వెంకట చలపతి గారు, ఈ చట్టం ద్వారా మరి కొన్ని అమలు చేయబడ్డాయి, ఇంకా ఏమైనా కొన్ని కొత్తవి ఏమైనా చేర్చబడ్డాయా?
2: ఇప్పుడు ఈ చట్టం ద్వారా మనకు 125 రోజులు విబీజీ రామ్జీ ఈ చట్టం కింద ప్రతి కుటుంబానికి ఇంతకుముందు 100 డేస్ ఇచ్చేవాళ్ళు.
1: 100 రోజులు ఉండేది,
2: ఇంతకుముందు 100 రోజులు ఉండేది కుటుంబానికి. ఇప్పుడు 125 రోజులు అదనంగా 25 రోజులు
1: పెంచడం జరిగింది.
2: సో అదనంగా వాళ్లకు దాదాపు ఇప్పుడుండే రేట్ ప్రకారం 7500 పైన ఒక కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది. తద్వారా వాళ్ళ వినియోగ శక్తి కూడా పెరుగుతుంది.
1: అంటే ఇది అంటే 25 రోజులు అంతకంటే
2: తర్వాత ఇంకా దీంట్లో ముఖ్యంగా ఏమంటే పీక్ సీజన్ లో రైతులకు పనులు ఉన్నప్పుడు ఈ చట్టాన్ని ఒక 60 రోజులు సంవత్సరంలో 60 రోజులు నిలుపుదల హాలిడే ప్రకటించడం జరిగింది చట్ట ప్రకారం. అదొకటి. మూడోది వచ్చి ఈ చట్టంలో ఇప్పుడు అలవెన్స్ కూడా ఇస్తా ఉన్నారు. అంటే మనం 15 రోజులు వాళ్ళకి పని కల్పించాలి, ఆ పని కల్పించలేనప్పుడు వాళ్ళకు అలవెన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది.
1: ఇవన్నీ మార్పులు చేశారు.
2: అదేవిధంగా అంటే ఎదుముందు ఉన్నా కానీ ఇంత అమలు కాలేదు, ఇప్పుడు అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డిలే వాళ్ళకి పేమెంట్ కూడా, వేజెస్ పేమెంట్ కూడా కూలీలకు అంటే పని ముగించిన 15 రోజులకి వాళ్ళ వేతనం వాళ్ళ అకౌంట్లకి చేరాలి. ఒకవేళ చేరకపోతే కాంపెన్సేషన్ చెల్లించడం జరుగుతుంది.
1: ఇవన్నీ మార్పులు చేయాలి.
2: మార్పులు ఒక 4-5 మార్పులు. అదేవిధంగా ఫండ్ కూడా ఇంతకుముందు మొత్తం 90% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది, 10% స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు అట్లా కాకుండా 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 40% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది మన స్టేట్ వరకు.
1: అంటే ఫండ్స్ అలొకేషన్ కూడా కొద్దిగా చేంజ్ అయ్యింది.
2: ఫండ్స్ అలొకేషన్ కూడా ప్రతి దాంట్లో 60-40 రేషియో ఉంటుంది.
1: సరే వెంకట జలపతి గారు, మరి అన్ని కార్యక్రమాలు బాగానే ఉన్నాయి, ఎందుకంటే ఈ కొత్తది ఏదైతే ప్రవేశపెట్టారో విబీజీ రామ్జీ అనే పథకం ద్వారా మరి 25 రోజులు పెంచడం జరిగింది. పని అయిపోతేనే వెంటనే వాళ్ళకి అకౌంట్లోకి అమౌంట్ కూడా వేస్తూ ఉన్నారు. మరి రైతులకు సంబంధించి ఏదైతే పనులు ఉన్నప్పుడు కూడా హాలిడే ప్రకటించారు, ఎందుకంటే ఇంతకుముందు కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేది. అంటే రైతులకు సంబంధించి మంచి పని చేశారు. తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు సంబంధించి దీంట్లో ఏమైనా ఉన్నాయా వాళ్ళకి ఉపయోగపడే కార్యక్రమాలు?
2: సో వాళ్ళకి రైతులకు ఉపయోగ చిన్న చిన్నకారు రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చాలా ఉన్నాయండి. దీంట్లో ముఖ్యంగా మనం హార్టికల్చర్ పండ్ల తోటల పెంపకం ఇస్తున్నాం. దాదాపు స్టేట్లో 2.5 ఎకరా వరకు మ్యాక్సిమం 25 సెంట్ల నుంచి 2.5 ఎకరా వరకు ఆ రైతు కోరుకున్న ఉద్యాన పంటలు అంటే మామిడి, చీని, జామ ఈ విధంగా అన్ని చెట్లు కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. విత్ వాటరింగ్, దానికి సంబంధించి నీళ్లు పోయడం కానీ కలుపు తీయడం కానీ వీటన్నిటికి కూడా మెయింటెనెన్స్ కూడా 3 ఇయర్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది.
1: సరే వెంకట చలపతి గారు, మరి రైతులు ఈ పథకాన్ని పొందాలంటే మరి ఎవరిని కలవాల్సి ఉంటుంది, ఏమేమి వాళ్ళు తీసుకురావాల్సి ఉంటుంది అంటారు?
2: రైతులు వచ్చి అక్కడ గ్రామస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటాడు, చేతుల సహాయకుడు, అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ ఉంటారు. అంతేకాకుండా మండల స్థాయిలో ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉంటారు, ఎంపీడీఓ గారు ప్రోగ్రామ్ ఆఫీసరు. అదేవిధంగా వాళ్ళ సిబ్బంది ఏపీఓ, ఈసీలు ఉంటారు. అవి ఎక్కడైనా కానీ వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత వీళ్ళు ఆ భూమి పరిశీలన చేసి ఆ చెట్లు ఏవైతే అనుకూలంగా ఉంటాయో అవన్నీ వాళ్ళకి రైతుకు కూడా సలహాలు ఇచ్చి ఆ చెట్లు ఇచ్చేదానికి, ఆ మొక్కలు పెంచుకునేదానికి అవకాశం కల్పిస్తారు. పిట్టింగ్ తీసేదానికి, గుంతలు తీసేదానికి కానీ దానికి మొత్తం అంతా మనం ప్రభుత్వం నుంచి అవన్నీ కూలీల ఖర్చులు పోతుంది. పిట్టింగ్ అంతా రైతు ఏదైతే పెట్టుకున్నాడో చెట్లు తెచ్చుకోవడం కానీ దాన్ని చూసుకోవడం కానీ ఇవన్నీ చేసే దానికంతా కూడా మనం ఆయన అకౌంట్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుంది.
1: అంటే ఇది 3 సంవత్సరాల వరకు ప్రభుత్వం వారే ఆయనకు చేదోడువాదోడుగా ఉంటారు.
2: ఉంటుంది. కొన్ని పంటలకు 2 ఇయర్స్, కొన్ని పంటలకి
1: 3 ఇయర్స్. సరే వెంకట చలపతి గారు, 3 సంవత్సరాల వరకు ఇస్తామని చెప్తూ ఉన్నారు కదా పండ్ల తోటలకు సంబంధించి, ఇప్పుడు ఇంకా తక్కువ డ్యూరేషన్ పంటలు ఏమైనా ఉన్నాయంటారా?
2: తక్కువ డ్యూరేషన్ పంటలు అంటే ఇప్పుడు మనం పూల మొక్కలు ఇలాంటి వాటికి కొంత తక్కువ డ్యూరేషన్ ఉంటుంది. అదేవిధంగా మునగకాయలు ఇట్లాంటివన్నీ కూడా అవి కూడా తక్కువ ఉంటుంది డ్యూరేషన్.
1: మునగ పంటకు కూడా తక్కువ
2: తక్కువ ఉంటుంది. మిగతా వాటి అన్నిటికీ కూడా మామిడి, చీని ఇట్లా మన రెగ్యులర్గా ఉండే పంటలకంతా కూడా
1: 3 సంవత్సరాలు
2: మెయింటెనెన్స్ మనం ఇస్తాం.
1: ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఇంకా వాళ్ళు చూసుకోవాలి,
2: చూసుకోవచ్చు, వాళ్ళకే లబ్ధి చేకూరుతుంది. చాలా మంది లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బాగా చేసుకుంటున్నారు, ఆర్థికంగా కూడా బాగా చాలా మంది కూడా అభివృద్ధి చెందినారు. మరి ఇప్పుడు కూడా ఇంకా అభివృద్ధి అవుతుంది.
1: సరే వెంకట చలపతి గారు, బోర్లు వేసుకుని నీటి ఆధారంగా చేసుకునే వాళ్ళకైతే ఇది వర్తించదు అంటారా?
2: వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అంటే ఇంతకుముందు డ్రైలాండ్ హార్టికల్చరే ఉండేది, ఇప్పుడు వాటరింగ్ కూడా ఉండదు.
1: అంటే ఈ విబీజీ రామ్జీ చట్టం ద్వారా వచ్చింది.
2: ఇంతకుముందు కూడా ఉంది, ఇప్పుడు ఉంది.
1: అంటే 2.5 ఎకరాలు కంపల్సరీ ఉండాలి
2: ఇప్పుడు.
1: ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు
2: కుటుంబానికి 2.5 ఎకరాలు ఉండే వాళ్ళంతా దీనికి ఎలిజిబుల్ కింద వస్తే.
1: ఒక కుటుంబానికి మాత్రమే, కుటుంబానికి ఒకరికి మాత్రమే,
2: ఒకరు కానీ ఇద్దరు కానీ ఒక జాబ్ కార్డ్ హోల్డర్కి మనం 2.5 ఎకరాల వరకు ఇస్తాం.
1: సరేనండి. ఇప్పుడు మరి రైతులకు కూడా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంది.
2: ఇంతకాకుండా మనం ఫారం ప్లాంట్స్ కానీ రైతు చుట్టూ చెట్లలో ఏదన్నా చెట్లు పెట్టుకుంటామని టెంకాయ చెట్లు పెడతారు గెట్లల్లో అట్లా మామూలుగా, అవి కూడా ఇస్తారు. గట్ల వెంబడి పొలం వెంబడి టెంకాయ చెట్లు పెట్టుకుని కూడా ఇస్తారు. సో ఏ ఆ విధంగా మనకు రైతు ఫారం పాండ్ వాటర్ తగ్గినాయి ఒక ఫారం పాండ్ చేయడం కానీ ఈ విధంగా రైతుకు ఉపయోగపడే ట్రెంచెస్ చుట్టూ ట్రెంచ్ ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది రైతుకి.
1: రైతుకైతే చాలా ఉపయోగకరంగా
2: ఉపయోగకరంగా ఉంటుంది.
1: అంటే రైతు సోదరులు ఉపయోగించుకోవాలి.
2: ఈ సోదరులు ఉపయోగించుకున్నారు, చాలా మంది కూడా బాగా చేసుకున్నారు, కూడా మంచి లబ్ధి పొందినారు.
1: మరి ఇంకా ఏమేమి మార్పులు చేశారంటారు ఈ బీజీ రామ్జీ చట్టం ద్వారా?
2: బీజీ రామ్జీలో ఇప్పుడు మనం అనుకున్నట్లు ఒక 5 రకాల మార్పులు, మిగతా కూడా అంటే ఇప్పుడు అకౌంటబిలిటీ దానికి సంబంధించిన రికార్డ్స్ మెయింటెనెన్స్ కానీ ఇంకోటి కానీ అవన్నీ కూడా దీంట్లో చేయడం జరిగింది. తర్వాత ఎన్ఎంఎన్ఎస్ యాప్ అని ఒకటి పెట్టడం, తర్వాత ఖచ్చితంగా ప్రొద్దున మళ్ళీ తర్వాత 2 టైమ్స్ ఫోటో తీసి అవి చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది. అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో పని దగ్గర కూడా పని ఇప్పుడు డ్రోన్ కెమెరాస్ ద్వారా కూడా పని ఎంత జరుగుతుంది ఏమనేది కూడా అది కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంది.
1: ఇప్పుడు అంతా కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తుంది,
2: టెక్నాలజీ ఉపయోగించుకొని పారదర్శకంగా అదేవిధంగా బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరు కూడా పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది క్షేత్ర స్థాయిలో.
1: మరి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, ఇప్పుడు చాలా విషయాలు మీరు తెలియజేశారు. అంటే మామూలు ప్రజలకు ఏం చేస్తున్నారు, గ్రామీణులకు ఏం చేస్తున్నారు, అలాగే రైతులకు కూడా ఏం చేస్తున్నారు, నిరుద్యోగులకు ఏమన్నా ఉందా దీంట్లో?
2: బట్ ఎవరైతే 25 డేస్ అనుకుంటున్నారో ఆ కుటుంబం సభ్యులు ఎవరైనా చదువుకుని ఉంటే వాళ్లకు ట్రైనింగ్స్ ఇస్తారు, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇచ్చి ఆ కుటుంబ సభ్యులకి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి కొన్ని కోర్సులు ఉచితంగా భోజనాలు అన్ని అరేంజ్ చేస్తూ కోచింగ్ ఇస్తూ ఆ కుటుంబాల్లో ఉండే పిల్లలకి వాళ్ళ శక్తి మీద వాళ్ళు నిలబడేటట్లుగా చేస్తూ ఉన్నారు. అది కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది.
1: అంటే ఎవరైనా నిరుద్యోగులు ఉంటే కూడా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు,
2: ప్రోగ్రామ్స్ ఇస్తారు. అదే విధంగా కమ్యూనిటీ డెవలప్మెంట్ కూడా, అంటే మన గ్రామాలు అభివృద్ధి అనేది కూడా దీంట్లో ఇంపార్టెంట్. గ్రామాల అభివృద్ధి అంటేనే మనకు స్కూల్ బిల్డింగ్స్ అంగన్వాడీస్ మెయిన్ విద్యా కాబట్టి దానికి సంబంధించిన అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ తర్వాత టాయిలెట్స్ కానీ తర్వాత కిచెన్ సెట్స్ కానీ స్కూళ్ళల్లో అవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన అంగన్వాడీ సెంటర్స్లో కూడా ఎక్కడైనా అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ, అదేవిధంగా మహిళలకు సంబంధించి SHG మహిళలకు సంబంధించి వాళ్ళకు కూడా ఒక బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్ బిల్డింగ్ ఏర్పాటు చేయడం కానీ.
1: బాగుందండి పి వెంకట చలపతి గారు. మరి ఏదైతే ఇంతకుముందు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉన్నదో దాని తర్వాత వచ్చిన ఏదైతే అంటే VBG రామ్జీ 2025 చట్టం

0: మరి విధి విధానాలు ఏమి, అందులో మరి ఎవరెవరికి ఏమేమి ప్రయోజనాలు కలుగుతూ ఉన్నాయి, విబీజీ రామ్జీ చట్టం తీసుకురావడం ద్వారా భారత ప్రభుత్వం మరి 2047 సంవత్సరానికి వికసిత్ భారత్ ఏ విధంగా కొనసాగుతుంది అన్న విషయాలు, చాలా విషయాలు తెలియజేశారు సార్. నమస్కారం.
1: నమస్కారం సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో విబీజీ రామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ పర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విధి విధానాల గురించి ధర్మవరం క్లస్టర్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ పి వెంకట చలపతి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
4: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమం విన్నారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ఆయుర్వేదం, యోగా ప్రపంచస్థాయిలో ఆదరణ పొందుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత్ బ్రిటన్ దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఇరుపక్షాలకు ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో సెమీకండక్టర్ వ్యవస్థను బలోపేతం చేయడానికి 127,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుతో సెమీకాన్ 2.0 పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలలో జరిగే చర్చలు సుపరిపాలనకు దోహదపడతాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆయుర్వేదం, యోగా ప్రపంచస్థాయిలో ఆదరణ పొందుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సంస్కృతం 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అంతర్జాతీయ సహకారంతో ఆయుర్వేద శస్త్రచికిత్స రంగం మరింత బలోపేతమవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయుర్వేద శస్త్రచికిత్స ప్రాచీన సంప్రదాయాన్ని శాస్త్రీయ ప్రమాణాలతో కొనసాగించే ప్రయత్నాల పట్ల రాష్ట్రపతి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రామాణీకరణతో ఆయుర్వేద ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పనిచేస్తోందని ద్రౌపది ముర్ము వెల్లడిస్తూ,
1: భారత సర్కార్ని ఆయుర్వేద ఔర్ యోగ కో బిశ్వ పటల్ పర్ నయీ ఊర్జా కే సాథ ప్రతిష్ఠిత కియా హై. ముజే యే జానకర్ ప్రశంసా హుయీ హై కి సర్కార్ శల్య చికిత్సా కి ఇస్ ప్రాచీన పరంపరా కో భీ వైజ్ఞానిక కసౌటియో కే సభీ మానవకో పర్ సఫల్ కర్నే కే లియే ప్రయాస్ కర్ రహీ హై. కేవల సర్కార్ ప్రయాస్ కర్నే సే నహీ హోగా, సభీ మానవ సభీ ప్రత్యేక మనుష్య ఇసి దిశా మే సోచనా చాహి. కేవల ఆయుర్వేద చికిత్సా కే లియే నహీ మానవతా కే జిందగీ కే లియే భీ సోచనా చాహి.
0: భారత బ్రిటన్ భాగస్వామ్యంలో ఈ రోజు నుండి అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీటా కీలకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సీటా ఒప్పందం భారతదేశంలోని రైతులు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలకు ఊతమిస్తుందని, అలాగే అనేక కీలక రంగాలకు బ్రిటన్ మార్కెట్లోకి మరింత ఎక్కువగా ప్రవేశం కల్పిస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. ఇది నైపుణ్యం కలిగిన భారతీయ ప్రతిభావంతులకు అవకాశాలను పెంచుతుందన్నారు. సాంకేతికత, వృత్తిపరమైన సేవలు ఆవిష్కరణల్లో సహకారాన్ని మరింతగా పెంపొందిస్తుందని నరేంద్ర మోదీ అన్నారు. సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం కింద భారత్ నుండి బ్రిటన్కు 14 కోట్ల రూపాయల విలువైన వస్తువులు ఎగుమవుతాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ ఒప్పందం 2047 నాటికి వికసిత్ భారత లక్ష్య సాధనకు దోహదపడుతుందన్నారు. అతిపెద్ద వాణిజ్య ఒప్పందాల్లో ఒకటిగా ఉన్న ఈ ఒప్పందం

0: కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించడానికి కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో పాత్రికేయులకు ఆ వివరాలను వెల్లడిస్తూ ఇది పట్టణ రవాణాను మెరుగుపరుస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం మూలధన వ్యయం 14,400 కోట్ల రూపాయలకు పైగా ఉందని చెప్పారు.
1: 11,000 करोड़ का हैम मोड में डेवलप होगा और करीब करीब 4 साल में कंप्लीट होगा. वाराणसी एयरपोर्ट, वाराणसी रेलवे स्टेशन, वाराणसी कैंट रेलवे स्टेशन, चौका घाट, संपूर्णानंद संस्कृत विश्वविद्यालय, काशी रेलवे स्टेशन और नमो घाट, ये सब के सब इससे कनेक्ट हो जाएंगे.
0: అదేవిధంగా దేశంలోని సెమీకండక్టర్ డిజైన్ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి 127,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుతో సెమీకాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. సెమీకాన్ 1.0 సాధించిన ప్రగతిని కొనసాగిస్తూ ప్రపంచ సెమీకండక్టర్ పటంలో భారతదేశాన్ని నిలబెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని ఈ పథకం మరింత ముందుకు తీసుకువెళ్తుందని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
2: सेमिकॉन 2.0, 1,27,500 करोड़ रुपए का सेमिकॉन 2.0 आज माननीय प्रधानमंत्री जी ने अप्रूव किया. हम सब जानते हैं कि सेमीकंडक्टर इंडस्ट्री एक फाउंडेशनल इंडस्ट्री है, जो कि आज जितनी भी मैन्युफैक्चरिंग होती है, चाहे आपके हाथ में जो मोबाइल फोन है, जो कैमरा है, घर में फ्रिज, टीवी, एसी, स्कूटी, कार, ट्रेन, चाहे मिसाइल्स हो, कुछ भी हो, सब में सेमीकंडक्टर चिप्स लगती है.
0: ఇదిలా ఉండగా 62,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుతో మొబైల్ ఫోన్ తయారీ పథకాన్ని కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ పథకాన్ని రాబోయే 5 సంవత్సరాల పాటు అమలు చేస్తామని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పార్లమెంటు రాష్ట్ర శాసనసభలలో జరిగే చర్చలు పరిపాలనను మెరుగుపరచడానికి దోహదపడతాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. రాజస్థాన్ శాసనసభ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జైపూర్లో ఈరోజు నిర్వహించిన విదాయ గౌరవ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, ప్రజలు బాధ్యతాయుతమైన, పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పరిపాలనను కోరుకుంటారని చెప్పారు. సుపరిపాలనను అందించడంలో చట్టసభలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం ముందుంచేందుకు చట్టసభలు వేదికలుగా పనిచేస్తాయన్నారు. ఈ సమావేశంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ కూడా పాల్గొన్నారు. నైపుణ్య శిక్షణను కేవలం ఉపాధి పొందే సాధనంగా కాకుండా జీవితకాల అభ్యాసంలో ఒక అంతర్భాగంగా చూడాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపక శాఖ మంత్రి జయంత్ చౌదరి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం 2026 వేడుకలు, స్కిల్ ఇండియా మిషన్ 11వ వార్షికోత్సవంలో ఆయన ప్రసంగిస్తూ, భారతదేశాన్ని ప్రపంచ నైపుణ్య రాజధానిగా మార్చాలంటే నైపుణ్య శిక్షణా వ్యవస్థను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలా ఉండగా వెల్డింగ్, ఎలక్ట్రీషియన్, ఆటోమోటివ్ మెకానిక్స్ వంటి సాంప్రదాయేతర వృత్తుల్లో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉండడంపై కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన, అమలులో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా మంత్రిత్వ శాఖ కొత్తగా ఏర్పాటు చేసిన జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ కమిటీ పనిచేస్తుందని జయంత్ చౌదరి వెల్లడించారు. బెల్జియంలోని బ్రసెల్స్ నగరంలో యూరోపియన్ యూనియన్ స్టార్టప్లు, పరిశోధన ఆవిష్కరణల కమిషనర్ ఎకటెరినా జహారియేవాతో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో స్వచ్ఛ హరిత ఇంధన సాంకేతికతల్లో పరిశోధన అవకాశాలపై చర్చించినట్లు జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఇదిలా ఉండగా బెల్జియంలో తన 2 రోజుల అధికారిక పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి బ్రసెల్స్ నగరంలో బెల్జియం ఉప ప్రధాని విదేశాంగ మంత్రి మ్యాగ్జిమ్ ప్రివోర్తో కలిసి తొలి భారత్ బెల్జియం వ్యూహాత్మక చర్చలకు సహ అధ్యక్షత వహిస్తారు. ఈ చర్చల్లో ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించడం, భారత్ ఈయు సహకారాన్ని వేగవంతం చేయడంపైన ప్రధానంగా దృష్టి సారించినట్లుగా చెప్పారు. వాతావరణం. ఒడిశాలో భారీ నుండి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు రానున్న 24 గంటల్లో కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈశాన్య భారతదేశం, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలలో కూడా రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్లు IMD శాస్త్రవేత్త ఏ ధర్మరాజు వెల్లడిస్తూ,
3: Under the influence of low pressure area over northwest Bay of Bengal and adjoining North Odisha, West Bengal coast enhanced the rainfall activity and isolated heavy rainfalls over east and northeast India and east Uttar Pradesh and west Himalayan regions during next 7 days has been observed and isolated extremely heavy rainfall.

0: also likely to occur over Odisha on 15th, that is on today.
1: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 77,54 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 131 పాయింట్ల లాభంతో 77,185 వద్ద ముగిసింది. నిఫ్టీ 26 పాయింట్లు లాభపడి 24,78 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 96.29 రూపాయలుగా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆయుర్వేదం, యోగా ప్రపంచస్థాయిలో ఆదరణ పొందుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత్ బ్రిటన్ దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఇరుపక్షాలకు ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో సెమీకండక్టర్ వ్యవస్థను బలోపేతం చేయడానికి 120,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుతో సెమీకాన్ 2.0 పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలలో జరిగే చర్చలు సుపరిపాలనకు దోహదపడతాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 దేశభక్తి గీతం వింటారు.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి మారిన మనిషి నాటిక రచన శ్రీ వల్లంకొండ శ్రీనివాసరావు, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి, పర్యవేక్షణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు, ఇందులో ఆనందరావు, శ్రీ దండిపోట్ల బాలనాగేశ్వర శర్మ, జానకి శ్రీమతి టి లక్ష్మి, కూరగాయలబ్బాయి శ్రీ కె మల్లికార్జున యాదవ్, వెంకన్న శ్రీ పెదపాటి రామకృష్ణ, యమదూతలు శ్రీ చిల్లర వెంకట చలపతిరావు, శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి. వినండి మారిన మనిషి నాటిక.
2: కౌసల్య సుప్రజా రాజా సంధ్యా ప్రవర్తతే. కౌసల్య సుప్రజా రాజా సంధ్యా ప్రవర్తతే.
3: జానకి,
2: ఆ
3: జానకి, బబ్బబ్బబ్బా, ఏమిటే ఇల్లంతా ఈ పొగ? ఇల్లేమన్నా తగలబెడుతున్నావా ఏమిటి?
2: అయ్యో అయ్యో, అవే మాటలండి, అపశకునపు మాటలు మీరును.
3: మరి ఏమిటి పొగ అంతా?
2: పలే వారండి, ఇది పొగ కాదు, దేవుడికి ధూపం వేస్తున్నానండి.
3: ధూపమా? ధూపమా నిశార్థమా? ధూపం అయితే మాత్రం ఇన్ని ఉదిబత్తిలు వెలిగించాలా?
2: ఎన్నండి? పది పుల్లలేగా.
3: పది పుల్లలేగా అని ఎంత తేలిగ్గా అనేసావే. పది పుల్లలంటే మాటలా? 20 రోజులకు సరిపోయేవి ఒక్కరోజే తగలబెడుతున్నావా ఏమిటి?
2: 20 రోజులకా? మీ చోద్యం మరీ బాగుంది.
3: నీకన్నీ చోద్యంగానే ఉంటాయి. రోజుకి ఒక పుల్లలో సగం వెలిగించి మిగతాది రేపటి కోసం అట్టి పెట్టుకుంటే అది రేపటికి పనికొస్తుంది. అలా పొదుపు చెయ్యాలి గాని ఇలా పెట్టెలు పెట్టెలు తగలబెట్టుకుంటారా? ఇంకేమైనా ఉందా?
2: దేవుడి పూజలు కూడా ఈ పిసినరితనం ఏమిటండి? మీరు మరీ కాకపోతే.
3: దేవుడి పూజలు కూడా ఈ పిసినారితనం అంటావేమిటే? ఓసి నీళ్లు బంగారంగాను ఇలా పెట్టెలు పెట్టెలు తగలేసి ఇల్లు గుల్ల చేస్తావా ఏంటి?
2: మీరు మరీ ఇంత పిసినారవుతున్నారేమిటండి? మరిచాను, 2 కొబ్బరికాయలు తెప్పించండి, దేవుడికి కొడతాను, మొక్కున్నానండి.
3: ఏమిటి, కొబ్బరికాయలా? ఒకటి కాదు, 2? 2 ఎంతో తెలుసా? 24 రూపాయలు. ఇంకేమైనా ఉందా?
2: అబ్బా, పోనీ అరటి పండ్లైనా తెప్పించండి, దేవుణ్ణి పస్తు ఎలా పడుకోబెడతాం?
3: ఆహా, దేవుణ్ణి పస్తు పడుకోబెట్టడమా? ఏమిటి, రోజు నువ్వు పెట్టే పళ్ళు తినే ఉంటున్నాడా పస్తుండటానికి? అస్సలు నువ్వెక్కడ దొరికావే నాకు? ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, ఇక నుండి రోజు కొబ్బరికాయలు అరటికాయలు అని పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. కావాలంటే నైవేద్యంగా చిట్టికెడు పంచదార, ఏది చిట్టికెడు పంచదార తీసుకెళ్లి పెట్టుకో. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో. ఏమనుకుంటున్నావో ఏమిటో?
2: ఏమిటి, చిటికెడు పంచదార?
3: ఏ, గరిటెడు పంచదారలాగా వినిపించిందా?
2: దీనికి ఇలా అంటే నా మొక్కుబడి ఎలా తీరుస్తారండి?
3: మొక్క? ఏమని మొక్కుకున్నావో ఏమిటి?
2: మీకు మొన్న కడుపులో నొప్పి వచ్చినప్పుడు అది తగ్గితే 100 కొబ్బరికాయలు కొడతానని మొక్కున్నానండి.
3: ఏమిటి, 100 కొబ్బరికాయలా? ఒకటి కాదు, 2 కాదు, 100 కొబ్బరికాయలే. అయితే మాత్రం 1200 రూపాయలు. అమ్ము అమ్ము, ఇది నా వల్ల కాదే.

0: ఒప్పుకున్నానే అనుకో, నువ్వు అన్ని కొడతానని ఎందుకు ఒప్పుకున్నావు? ఒక్క రూపాయో ఆ 2 రూపాయలు, కాకపోతే 10 రూపాయలు కానుక వేస్తానని మొక్కుకోవచ్చు కదా. 100ల 100ల కొబ్బరికాయలు ఒప్పేసుకోవటమేనా?
1: ఇంకెప్పుడు మొక్కోనండి. ఏమండి ఏమండి, ఈ ఒక్కసారి కొడదామండి. అయినా మనకి ఆస్తి బాగానే ఉంది కదండి.
0: ఉంటే మాత్రం ఇలా ఉత్తపుణ్యానికి 100ల 100ల ఖర్చు పెట్టాలని ఉందా?
1: అది కాదండి.
0: ఏది కాదు, నేను వినను గాక వినను అంతే.
1: ఆ మొక్కు తీర్చడానికి నా బాధలేవో నేను పడతాను గాని. అదిగో కూరగాయలు అబ్బి వచ్చాడు, ఉండండి.
2: కూరగాయలు కూరగాయలు అమ్మగారు, కూరగాయలండి, అన్ని తాజా కూరగాయలు.
1: టమాటాలు కావాలి, కేజీ ఎంత?
2: కేజీ 20 రూపాయలేనండి.
1: ఓ 1/2 కేజీ ఇవ్వు.
0: ఏమిటేమిటి, కేజీ 20 రూపాయలా? ఏం బాబు, డబ్బులు ఏమైనా తేరాగా వస్తున్నాయనుకుంటున్నావా?
2: అదేంటయ్య గారు అలా అంటారు, అందరికి అమ్మే రేటేగా నేను అమ్ముతుంది, ఇందులో నేను ఎక్కువ చెప్పింది ఏముంది?
0: ఏముంది అని చిన్నగా అంటున్నావా? కేజీ 20 రూపాయలు చెప్పి.
2: ఎక్కడైనా అంతేనండి, కావాలంటే కనుక్కోనివ్వండి.
0: ఇదంతా అనవసరం, నీకు నాకు న్యాయంగా ఉండే రేట్ అడుగుతాను, ఇచ్చే.
2: చెప్పండి చెప్పండి ధర్మ ప్రభువులు.
0: కేజీ ఏది? కేజీ 10 రూపాయల చొప్పున మాకు ఓ 1/2 కేజీ ఇచ్చే.
2: ఏమిటి, కేజీ 10 రూపాయలా? అది 1/2 కేజీ ఇవ్వాలా? లేవండి, అది లేవండి, నేను వెళ్ళాలి. పొద్దున్నే భలే మంచి బేరం దొరికిందండి, ఎవడ ముఖం చూశానో ఏమిటో.
0: అదేమిటో, అప్పుడే వెళుతున్నావు, ఇంకో రేటు చెప్పు.
2: ఏమిటండి చెప్పేది, కూరగాయలు ఎప్పుడైనా కొన్నారా? అయినా నాకు బుద్ధి లేదు, మా అయ్య చెప్పిండు. ఒరే, ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరున్నప్పుడు మీ ఇంటి వైపు రావద్దని 1కి 2 సార్లు చెప్పిండు. అమ్మగారితో ఏ పేచీ లేదు, ఎంత మంచి ఇల్లాలో, ఏ రోజు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. మీ దెబ్బకు భయపడి అమ్మగారు కూడా ఈ మధ్యన కూరగాయలు తీసుకోవడం లేదు. ఇవాళ ఆదివారం అని మర్చిపోయి మీ ఇంటికి వచ్చా, మీ కంట పడ్డా. మీ దెబ్బకి మా నాన్నే అడ్డం పడి 10 రోజులు లేవలేదు. నేనెంత?
0: ఎవరో మీ నాన్న?
2: అప్పల స్వామిలేండి.
0: వాడా బుర్ర తక్కువ పీనుగా. నేనేమడిగాను, కేజీ 2 రూపాయల చొప్పున ఓ 100 గ్రాముల దోసకాయలు ఇవ్వరా అన్నాను. అంతే, కింద పడి గిలగిలా కొట్టుకున్నాడు. మళ్లీ ఇంతవరకు బజార్లో కనిపించలేదు. అయినా మూర్చరోగం ఉన్నవాణ్ణి ఇలా రోడ్డు మీదకి వదలొచ్చా మీరు?
2: మూర్చరోగమా ఏమన్నానా? మీ దెబ్బకి అడ్డం పడి అలా అయ్యాడు.
0: ఇదంతా నాకెందుకు గాని, మేము నీకు ఎలా కనిపిస్తున్నావయ్యా? కూరలు తినక పచ్చళ్ళు తినేవాళ్ళలా కనిపిస్తున్నావా ఏంటి?
2: లేకపోతే ఏంటండి, ఏదైనా బేరం అడిగితే ఓ పద్ధతి ఉండాలి, అంతేగాని మరీ ఇలా అడిగితే ఎలాగండి? ఆఖరికి ఆ పెదాల పిచ్చారావు కూడా అలా అడగడు.
0: పెదాల పిచ్చారావా? వాడేవడ మధ్యలో?
2: వాడేనండి, ఆ ఫ్లాట్ ఫారం కింద డబ్బులు అడుక్కుంటుంటాడే వాడు.
0: అంటే నన్ను వాడితో పోలుస్తున్నావా? ఏ తిక్కతిక్కగా ఉందా కొట్టానంటే?
2: చాలు చాలే ఊరుకోండి, మీ సంగతి ఎవరికి తెలియదండి? చెప్పులు కాళ్ళకు వేసుకుంటే అరిగిపోతాయని మానేసి చేతిలో పెట్టుకుని తిరిగే మీరు నాకు చెబుతారటండి. అయినా ఆఫీసులో లంచాలు బాగానే తీసుకుంటున్నారంట, మా దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఇలా చేస్తున్నారండి?
0: ఎవర్రా ఎవర్రా నీకు నేను లంచాలు తీసుకుంటున్నానని చెప్పి నా బుర్ర తక్కువ విధవా? మర్యాదగా చెప్పు, లేకపోతే నీ సంగతి తెలుస్తా.
1: అబ్బబ్బబ్బా, ఎందుకండి అతనితో గొడవ? బాబు నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి.
2: అలాగే అమ్మగారు, మీరున్నారని వచ్చాను గాని ఆయన గారు ఉన్నారని తెలిస్తే అసలు వచ్చేవాడినే కాదు. వస్తానండి. కూరగాయలు తాజా కూరగాయలు.
1: అదేమిటండి, కూరగాయలు అబ్బాయితో తగాదా పెట్టుకున్నారు? వాడు 10 మందితో చెప్తే మన పరువు పోవడం తప్ప ఏమైనా ఉందా?
0: ఏమిటే, వాడు చెబితే నా పరువు పోతుందా? వాడి మొహం ఈసారి వాడిని రాని, వాడి సంగతి తెలుస్తాను. అది సరే గాని ముందు నువ్వు లోపలికి పద, పదా లోపలికి.
1: వెళ్తున్నాలేండి.
3: సార్ సార్.
0: ఎవరయ్యా నువ్వు, ఏం కావాలి నీకు?
3: ఆనందరావు గారంటే
0: నేనే. ఏం కావాలి?
3: మీకోసమే ఆఫీస్ పని మీద వెతుక్కుంటూ వచ్చాను సార్.
0: సరే సరే లోపలికి రా.

0: మాట్లాడుకుందాం. ఆ ఇప్పుడు చెప్పవయ్యా, ఏం కావాలి నీకు?
1: ఏమీ లేదు సార్, ఆ పాతపేటలో రోడ్డు వేయడానికి కాంట్రాక్ట్ గురించి.
0: ఓహో, పాతపేట పాతపేట కాంట్రాక్ట్ గురించా? ఆ చెప్పు చెప్పు చెప్పు.
1: ఏమీ లేదు సార్, ఎలాగన్నా మీరు ఆ కాంట్రాక్ట్ నాకు వచ్చేలా చేయాలి సార్. సార్ మీ మేలు మర్చిపోలేదు సార్.
0: ఆ కాంట్రాక్ట్ ఇంకొకళ్ళకి ఇప్పిస్తానని మాటిచ్చానయ్యా.
1: అలా అనకండి సార్, ఎలాగన్నా నాకే వచ్చేటట్టు చేయండి సార్.
0: అది కాదయ్యా, అతను నాకు ఎందుకులే గాని ఇది కుదరదయ్యా.
1: సార్ సార్ అలా అనకండి సార్, ముందు 2000 ఉంచండి సార్, పని అయిన తర్వాత ఇంకో 2000 పట్టుకొచ్చిస్తాను సార్.
0: ఏమిటి 4000? ఏ నా గురించి తెలిసే వచ్చావా?
1: చెప్పారయ్యా, కనీసం 15000 ఇవ్వాల్సి వస్తుందని.
0: మరి తెలిసే ఎందుకు అలా అడుగుతున్నావు?
1: సార్ నేనంత ఇచ్చుకోలేను సార్, అదీగాక నేను రోడ్డు వేయిస్తే ఎక్కడా వంక పెట్టేటట్టుగా ఉండదు సార్.
0: అవన్నీ ఎవరికి కావాలయ్యా? నాకు కావాల్సింది ఇచ్చావా లేదా, నీకు కావాల్సింది తీసుకున్నావా లేదా, అంతే
1: సార్? అంత ఇస్తే నాకు మిగిలేదు ఏమి ఉండదు సార్, కూలీ కూడా గిట్టదండి. తక్కువ రకం సిమెంట్ తో రోడ్డు వేయడం నా వల్ల కాదండి, కాదంతే సార్. సార్ అంత ఇస్తే నాకు మిగిలేదు ఏమి ఉండదు సార్, కూలీ కూడా గిట్టదండి. తక్కువ రకం సిమెంట్ తో రోడ్డు వేయడం నా వల్ల కాదంతే, కాదు సార్.
0: వేయలేకపోతే మానుకోవయ్యా, నిన్ను ఎవరు వేయమన్నారు?
1: ఏంటి సార్ అలా అంటారు, నా గురించి అడగండి, ఎవరైనా చెప్తారు నా పనిలో నాణ్యత ఎలా ఉంటుందో.
0: నాకు అవతల చాలా పనులున్నాయి, నువ్వు ఇవ్వగలిగితే ఇవ్వు, లేకపోతే వెళ్ళు, అంతే.
1: అంతేనా సార్?
0: అంతే బాబు, దయచేసి నువ్వు వెళ్ళు నాయన, నాకు అవతల చాలా పనులున్నాయి.
1: అంతేనా సార్?
0: తమరు దయచేసి త్వరగా వెళితే మా పని నేను చేసుకుంటాను. వెళ్ళు బాబు, వెళ్ళు నాయనా, వెళ్ళు, నీకు దండం పెడతాను, వెళ్ళు.
1: మంచికే రోజులు కావాలండి, వెళ్తాను సార్, వెళ్తాను.
2: ఏమిటండి మీరు మరీ ఇలా తయారవుతున్నారు?
0: ఎలా తయారవుతున్నానంటావు?
2: పిసినని తనవి అనుకుంటుంటే లంచాల కోసం కూడా ఇలా తయారవుతారు అనుకోలేదు.
0: లంచం అనుకో, చంపేస్తాను. జానకి, నేను చేసిన పనికి తగిన ప్రతిఫలమే.
2: ఏ పేరైతేనే అదే కదా.
0: ఇప్పుడు ఏమంటావు?
2: సంపాదించింది ఎలాగూ ఖర్చు పెట్టడం లేదు, బోలెడంత సంపాదించారు, ఇంకా ఈ లంచాలు గొడవ ఎందుకండి? అతనేదో చక్కగా రోడ్డు వేయిస్తానంటున్నాడు కదా, అతనికే కాంట్రాక్ట్ ఇవ్వచ్చు కదా, సంపాదించిందంతా కట్టుకుపోలేం కదా.
0: ఓహో పిచ్చిదానా, ఇప్పుడు సంపాదించకపోతే మన అబ్బాయికి రేపే ఆవిడిస్తాడే.
2: ఉన్నది ఒక్కగానొక్క కొడుకు, వాడు చక్కగా చదువుకుంటున్నాడు, వాడు ఏదో ఒక ఉద్యోగం చేసి సంపాదించుకోలేడా? వాడి కోసం మీరు ఇన్ని పాపాలు చేయాలా? వెధవ డబ్బు కోసం ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటారా?
0: ఏమిటి నోరు తెగలేస్తోంది.
2: లేకపోతే ఏమిటండి, మొన్నటికి మొన్న ఆ రిటైర్ అయిన వస్తే ఎన్నిసార్లు తిప్పుకున్నారు? తిప్పుకోవడమే కాకుండా లంచం ఇస్తే కానీ ఆయన ఫైల్ మీద సంతకం పెట్టలేదు. వాళ్ళు పెట్టే శాపనార్థాలకి మనం ఏమైపోతామో అనిపిస్తుందండి. మనకి ఏమైనా బాధ లేదు, మన పిల్లలకి తగలకుండా ఉంటే చాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించని రోజంటూ లేదంటే మీరు నమ్ముతారా?
0: ఏడిచారు జానకి, శాపాలు పెడితే భస్మం అయ్యే రోజులు కావేవి, నువ్వు పట్టుకుంటే వదలవు గాని నోరు మూసుకుని ఇంట్లోకి నడు, నేను కాసేపు నిద్రపోతాను. ఆదివారం పూట కూడా నీ గోళ తట్టుకోలేకపోతున్నాను. వెళ్ళవే వెళ్ళు, వెళ్ళవే తల్లి వెళ్ళు.
2: సరేనండి, అంతా మీ ఇష్టమే, కానియండి ఈ పాపాలని చూడలేకుండా ఉన్నాను, దేవుడు నన్ను తీసుకువెళ్లకుండా ఉన్నాడు, మనం చేసే పాపాల్ని దేవుడు చూస్తూనే ఉంటాడండి, మనం చనిపోతే నరకానికే పోతాం.
0: ఏమిటి ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావా? బాబ్బబ్బా, నన్ను విసిగించగా వెళ్ళవే, నీ నసతో చస్తున్నాను, నువ్వెక్కడ దొరికావే నాకు. సరే నేను వెళ్ళి పడుకుంటున్నాను, సాయంత్రం 5 గంటల దాకా నన్ను లేపకు, నీ వాగుడితో నా బుర్ర హీట్ ఎక్కిపోయిందే. కృష్ణ రామ మాధవ.
2: సరేలేండి, మీరు ఎప్పుడు నా మాట విన్నారు గనుక.

0: నిద్రపోనివ్వకుండా గోల్ చేస్తున్నారు.
1: మేమా యమభటులం?
0: ఏమిటి యమభటులా? బాగానే ఉంది గాని వేషం, డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేసారేమిటి? దసరా మామూళ్ళు కావాలంటే బయట ఉండి అడుక్కోవాలి, అంతేగాని ఇలా ఇంట్లోకి ఇలా రావటమేనా?
2: ఇదిగో ఆనందరావు, మేము వేషగాళ్ళం కాదురా, నిజమైన యమదూతలం రా. నువ్వు హార్ట్ అటాక్ తో నిద్రపోతేనే పోయావు, నిన్ను యమలోకానికి తీసుకెళ్ళడానికే వచ్చాం.
0: హార్ట్ అటాక్ తో చనిపోయానా? మీకేమైనా పిచ్చెక్కిందా? ఏమేవ్ జానకి, జానకి, ఇదొక పిచ్చి మొద్దు, ఎన్నిసార్లు పిలిచినా పలకదు. ఓహో ఇక్కడ ఉందా, దీనికి ఎప్పుడు పూజలు పిచ్చే. ఇదిగో జానకి, పగటి వేషగాళ్ళని ఇంట్లోకి రానివ్వద్దని ఎన్నిసార్లు చెప్పాను, ఏమిటి పలకదు జానకి?
1: నువ్వు ఎంత పిలిచినా ఆమె పలకదు, నీ ఆత్మని ఆమె చూడలేదు.
0: ఏమిటి ఆత్మ అంటే? నేను నిజంగానే చనిపోయానా జానకి? జానకి, జానకి.
2: ఆనందరావు వృద్ధాశ్రమ, నువ్వు చనిపోయావు, మమ్మల్ని విసిగించక యమలోకానికి పోదాం పద.
0: నేను చనిపోవడం ఏమిటి? నేను బోల్డ్ అంత సంపాదించాను, ఇంతవరకు నాకంటూ నేనేమీ ఖర్చు చేసుకోలేదు, సుఖపడను లేదు, నేను ఇప్పుడే రాను.
1: మూర్ఖ మానవ, నీకు లక్షలున్నా కోట్లు ఉన్నా నీవు చావక మానవ. మీ మానవులందరూ ఇంతే, ఏదో సాధిద్దామని అందరినీ వేధించి అవినీతికి పాల్పడి విపరీతంగా సంపాదిస్తారు, చివరికి ఎవరికీ చెప్పకుండా పాడేకేస్తారు. మీ మానవులకు ఎన్నటికీ బుద్ధి రాదు కదా.
0: నేను చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి, నేను ఇప్పుడే రాను, మీరు వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి అయ్యా బాబు.
2: నీకెలా చెబితే అర్థం కాదు, ఇదిగో ఈ గదతో నీ తలపై ఒకటిస్తే నువ్వే వస్తావు.
0: అబ్బా చచ్చానరా దేవుడా. ఏమిటి నేను ఎక్కడున్నాను, ఈ లోకం ఇంత భయంకరంగా ఉందేమిటి?
1: ఇది యమలోకం, పాపులు చేరే స్థలం, ఇలానే ఉంటుంది. వారిని హింసించడం వలన వారి దేహం నుండి కారే రక్తంతో యమలోకం అంతా రక్తసిక్తమై భయంకరమైన దుర్గంధ వాసనలు వెదజల్లుతున్నాయి.
0: చూస్తుంటేనే భయం వేస్తోంది. ఏమిటి అతన్ని అలా రాతి నేల మీద నెత్తిన నిప్పులతో నడిపిస్తున్నారు, ఏం చేశాడు ఏమిటి?
1: అదియా, అది కాలసూత్ర నరకం అంటారు.
0: అంటే?
1: అంటే తల్లిదండ్రులను బాధించిన వారికి, వారికి ద్రోహం తలపెట్టిన వారికి విధించే శిక్ష. అతడు వారి తల్లిదండ్రులను పట్టించుకోక వారిని బాధించాడు, అందుకే వాడికి ఆ శిక్ష పడింది.
0: మరి ఆయన్నేమిటి అలా మండుతున్న కడ్డీలతో పొడుస్తూ పట్లకారులతో చర్మం పీకుతున్నారు, ఇంత భయంకరమైన శిక్ష?
1: దానిని సందర్శన నరకం అంటారు.
0: అంటే ఏమిటయ్యా?
2: అంటే ఇతరుల బంగారం ధనం దోచుకునే వారికి ఆ శిక్ష విధిస్తారయ్యా.
0: అయ్యయ్యయ్యో అతన్నేమిటి ఆ కుక్కలన్నీ అలా పీకు తింటున్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు?
1: అది కూడా ఒక శిక్షయే మానవా.
0: శిక్ష?
2: అవును, దానినే సారమే యోచనం అనే శిక్ష.
0: అదంటే ఏమిటి బాబు?
1: ఇతరుల ఇళ్లు తగులబెట్టుట, దోపిడీలు దొంగతనాలు చేసేవారికి అలాంటి శిక్షలు విధిస్తారు.
0: వామ్ము, ఇవేం శిక్షలయ్యా బాబు?
2: ఇంకా ఉన్నాయి చూద్దుగాని పదా.
0: ఇక్కడ గుడ్డివాళ్ళు కూడా ఉంటారా?
1: కాదు, అతనికి విధించిన పరావర్తనాన్ని శిక్ష వలన అలా గుడ్డివాడిగా ఉన్నాడు.
0: అంటే ఏం తప్పు చేశాడు?
2: ఆనందరావు, అతిథులను ఆదరించకుండా వారిని భయపెట్టి వారిని హింసించిన దానికి పడే శిక్ష అది.
0: మరి కళ్ళెలా పోయాయి.
1: ఈ శిక్ష పడ్డవారిని కాకులతో కనుగ్రుడ్లు పొడిపిస్తారు, అలా అతనికి కళ్ళు పోయాయి.
0: బాబోయ్ అదేమిటి, అతడి చర్మాన్ని అలా సూదులతో కుడుతున్నారు.
1: అదియే సూచిముఖి అనే నరకం.
0: అంటే ఏంటి బాబు?
1: అంటే నీలాంటి ధనమధాంతులు మిగతా వారిని చిన్న చూపుతో చూసిన వారికి ఈ శిక్ష విధిస్తారు. త్రాళ్లతో వేళ్లాడదీసి సూదులతో బొంతను కుట్టినట్టుగా కొడతారు.
0: అయ్యా బాబోయ్ ఇంత భయంకరమైన శిక్షలా?
2: ఇన్ని రకాల శిక్షలు విధించినా పాపుల సంఖ్య పెరుగుతూనే ఉంది, వారి పాపాలు పెరుగుతూనే ఉన్నాయి. మేము వేసే శిక్షలకు మానవులు అలవాటు పడిపోతున్నారు.
0: ఏమిటి?
1: అందుకే మా యమధర్మరాజు గారు క్రొత్త రకాలైన

0: శిక్షలు కనిపెట్టడానికి ఒక కమిటీని కూడా వేశారు. త్వరలోనే మేము అమలు చేయబోయే శిక్షలు తెలుస్తాయి.
1: ఏమిటి, ఇంకా కొత్త రకాలైన శిక్షలా?
0: అవును, మాకు కూడా ఈ శిక్షలు అమలు చేసి విసుగు పుడుతోంది. త్వరలో ఆ శిక్షలు తెలిస్తే మీ బ్యాచ్లు వాళ్ళందరికీ అవే శిక్షలు విధిస్తాం. ఆ శిక్షలు ఇంతకన్నా భయంకరంగా ఉంటాయి.
1: ఇన్ని రకాల శిక్షలుంటాయని తెలిస్తే మేవెందుకు తప్పులు చేస్తామయ్యా?
2: పెద్దవాళ్ళు ఎంత చెప్పినా మీరు వింటున్నారా? తల్లిదండ్రులు గురువులు చెప్పినవి పాటిస్తున్నారా? అలా చేస్తే ఇలాంటి శిక్షలు ఎందుకు పడతాయి? హాయిగా స్వర్గానికే వెళ్లేవాళ్ళు కదా.
1: అది కరెక్టే, నేను ఎవ్వరి మాట వినలేదు. ఆఖరికి నా భార్య చెబుతూనే ఉంది, ఎంత చెప్పినా వినిపించుకోలేదు. అవును, ఇంతకీ నాకు ఎలాంటి శిక్ష విధిస్తున్నారు?
0: నీ పాపాలు చాలా ఉన్నాయి, వాటికి కొన్ని శిక్షలు మాత్రమే మాకు తెలుసు. ఇందులో రెండు మూడు శిక్షలు కలిపి ఒకేసారి విధించేవి కూడా ఉన్నాయి.
1: బాబు, అలాంటి శిక్షలు నేను భరించలేను. దయచేసి నన్ను వదిలిపెట్టండి అయ్యా, వదిలిపెట్టండి బాబు, బాబు వదిలిపెట్టండి.
0: నిన్ను సమస్య లేదు, పిసినారితరంతో భార్యను తోటివారిని వేధించడమే కాక లంచకుండిలా మారి సమాజాన్ని జలగలా పట్టి పీడించావు. లంచం లంచం అంటూ అందరి దగ్గర తీసుకున్నావు. నువ్వేమన్నా సుఖపడ్డావా అంటే అదీ లేదు, పుట్టుకున్న హార్ట్ అటాక్తో చనిపోయావు. అదియే సూచిముఖి అనే నరకం. కాబట్టి నీకు మొదట ఆ జలగల శిక్షే విధించబోతున్నావు.
1: జలగల శిక్ష?
2: జలగల శిక్ష అంటే ఏంటో తెలుసా? నీ బట్టలన్నీ విప్పదీసి వేడివేడి బండలపై పడుకోబెట్టి నీపైకి జలగలను వదులుతాం. నువ్వు లంచంతో అందరినీ ఎలా పీక్కుతున్నావో అవి కూడా నీ రక్తాన్ని కడుపారా త్రాగుతాయి.
1: ఏమిటి, జలగలనా? అమ్మో, అవంటేనే నాకు భయం. బాబు నన్ను వదిలేండి అయ్యా, మీకు దండం పెడతాను.
0: వదిలే ప్రసక్తి లేదు, ఇది మొదటి శిక్షే. నీకు మొత్తం 8 శిక్షలు ఖరారయ్యాయి, అవన్నీ అనుభవించాల్సిందే.
1: ఏమిటి, 8 శిక్షలా? నా వల్ల కాదు బాబు, నన్ను వదలండి అయ్యా, వదలండి అయ్యా, బాబోయ్ వదలండి అయ్యా, నీకు దండం పెడతాం.
2: ఆహా, ఎంత కాలానికి ఒక పుణ్యాత్మురాల్ని చూస్తున్నాం.
1: ఎవరు, ఎవరావిడ? ఆమెను అంత అందమైన లోకానికి ఎందుకు తీసుకెళ్తున్నారు?
0: ఆమె పేరు జానకి. ఆమెను స్వర్గానికి తీసుకువెళ్తున్నారు.
1: స్వర్గానికా?
0: అవును, ఆమె మహా ఇల్లాలు. పుట్టిన దగ్గర నుంచి తనకి చేతనైనంతలో అందరికీ సహాయం చేసేది. నిత్యం దైవభక్తితో పరమాత్ముడిని చేరుకోబోతోంది.
1: ఎవరబ్బా, నా జానకిలా ఉందే?
0: అవును, ఆమె నీ భార్యే.
1: నా భార్య బ్రతికే ఉందిగా.
0: అవును, నీవు చనిపోయేవని తెలియగాని ఆమె గుండె కూడా ఆగిపోయింది. మహా ఇల్లాలు, అందుకే ఆమె కోసం స్వర్గ ద్వారాలు తెరుచుకున్నాయి, స్వర్గానికి వెళుతోంది.
1: జానకి, నన్ను విడిచి వెళ్ళకే, నేను ఇక్కడ ఉండలేనే, నన్ను కూడా తీసుకెళ్ళు. జానకి, నన్ను కూడా తీసుకెళ్ళు. జానకి.
3: ఏమండి, ఏమిటండి అలా అరుస్తున్నారు? పీడ కలగాని వచ్చిందా ఏమిటి?
1: నేను చావలేదా? ఏటి, బ్రతికే ఉన్నానా?
3: ఏమిటండి ఆ పాడు మాటలు? మీరు నిక్షేపంలో ఉంటేను ఇంకెప్పుడు అలా మాట్లాడకండి, నేను తట్టుకోలేను.
1: జానకి, ఇప్పటిదాకా నేను కలగన్నానా? నిజం కాదా? అమ్మయ్యా, బ్రతికిపోయాను.
3: ఏమిటండి, ఏమైంది?
1: కలొచ్చిందిలే. జానకి, నేను చాలా తప్పులు చేశాను, ఇక నుండి నువ్వు చెప్పినట్టే చేస్తాను.
3: నిజమా అండి?
1: అవును జానకి, దేవుడు నా కళ్ళు తెరిపించాడు, నాకు అవకాశాన్ని కూడా కల్పించాడు. ఇక నుండి మనం అన్నీ మంచి పనులే చేద్దాం. మిమ్మల్ని ఎవ్వరిని బాధ పెట్టను, నేను మిమ్మల్ని ఎవ్వరిని బాధ పెట్టను, లంచాలు తీసుకోను, నాకు చేతైనంతలో అందరికీ సహాయం చేస్తాను.
3: నిజమా అండి, ఇదంతా నిజమా?
1: నిజమే జానకి, నిజమే. నా తప్పులు నాకు తెలిసి వచ్చాయి.
3: మీరు మారితే అంతకన్నా కావాల్సింది ఏముందండి? చెప్పండి, మరి నా 100 కొబ్బరికాయలు?
1: ఓసి పిచ్చి ముద్ద, 100 కాకపోతే 1000.

0: కొట్టు దేవుడి కంటే ఎక్కువ.
1: ఏమండి?
0: అవును జానకి, ఇక నుండి నాలో నువ్వు మారిన మనిషిని చూస్తావు, సరేనా?
1: నేను కోరుకునేది అదేనండి, అదే.
2: మారిన మనిషి నాటిక మీరింతవరకు విన్నారు. రచన శ్రీ వల్లంకొండ శ్రీనివాసరావు, నిర్వహణ శ్రీ యాళ్ల యోగానందేశ్వరరెడ్డి, పర్యవేక్షణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు, ఇందులో ఆనందరావు, శ్రీ దండిపొట్ల బాలనాగేశ్వర శర్మ, జానకి, శ్రీమతి టి లక్ష్మి, కూరగాయలబ్బాయి శ్రీ కె మల్లికార్జున యాదవ్, వెంకన్న శ్రీ పెదపాటి రామకృష్ణ, యమదూతలు శ్రీ చిల్లర వెంకట చలపతిరావు, శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి. ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.
1: శ్రీమద్ భగవద్గీత

0: ఎవరు అనన్య ప్రేమికులైన నా భక్తులై పరమేశ్వరుడనగు నన్ను నిరంతరము స్మరించుచు నిష్కామభావముతో భజించుచుందురో, నిరంతరము చింతించుచుందురో, అట్టివారల యోగక్షేమములను నేనే స్వయముగా ప్రాప్తింపజేయుదును.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి, వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం ప్రతిరోజూ ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం. భగవద్గీత పారాయణం.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
3: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
4: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
3: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
4: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
3: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
4: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
3: నినదిద్దాం.

వర్ణం రాగంలో చతురస్ర జాతి త్రిపుట తాళం పల్లవి ఎత్తుగడ రెండు అక్షరాలు వదిలి సమం నుండి ప్రారంభమవుతుంది.

ఇంతవరకు రాగం తానం పల్లవి కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీ కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ లలిత హరిప్రియ గారిలచే గాత్ర కచేరీ కార్యక్రమం విన్నారు. వయలిన్ సహకారం ఎం సూర్యదీప్తి, మృదంగ సహకారం డిఎస్ఆర్ మూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10:45. ఇప్పుడు మధుర గీతాలు. ముందుగా వినండి 16 వయసు చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట, రచన వేడూరి, సంగీతం చక్రవర్తి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆపాత మధుర గీతాలు వింటారు. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఆరాధన చిత్రం నుంచి ఈ పాట. సంగీతం ఇళయరాజా, సాహిత్యం ఆత్రేయ.

కార్యక్రమం ఇప్పుడు పిబి శ్రీనివాస్, పి సుశీల గానం చేసిన లేత మనసులు చిత్రం నుంచి పాట, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్, సాహిత్యం దాశరథి.

0: మీరింతవరకు ఆపాత మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోనూ అనంతరం ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं अरुण कुमार. केंद्रीय मंत्रिमंडल ने आज देश की सेमीकंडक्टर डिजाइन और विनिर्माण परिस्थिति को मजबूत करने के लिए 1,27,500 करोड़ रुपए के बजट के साथ सेमीकंडक्टर मिशन के दूसरे चरण को मंजूरी दी. नई दिल्ली में आज मंत्रिमंडल की बैठक के बाद सूचना और प्रसारण मंत्री अश्विनी वैष्णव ने मीडिया को बताया कि सेमीकॉन मिशन के दूसरे चरण के तहत 4,00,000 करोड़ रुपए के निवेश की उम्मीद है.
2: सेमीकॉन 2.0 1,27,500 करोड़ रुपए का सेमीकॉन 2.0 आज माननीय प्रधानमंत्री जी ने अप्रूव किया. सेमीकॉन 2.0 में 6 पिलर्स है. पिलर 1 है डिजाइन ऑफ चिप्स. सेकेंड बड़ा फोकस रहेगा मशीन्स एंड मटेरियल्स. तीसरा बहुत सारी नई फैब्स बनेंगी, सिलिकॉन फैब्स, डिस्प्ले, कंपाउंड और ATMP ओसेट इंडस्ट्री जो भारत में डेवलप हो गई है. अभी 10 यूनिट लग चुके हैं. उस इंडस्ट्री को और आगे बढ़ाने के लिए भी इसमें प्रावधान है.
1: श्री वैष्णव ने कहा कि सेमीकंडक्टर मिशन के पहले चरण में उद्योग को शुरू करने और स्थापित करने पर ध्यान दिया गया था. दूसरे चरण के अंतर्गत हमारी सभी रणनीतिक आवश्यकताओं के लिए जरूरी चिप भारत में डिजाइन की जाएंगी. मंत्रिमंडल ने उत्तर प्रदेश में राष्ट्रीय राजमार्ग 19 और वाराणसी रिंग रोड के बीच 46 किलोमीटर से अधिक लंबे 6 लेन वाले ग्रीनफील्ड एलिवेटेड कॉरिडोर को स्वीकृति दी. मंत्रिमंडल ने ओडिशा और झारखंड के 4 जिलों में 2 मल्टी ट्रैकिंग परियोजनाओं को मंजूरी दी. श्री वैष्णव ने कहा कि मंत्रिमंडल ने आत्मनिर्भर भारत के लिए राष्ट्रीय यूरिया निवेश नीति NIPU 2026 को मंजूरी दी है. भारत ब्रिटेन व्यापक आर्थिक और व्यापार समझौता आज से लागू हो गया है. इसके साथ ही भारत ब्रिटेन सामाजिक सुरक्षा समझौता भी लागू हो गया. सामाजिक सुरक्षा समझौता ब्रिटेन में अस्थायी रूप से काम कर रहे भारतीय पेशेवरों को अमूल्य सहायता प्रदान करेगा और भारतीय उद्यमों की प्रतिस्पर्धा क्षमता को मजबूती देगा. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा कि यह समझौता भारत के किसानों, उद्यमियों और सूक्ष्म, लघु और मध्यम उद्यमों को नई गति प्रदान करेगा. साथ ही कई महत्वपूर्ण क्षेत्रों को ब्रिटेन के बाजार तक मजबूत पहुंच प्राप्त करने में मदद करेगा. उपराष्ट्रपति सीपी राधाकृष्णन, गृहमंत्री अमित शाह, रक्षा मंत्री राजनाथ सिंह और उद्योग जगत ने भारत ब्रिटेन व्यापार समझौते के लागू होने की सराहना की है. उपराष्ट्रपति सीपी राधाकृष्णन ने कहा है कि मताधिकार का प्रयोग करके लोग लोकतंत्र में अपनी आस्था का प्रमाण देते हैं. उन्होंने निर्वाचित प्रतिनिधियों से ईमानदारी, निष्ठा और समर्पण के साथ सेवा करके इस विश्वास को कायम रखने का आह्वान किया. राजस्थान विधानसभा की 75वीं वर्षगांठ के अवसर पर जयपुर में एक सम्मेलन में श्री राधाकृष्णन ने कहा कि राज्य विधानसभाएं भारतीय लोकतंत्र की धड़कन हैं. प्रधानमंत्री नरेंद्र मोदी शुक्रवार को हरियाणा के जिंद रेलवे स्टेशन पर जिंद और सोनीपत के बीच चलने वाली भारत की पहली हाइड्रोजन रेलगाड़ी को रवाना करेंगे. श्री मोदी जिंद के एकलव्य स्टेडियम में लगभग 14,700 करोड़ रुपए की विभिन्न विकास परियोजनाओं का शिलान्यास और लोकार्पण करेंगे. प्रधानमंत्री दोपहर को चंडीगढ़ में स्वास्थ्य सेवा, शिक्षा और सड़क अवसंरचना सहित 6,600 करोड़ रुपए से अधिक की विभिन्न विकास परियोजनाओं का लोकार्पण और शिलान्यास करेंगे. केंद्रीय गृह मंत्री अमित शाह की उपस्थिति में आज नई दिल्ली में दिल्ली नगर निगम MCD और राष्ट्रीय डेयरी विकास बोर्ड NDDB के बीच समझौते पर हस्ताक्षर किए गए. इसका उद्देश्य दिल्ली में मवेशियों के गोबर का वैज्ञानिक तरीके से इस्तेमाल करके कंप्रेस्ड बायोगैस संयंत्र लगाना है. इस पहल का उद्देश्य शहर की डेयरियों से निकलने वाले कचरे को यमुना नदी में बहने से रोकना है. इसकी बजाय इस कचरे को बायोगैस और खाद में बदला जाएगा. NDDB मॉडल के तहत डेयरियों और गौशालाओं से गोबर को सीधे गैस और खाद संयंत्र तक पहुंचाया जाएगा. डिजिटल इंडिया कॉरपोरेशन के अंतर्गत डिजिटल इंडिया भाषिणी डिवीजन DIBD और पंजाब नेशनल बैंक PNB ने समावेशी बैंकिंग तथा नागरिक केंद्रित वित्तीय सेवाओं के लिए बहुभाषीय AI समाधानों को बढ़ावा देने के लिए सहयोग करने के वास्ते एक सहमति पत्र पर हस्ताक्षर किए. इंडोनेशिया के जकार्ता में एशियाई अंडर 19 और अंडर 23 मुक्केबाजी चैंपियनशिप में आज भारतीय महिला मुक्केबाजों ने 3 स्वर्ण और 10 रजत पदक अपने नाम किए। फीफा फुटबॉल विश्व कप के दूसरे सेमीफाइनल में आज रात 12:30 बजे अटलांटा में अर्जेंटीना का मुकाबला इंग्लैंड से होगा। इस मैच के विजेता का मुकाबला फाइनल में स्पेन से होगा। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
3: This is Akashvani, the news read by Abhineet Shukla. The Union Cabinet today approved the Semicon 2.0 with a budgetary outlay of 1,27,500 crore rupees to strengthen India's semiconductor design and manufacturing ecosystem. Information and Broadcasting Minister Ashwini Vaishnaw announced about the cabinet decisions while briefing media in New Delhi today. Mr. Vaishnaw said, building on the momentum of Semicon 1.0, the scheme aims to further the government's commitment to putting India on the global semiconductor map.
4: Semicon 2 is built around 6 key pillars. The first pillar focuses on chip design. The second places major emphasis on semiconductor machinery and materials. The third aims to establish many new semiconductor fabrication units. The scheme also includes provisions to further strengthen the ATMP and OSAT industry, which has already gained momentum in India with 10 units already established.
3: The minister said the cabinet also cleared the mobile phone manufacturing scheme with a budgetary outlay of 62,500 crore rupees. The government also approved two elevated corridor projects at Varanasi in Uttar Pradesh to improve road connectivity and reduce congestion and travel time. The projects include a 6-lane greenfield elevated corridor covering over 46 km between National Highway 19 and Varanasi Ring Road in Uttar Pradesh on hybrid annuity model, improving urban mobility. The Comprehensive Economic and Trade Agreement CETA between India and the United Kingdom became operational today. Simultaneously, the agreement on social security referred to as the Double Contribution Convention also became effective, reinforcing the mobility and competitiveness of Indian professionals in the United Kingdom. The landmark deal grants zero duty access to 99% of Indian exports in the UK market, including those in textiles, leather, engineering, food processing, pharmaceuticals and MSME. On the first day of CETA, Indian goods worth $140 million were exported to the United Kingdom. External Affairs Minister Dr. S. Jaishankar today expressed confidence that the India-EU Trade and Technology Council meeting will take forward the strong momentum of the partnership enabled by the India-EU FTA, Security and Defence Partnership and the Mobility Framework. The minister made this statement to the press after the third India-EU Trade and Technology Council meeting in Brussels. He said that India and the EU have a natural affinity. Commerce and Industry Minister Piyush Goyal described the India-EU FTA as fair, equitable and balanced, which is a win-win agreement for every sector in both the nations. Highlighting the discussions during the meeting, he said that they shared a vision for an innovation-driven, trusted and future-ready growth partnership. The Election Commission today extended the schedule for the ongoing Special Intensive Revision SIR of electoral rolls in Punjab, Karnataka, Telangana and Delhi. In Delhi and Karnataka, house-to-house visits by booth-level officers, that is BLOs, which were scheduled till the 29th of July, will now continue till the 8th of August. In Punjab and Telangana, the house-to-house visits will continue till the 3rd of August. Union Health Secretary Punya Salila Srivastava today launched the Intermediate Field Epidemiology Training Program, IFETP, in New Delhi. It is an initiative through National Center for Disease Control to build a highly skilled field epidemiology workforce by training 250 state and district surveillance officers through 14 premier medical and public health institutions. In a social media post, the Health Ministry informed that the program will enhance capacities in disease surveillance, outbreak investigation, public health data analysis and surveillance system evaluation, further strengthening India's public health emergency preparedness and response. Three Indian women boxers won gold medals while 10 others claimed silver medals at the Asian Under-19 and Under-23 championships in Jakarta today. In the Under-19 category, Chandrika Pujari won the gold medal in the 51 kg weight class while Prachi claimed gold in the 57 kg category. Gunjan in 45 to 48 kilogram, Joshi in 54 kilogram, Chahat in 60 kilogram, Anshika in 75 kilogram, Megha Shyokand in 80 kilogram and Prachi Tokas in plus 81 kilogram added silver medals to India's tally. In the under 23 division, Nisha won the gold medal in the 54 kg weight class, Neetika Chand in 60 kg, Kajal in 65, Muskan in 75 and Priyanka in plus 80 kilogram won silver medals. And that is the end of this news bulletin.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ఉదయం 6 గంటలకు సూక్తిసుధ సమర్పణ శ్రీ గోవర్ధనం వెంకట రంగనాథ్. 7:15 ఉదయరేఖడు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం శ్లోక విశ్లేషణ సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం తెలుగు సాహితీ మణిదీపాలు తెలుగు కవుల సాహిత్య పరిచయంలో కవి తెనాలి అన్నయ్య రచన శ్రీ ఎస్వి రవిప్రసాద్. పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు. పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం దళిత సాహిత్యం జ్ఞానానంద కవి కత్తుల కిషోర్ కుమార్ గారి ప్రసంగం. 9:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమాన్ ఎన్సీహెచ్ కృష్ణమాచార్యులు గారి వైలిన్ వాద్యం. 10:00 ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్గార్ యోజనపై ప్రత్యేక ముఖాముఖి అతిథి అమర్దీప్ మిశ్రా రీజనల్ పీఎఫ్ కమిషనర్. పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. అనంతరం రాబోయే అతిథి. 12:40 జానపద కళారూపం కార్యక్రమంలో కాశీ మజిలి కథలు ఎడవల్లి సుబ్బమ్మ బృందం వారిచే అన్నా చెల్లెళ్ల కథ తంబూరు కథ వింటారు. 1:30 గ్రామలక్ష్మి కార్యక్రమంలో వివిధ వయసుల వారికి చిరుధాన్యాలతో చేసుకోదగిన పోషకాహారం శ్రీమతి బి కుసుమనీల గారి ప్రసంగం. అనంతరం లలిత గీతం విశేషాలు ఉంటాయి. సాయంత్రం 4:30 బుద్ధిమాన్ బాలక్ 9వ తరగతికి హిందీ పాఠం. ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావని వనలత. విద్యార్థిని సౌజన్య. 4:45 శ్రీమతి వేల్పూరి నాగప్రియాంక గారిచే భజనావళి. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో వర్షపు నీటి నిలువ ఇంకుడు గుంతల ప్రాముఖ్యత డాక్టర్ ఎం శిరీష గారితో పరిచయం. 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో బాల్య వివాహ ముక్త భారత్ తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిని శ్రీమతి ఎస్ వసంతబాయి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం తిరుపతి కేంద్ర సమర్పణ. 8:00 టి ప్రసాద్ బాబు గారి స్వీయ కవితలు. 8:15 జగన్నాథ ప్రభువు రథయాత్ర రేడియో నివేదిక ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 10:00 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో నాటిక ప్రసారమవుతుంది. మీరింతవరకు రేపటి కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. మంచి మాట ఒప్పుకున్న తప్పు చీపురులా మనసుని శుభ్రం చేస్తుంది. మంచి మాట విన్నారుగా. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11:13 దాటి 6 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియా వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.